0: or contact Gopal Ponnangi at 214-868-7538.
1: హలో హలో హలో హలో డాలస్ ఎట్లున్నారు? మర్చిపోయినరా? ఒక్క వారం రాకపోతే అరే ఏమైపోయింది ఏమైపోయింది ఏమైపోయింది అని టెన్షన్ పడరా. ఏం టెన్షన్ పడకండి, వచ్చేసినా ఇవాళ మస్తు ముచ్చట్లు తీసుకొచ్చేసినా. బికాస్ నేను ఒక వారం చేయకపోతే నాకు అనిపించింది అరే ఏమైపోయినారు మీరంతా అని. మీరు కూడా అట్లనే అనుకున్నారా? డోంట్ వరీ, ఒక మస్తు సాంగ్ మన ట్రేడ్ మార్క్ సాంగ్ తో స్టార్ట్ చేసినాక మొత్తం మనం ఈ ఎపిసోడ్ అంతా ఫుల్ ముచ్చట్లు పెట్టుకుందాం. నేనేం చేసినా లాస్ట్ వీక్, ఎందుకు రాలే అన్ని చెప్తా. బట్ ఫస్ట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. మిమ్మల్ని అందరి మూడ్లోకి పట్టుకురావాలి కదా. Let's go!

ఎన్ని మరి లేట్ చేసేసామా ధూమ్ ధమాకా. వెల్కమ్ లిసనర్స్, మీరు వింటున్నారు ధూమ్ ధమాకా. నేను మీ అను ఉంటా ఎవ్రీ థర్స్డే 7 to 9 PM ఓన్లీ ఆన్ రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. సరే, ఇక మనం షురు చేసే ముందు మీరు అనుకుంటుండొచ్చు ఈ పిల్ల ఏమైపోయింది, పోయిన వారం రాలేదు అని. ఇరణలో చెప్తున్నా నేను రాస్పీక్ రాలేదు, కానీ ఐ హ్యాడ్ ఎ గుడ్ రీజన్. రీజన్ ఏంది అంటే నేను వారమంతా పెండ్లీలో పోయినా అనమాట. పెండ్లి అంటే ఏడుకోవలేదు, డాలస్ లా 5 రోజుల పెండ్లి అయింది బై మా చుట్టాలది. అండ్ ఇప్పుడు మనం ఇండియాకి పోయినాం అనుకో, ఆ జమానాలో ఇప్పుడు నాదైతే ఆ వారం రోజులైంది. కానీ ఇప్పుడు మనం ఏదైనా పెళ్లికి పోవాలంటే ఒక్క రోజు అవుతుంది మహా, అంటే ఒక వెడ్డింగ్ పోతాము, జస్ట్ ఒక హాల్లో పోతాము, అండ్ దెన్ ఓ రిసెప్షన్ ఉంటది కదా. కానీ మా కజిన్ ఉండే, నాకు వరుసకు తమ్ముడు అవుతాడు, సో మా చిన్ని వాళ్ళ కొడుకు అనమాట. అండ్ ఇక ఇండియాకి వచ్చిండ్రు పిల్ల వాళ్ళ అమ్మమ్మ తాత కూడా వచ్చిండ్రు, అండ్ అందరి కాందాన్ కాందాన్ దిగింది, అండ్ వీ హ్యాడ్ సో మచ్ ఫన్. ఎట్లా అంటే లిటరలీ ఇండియా గుర్తొచ్చేసింది. ఇక ఇండియాలో ఇక మంది ఒక్కటే తక్కువ ఉండే, మనకి ఇక 500 మంది 1000 మంది వస్తారు కదా, బట్ అది అయ్యో ఇంత తక్కువ మంది ఉన్నారు అన్నది. మేం ఎస్పెషల్లీ నేను కూడా ఇన్వాల్వ్ అయిపోయి మేమందరం ఫుల్ గా ఒక రేంజ్ లా ఎక్సైట్మెంట్ ఉండే, అండ్ అన్ని దావత్లు అయినాయి, హల్దీ మెహందీ మస్తు ముచ్చట్లు ఉన్నాయి. నేను ఐ రియలీ వాంటెడ్ టు షేర్ దట్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్. ఒకటేంది అంటే మనము అరే ఇండియాకు పోలేకపోయినాము. నేనైతే నా పెళ్లి అయినాక ఇప్పటిదాకా మళ్ళా ఒక పెళ్లి ఇట్లా ఫుల్ గా ప్రాపర్ గా ఎంజాయ్ చేసి జమాన్ అయిపోతుంది. నేను ఎప్పుడు పోయినా ఇండియాకి పెళ్లిలో రావు, పెళ్లిలో వచ్చినప్పుడు నేను ఓను, ఇక ఈ లొల్లి నడుస్తూనే ఉంటది. అండ్ ఐ వాజ్ లైక్ అరే ఈ పెళ్లికి అండ్ ఈ పెళ్లి ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయాలి అని ఒక 2-3 నెలల నుంచి ఫుల్ ఇట్లా జబర్దస్త్ ప్లానింగ్ చేసినాం. అండ్ ఆ ప్లానింగ్ కి తగ్గట్టు మస్తు ఎంజాయ్ చేసినాం. ఆ ముచ్చట్లు అన్ని చెప్తా, బట్ లెట్స్ గో లిసన్ టు అ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ కమ్ రైట్ బ్యాక్. ఎడికి ఒకర్రీ మీరు ముచ్చట్లు మిస్ అయిపోతారు, మళ్ళీ మీ ఇష్టం. ఓకే, ఒక మంచి పాటినేసి రండి, తర్వాత మనం ముచ్చట్లు పెట్టుకుందాం.

0: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటున్నారు ధూమ్ ధమాకా. ఇక ధూమ్ ధమాకా చేయడానికి వచ్చేసిన నేను లాస్ట్ థర్స్డే పోయినా మంచిగా హల్దీ అండ్ మెహందీ ఫంక్షన్ కి, అండ్ ఇక యెల్లో థీమ్ ఉండే ఫుల్ ఇక మస్తు నొల్లి చేసినాం. ఇక డోంట్ ఆస్క్, కానీ ఇక వైబ్ ఎట్లా ఉండే అంటే మంచిగా పాడిపూరీలు తినాలి, జాలజ్జాలి. సో ఒక ఒక రిలాక్స్డ్ వీకెండ్ లెక్క ఉండే. ఐ డోంట్ నో హౌ ఈజ్ యువర్ వీకెండ్, బట్ నాకు ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడుతుంటే నాకు అడగాలనిపిస్తుంది. ఐ వాంట్ టు నో లిజనర్స్, మీరు అంటే ఇక రీసెంట్ గా పెళ్లి కావచ్చు, లేట్ గా పెళ్లి కావచ్చు, లేకపోతే ఎప్పుడో పెళ్లి అయిపోయాయని మర్చిపోతున్న భయ అని అనొచ్చు, బట్ ఏదన్నా ఒక చిన్న మూమెంట్, నేను మీరు ఆన్ ఎయిర్ కావాలంటే ఆన్ ఎయిర్ రండి, లేదు ఆఫ్ ఎయిర్ అట్లీస్ట్ నాతో షేర్ చేసుకుందాము, ఒక ఫన్ మూమెంట్, లేకపోతే ఒక మెమరబుల్ మూమెంట్, ఒక మూమెంట్ లైక్ ఓ అమ్మా ఇది ఎందుకైందిరా బై నా పెళ్లిలా అని అట్లాంటిది, ఏ ఒక చిన్న మీకు ఒక ఒక చిన్న గుర్తు ఉంటే మాత్రం నాకు కాల్ చేసి చెప్పండి. 9726361966. ఇక నేను ఇప్పుడే ట్యూరిన్ అవుతున్న వాళ్ళకి ఏం వచ్చిన పెడుతుంది, పెళ్లి గురించి ఎందుకు మాట్లాడుతుంది అంటే, నేను ఒక పెళ్లికి పోయి వచ్చిన, పెళ్లి కంటే ఏదో మా బయట పెళ్లి కదా, మా చుట్టాల పెళ్లికే. అండ్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ 5-day వెడ్డింగ్ అనమాట. సో ఇక సంగీత్లో అయితే ఇక ఫుల్ చింపేసిన, మొత్తం డాన్సులు గీన్సులు నేను కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చేసిన. ఇక మనం పాటలు డాన్సులు చేస్తున్నప్పుడు డాన్స్ చేయకపోతే ఎట్లా చెప్పారు, ఇక ఫుల్ ఓ ఏ పాటకి వేసినా అని మీరు అనుకుంటుండొచ్చు. ఒక మెడ్లీ వేసాము, బట్ మెడ్లీలా ఎండింగ్ మాత్రం సూపర్ చేయాలి కదా, సో అందుకని ఏ పాట వేసినో నేను ప్లే చేస్తా. బట్ ఇక అదైనాక ఇక పెళ్లి కొడుకు ఫంక్షన్ అప్పుడు అయితే ఇక ఒడుగు ఉండే, ఇక పిల్లగాడు అల్గనికి పోయినప్పుడు అయితే మేమైతే ఫుల్ మస్తు ఎంజాయ్ చేసాము. అరే వెళ్ళిపోరబ్బాయి వెళ్ళిపోరబ్బాయి, మళ్ళా రాకు వాపస్ రాకు, ఎందుకు చెప్పు పెళ్లి అని చెప్పి మా ఆయన ఇంకా వాళ్ళ బావలు గిట్ట అందరూ వద్దురాబాయి వద్దురాబాయి వెళ్ళిపో అంటే, లాస్ వేగస్ కూడా ఇంక మస్తు రెడీ అయిపోయాడు పిల్లగాడు, మళ్ళీ పట్టుకొచ్చినాం. ఏ లాస్ వేగస్ కాదు కాశీకి పోయేదంటే ఓ, లేకపోతే గమ్మున పిల్లని ఇస్తాము అని చెప్పేసి ఇక బామ్మర్ది కూడా పాపం మంచిగా ప్రామిస్ చేసిండు. అండ్ ఒక ఫనీ థింగ్ ఏముండే అంటే, ఏదన్నా నీకు ఏదంటది కొనిస్తా అంటే నాకు ఏం వద్దు భయం వస్తున్నాయి అనగానే, అరే నీకు షూస్ కొనిస్తా అనే వరకలా ఖుషి అయిపోయిండు. సో నాకు అప్పుడు అర్థమైంది అనమాట, అబ్బాయిలకు కూడా లైక్ ఒక షూ క్లాజెట్ ఉంటది కొంతమందికి, ఒక షూ ఒక ఒక రేంజ్ లో మెయింటైన్ చేయాలని. సో దట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్, బట్ యూనో టు ఈచ్ దేర్ ఓన్ అన్నట్టు. ఇక ఏది వర్కౌట్ అది అయితే పిల్లని ఇచ్చేసి పెళ్లి చేసేయాలని డిసైడ్ అయిపోయాం కాబట్టి ఇక మంచిగా ఒడుగు గిడుగు అన్న అయిపోయి ఇక పెళ్లి సండే రోజు అయితే ఇక ఫుల్ దిగేసాం. ఆ రోజు అయితే ఎట్లుండే అంటే, బై సమ్ రీజన్ రేడ్ అయితే మాత్రం సొమ్ములన్నీ మన హాలిడే ఉండే, బట్ ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్. ఇక పెళ్లి అనగానే తెలుసు కదా మనకి జీలకర్ర బెల్లం కాడ నుంచి ఇక మళ్ళా ఇక ఒక అప్పగింతల దాకా ఫుల్ ద హోల్ డే వాజ్ లైక్ యునో ఆక్యుపైడ్ అండ్ మస్తు ఎంజాయ్ చేసాము. ఇక ఆ ముచ్చట్లు చెప్పుకుంటూ పోతే నాకు అసలు డే సరిపోదు, బట్ సంగీత్లో ఒక పాట బెస్ట్ పాట ప్లే చేసాను చెప్పారు కదా, అది ఏం పాటకి అను డాన్స్ చేసిందని మీరు గెస్ కొట్టగలరు, నేను ప్లే చేస్తా. బట్ ఐ వాంట్ టు నో, ఐ వాంట్ యూ టు టెల్ మీ అబౌట్ అ స్మాల్ ఈవెంట్ ఆర్ ఎనీథింగ్ దట్ యు రిమెంబర్ అబౌట్ యువర్ వెడ్డింగ్. మళ్ళీ నవ్ కాల్ అనిపిస్తే కాల్ చేయండి మీ గుర్తుతోని 9726361966. అంత లోపల పోయి మంచి పాట వినేసి ఈ పాటకు అను ఎట్లా డాన్స్ చేసింది అని ఇమాజిన్ చేసుకోండి. నేనైతే మస్తు ఎగిరిన, బట్ ఇప్పుడు కూడా ఎగురుతారేమో జర అడ్జస్ట్ అట్లీస్ట్ ఊపనికి. బట్ మీరు మీ కార్లలో ఎక్కడ వింటున్నారో అక్కడైతే కొంచెం ఊపండి, బికాజ్ ఇట్స్ థర్స్డే, థర్స్డే ఇస్ ఆల్మోస్ట్ ఫ్రైడే అని చెప్తా కదా నేను. సో మంచిగా ఎంజాయ్ చేసేసేయండి, లిసన్ టు దిస్ ఫన్ సాంగ్.
1: రైజ్ ద వాల్యూమ్,
0: వాల్యూమ్ అన్ను మాస్టర్ లేకపోతే
1: ఆ గాజువాగ కండక్టర్.

వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. మీరు వింటున్నారు ధూమ్ ద మాకా. మరి మస్తు పాట ఎగ్జైట్ అయిందా? అరే ఈ పాట ఎందుకు అయినంగానే అసలు ఫుల్ ఇక్కడ లేని జోష్ వచ్చేస్తుంది బాయ్ నాకైతే. అండ్ ఆ పాటలు ఇక డాన్స్ చేయాలి అంటే ఇక మనతోనైతే ఆగలే. ఓ దుబజే దాకా ఎగురుతనే ఉన్నా, పొద్దున కాళ్ళు మాట్లాడినాయి. అబ్బో ఈ కాలు దిశ ఆడబెట్టలేను, ఆ కాలు దిశ ఈడబెట్టలేను, మస్తు దిమక్కరమైంది. బట్ ఇక పెళ్లి సంగీత్ కాక్టెయిల్ అంటే ఇక డాన్సులు చేయాల్సిందే కదా. సో అట్లా దాట్ వాజ్ హౌ మై వీకెండ్ వెంట అనమాట. ప్రిటీ మచ్ అ హోల్ వీక్ ఆఫ్ నాన్ స్టాప్ ఫన్. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఈవెంట్స్ నాకు అనిపిస్తుంది దట్ మనం మరే ఇండియాలో ఉంటే మంచిగా పెళ్లిలు పోతుండే కదా అది ఇది అనుకుంటుండే. బట్ నేను ఈసారి అయితే మాది మిస్ కాలే, బికాజ్ ఐ థరోలీ ఎంజాయ్డ్ ద వెడ్డింగ్. అండ్ ఒకటి ఎందుకు అంటే ఇప్పుడు మనోళ్ళందరూ ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు యంగ్ క్రౌడ్ అంతా ఇప్పుడు వీసాల మీదే ఉంటారు కదా. సో ఇప్పుడు వాళ్ళందరి ఇప్పుడు వాళ్ళ అక్కలు బావులందరూ పోడీకి కష్టమవుతుంది అని చెప్పేసి ఇక పేరెంట్స్ ఎట్లాగో ఉంటారు కదా అని చెప్పి పేరెంట్స్ పిలిపించారు. సో వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ఎస్పెషల్లీ అమ్మమ్మ తాత వాళ్ళు కూడా వచ్చిండ్రు. సో ఇక మనోళ్ళు అయితే మాకైతే మస్తు పెద్ద కాందాన్ ఉంది డాలస్ లా అండ్ యూనో ఆల్ ఓవర్ కాలిఫోర్నియా నుంచి. సో అన్ని సైడ్లకి వెళ్ళి ఫ్లోరిడా నుంచి అట్లాంటాకి వెళ్ళి మస్తు మంది వచ్చిండ్రు. అట్లా ఒక గ్రూప్ మళ్ళా గ్యాదర్ అయితే మస్తు అనిపిస్తుందిలే. దట్ ఈస్ వాట్ ఐ కైండ్ ఆఫ్ ఎంజాయిడ్ అండ్ నాకేమనిపించింది అంటే ఇప్పుడు కొంతమంది చుట్టాలు ఎట్లుంటారు, ఎన్ని రోజులు కలవకపోయినా ఒకసారి కలవంగా మళ్ళా ఏళ్ళ తర్వాత కలిస్తే మస్తు ఎంజాయ్ చేస్తాం. అదే కొంతమంది పక్కగే ఉంటారు బాయ్, కానీ చూసుకోము ఎక్కువ కలుసుకోము, ఎవరు లోకంలో వాళ్ళు ఉంటారు అరే అంజాన్ కొడతారు అట్లా. అంటే ఇక మర్చిపోతారు లిటరలీ, లైక్ అరే మనం కూడా సేమ్ సిటీలోనే ఉన్నాం ఎగ్జిస్టింగ్ అన్నట్టు. అట్లా ఉండదు బాయ్, అట్లుంటే ఏంటంటే దూరంలో వచ్చేస్తాయి మర్చిపోతారు. అంటే ఏమి లొల్లు ఉండదు కానీ బట్ ద డిస్టెన్స్ కీప్స్ గోయింగ్ ఆన్. సో అట్లా కాకుండా చిన్న చిన్న ఎఫర్ట్ అన్న పెట్టాలి, ఎందుకంటే ఏముంటుంది చెప్పు లైఫ్ లా, జరగలవాలి, రెండు ముచ్చట్లు పెట్టుకోవాలి, నిమ్మలంగా ఒక మీల్ చేసామా, ఒక భోజనం చేసామా కూర్చొని, లేకపోతే ఒక గ్లాస్ బీర్ తాగినమా, లేకపోతే ఎంజాయ్ చేసామా, దాని తర్వాత నాలుగు ముచ్చట్లు మాట్లాడుకుంటామా, నీ లైఫ్ ఎట్లుంది భయ, నా లైఫ్ ఎట్లుంది భయ, అరే నీ నా ఆఫీస్ లో దిమ్మా ఖరాబ్ ఉంది, నాలుగు ముచ్చట్లు మాట్లాడుకున్నాం చలో, నీ దాన్నా నువ్వు నాదన్నా నేను, అట్లా కంటిన్యూ ఉండాలి. అట్లా లేదనుకో లైఫ్ ప్రిటీ బోరింగ్ అయిపోతుంది. ఇక దానికంటే నాకేమనిపిస్తుంది, కుడి ఖాళీగా ఇంట్లో కూర్చుంటే ఏమి కనిపించదు. అట్లా ఉండకుండా వీ షుడ్ ట్రై టు మెయింటైన్, నాకు అదే అనిపిస్తుంది. ఒక కాల్ చేయి, ఒక కాంటాక్ట్ లో రా, ఏమి డజంట్ టేక్ టూ మచ్, నువ్వు చేసేలాగా నేను చెయ్యా, నేను చేసేలాగా నువ్వు చేయా, ఇట్లా పెట్టుకోవద్దు. బట్ మంచి కలవాలి, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. అందరు కలవాలి, దగ్గర ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు కలుస్తుండాలి. ప్రతిసారి వంట చేసి భోజనంకే వెళ్ళాల్సిన అవసరం లేదు, వేరే వేరే లెక్క కూడా చేసుకోవచ్చు. అట్లా నాకైతే అనిపించింది. కొంతమంది ఇక ఆ ముచ్చట యాక్చువల్లీ దాని గురించి మాట్లాడుదాం అనుకుంటున్నా, బికాస్ దాట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. బట్ బిఫోర్ ఐ డూ దాట్ ఐ వాంటెడ్ టు టేక్ దిస్ మూమెంట్ అండ్ ఇంతసేపు పెళ్లి గురించి మాట్లాడాం కాబట్టి మా యంగ్ కపుల్ ఎవరైతే ఉన్నారో వంశీ అండ్ అఖిల్ కి ఐ వాంటెడ్ టు విష్ ఎ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. కంగ్రాచులేషన్స్, మీ పెళ్లి పుణ్యాలు మేమందరం మస్తు ఎంజాయ్ చేసినాం. సో విష్ యూ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అండ్ టోన్ లా ఒక మస్తు ఫన్ పార్టీ వేసేస్తా, ఎందుకంటే నేనైతే ఫుల్ పార్టీ చేసి వచ్చేసాను కాబట్టి మీరు కూడా పార్టీ చేసుకునే టైం అయింది. ఒక మంచి పార్టీ నేషన్ అంటే

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Radhika, next week my office event ki please take care of the catering, okay?
4: Sure.
3: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
4: Idi office party a leka jatra?
3: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్.
3: సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్. మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి at 214-868-7538.
5: Kavintalaki, Kerintalaki. Kerafa address, Radio Surabhi.
0: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo Telugunestam.
2: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
7: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
6: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
8: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరిబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
9: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరింటున్నారు ధూమ్ ద మాకా. నేను మీ అను ఉంటా ఎవ్రీ థర్స్డే 7 to 9 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3 రేడియో సురభి. సౌండ్స్ లైక్ హోమ్. ఇక మనం మన రెగ్యులర్ సెషన్ లకు వచ్చేద్దాం. అను, నువ్వు కూడా దిగిగా సాలిగా పెండ్లి ముచ్చట్లు ఇప్పటిదాకా ఇప్పుడే ట్యూరిన్ అవుతున్న వాళ్ళకి ఫస్ట్ హాఫ్ అవర్ అను ఏం చేసింది, పోయిన వారం ఎందుకు రాలేదు, మన గాడ్ మన లిజనర్స్ వదిలేసి ఎట్లా అయింది అని మీరు ఫీల్ కాకండి. అందుకే మీకు ఆ ముచ్చట చెప్పాల్సి వచ్చింది. బట్ ఆ ముచ్చట చెప్తున్నప్పుడు నేను నిజంగానే అనుకున్నా, మనము వీ టెన్ టు కైండ్ ఆఫ్ మనము మర్చిపోతుంటాము, మన లోకంలోనే మనం పడిపోయి ఉంటాము. మనది మనదే నడుస్తుంటది, రోజు వండుకున్నామా, తిన్నామా, పిల్లలు తీసుకుపోయినామా, స్కూల్ అవుతుందా, మన వీకెండ్ వచ్చింది అనగానే ఒక మూవీ లేకపోతే ఏదో ఒక గెట్ టుగెదర్ and then అయిపోతుంది కథం. ఇక విఆర్ నాట్ యునో, కొంతమంది దోస్తులు గాని చుట్టాలు గాని దగ్గర దగ్గరనే ఉంటారు, బట్ కలవరు. మళ్ళా మొన్న నేను, నాకు ఇది ఎందుకు గుర్తొచ్చింది అంటే, నేను లిటరలీ ఈ పెళ్లిలా ఒక కజిన్ ని కలిసిన, అంటే దూరం చుట్టమే కజిన్ ని కలిసి, అరే భయ్ నేను నిన్ను చూసి ఎన్ని రోజులు అవుతుంది, ఎన్నేళ్ళు అవుతుంది అని ఇట్లా ఆలోచిస్తే 10 ఏళ్ళు అవుతుంది. కెన్ యూ బిలీవ్ ఇట్స్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్. మళ్ళీ ఏడుండం తెలుసా, ఒక 2-3 మైళ్ళ దూరంలో ఉంటాం ఒకరికొకరు. అప్పుడు అనిపించింది నాకు, ఓరి అవ్వ ఇంత దగ్గరలో ఉండి నంబర్లు కూడా ఉండి అయినా కూడా కాంటాక్ట్ లో లేము. మీకు అట్లా అనిపిస్తా, ఎందుకంటే ఐ ఫీల్ లైక్ లైఫ్ ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ అస్. మనము నడిపేస్తున్నాం లైఫ్ ని, గడిపేస్తున్నాము, ఇదైపోతుంది, బట్ మెయింటైన్ చేయాలనిపిస్తుంది. ఏ మరీ ఏ రాసుకొని పూసుకోకపోయినా అట్లీస్ట్ అప్పుడప్పుడు హాయ్ హలో ఏం జరుగుతుంది, హౌస్ యువర్ లైఫ్ గోయింగ్, అందుకే అంటున్నా చాయ్ కు బులావ్ బై నైతో ఐసా బీర్ పే బులావ్ ఐసా నైతో ఐసా చిట్ చాట్ కరో అరే కుచ్ తో కరో లేకన్ భూలో మత్ మర్చిపోకర్రి బికాస్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ యూనో కలుపుకుంటూ పోవాలి మంచిగా నిమ్మలంగా ఉండాలి అందరు హ్యాపీగా ఉండాలి దట్ ఇస్ ఆల్వేస్ మై మోటో అని చెప్పారు కదా నాకు అట్లా అనిపించింది దట్ మనం మన బిజీ లైఫ్ లో వెళ్ళిపోయి రిలేషన్షిప్స్ ని జర తక్కువ చూస్తున్నాం సో అందుకని వన్ గుడ్ థింగ్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ ఇట్ వాజ్ యూ షుడ్ ఇప్పుడు పక్కోళ్ళే చేస్తారని వెయిట్ చేయొద్దు మనకు చేతనైతే వీ షుడ్ డూ ఇట్ సో కొంతమంది అనుకుంటారు అబ్బాయి మీకేం పనిపడలేదు ఊకే ఫోన్ చేస్తారు అనుకోని మనకేం పోయేది ఒక టైం ఉంటే ఫోన్ ఎత్తుతారు లేకపోతే బిజీ ఉన్నా అని చెప్తారు ఓకే అనేయాలి మూవ్ ఆన్ చేయాలి ఎక్కువ ఆలోచించద్దు ఎక్కువ థాట్ పెట్టద్దు మనం మన సైడ్ నుంచి మనం ఎఫర్ట్ చేస్తామా లేదా ఇక ఇంకా లేట్ ఇంకొక మంచి పార్టీ నేసి వస్తాం నేను ఇంకా రేపు వరలక్ష్మి వ్రతం ఉంది అండ్ దెన్ ఈ వీకెండ్ ఏం జరుగుతున్నాయి ఇవన్నీ ముచ్చట్లు పెట్టుకుందాం బట్ ఒక మంచి పార్టీ నేసరండి ఇక నేను వచ్చినాక మనకేవో కేకల పాటలు లేకపోతే ఎట్లా చెప్పరు ఈ పాటలు మంచిగా అనిపిస్తుంది.

0: Ai, vou mudar de jeito mesmo. Samba!
1: Samba! మసండండి. ఇక మన పవ పీకే ఫ్యాన్ ఉన్నోళ్ళందరికీ అయితే ఆ పాట వింటే ఒక వేరే లెవెల్ కిక్ వస్తుంది. అది పాట ఎందుకు పెట్టినా అనుకుంటున్నా నేను, బట్ చెప్పినా కదా అను పెళ్లి డాన్స్ లో ఆ మూడ్లకి వెళ్ళి మెల్లమెల్లగా బయటకు వస్తుంది. అసలు నాకు రెండు రోజుల దాకా వాయిస్ లేకుండా తెలుసా, సండే రోజు అయినాక మండే ట్యూస్డే హలో బానా ఇట్లనే ఉండే వాయిస్. మా ఇంట్లో అయితే అందరు ఎంత నిమ్మలంగా ఉన్నారు, అమ్మయ్యా ఫైనల్లీ ఇది ఒక రెండు రోజులు నోర్వస్ కింది అని, బట్ వచ్చేసింది. డోంట్ వరీ, లెమన్ టీ హనీ టీ ఇవన్నీ పెట్టుకుని మంచిగా నెక్స్ట్ డే వాయిస్ వాపస్ తెచ్చుకున్నాం. మరి తెచ్చుకోకపోతే మీకు ముచ్చట్లు ఎవరు చెప్తారు చెప్పండి, కరెక్టే కదా. కానీ ఈ వీక్ ఇప్పుడు అరే జల్ది అయిపోయినాయి అన్ని ఈవెంట్లు అనిపిస్తున్నాయి. అండ్ దెన్ నాకు గుర్తొచ్చింది వన్ ఆఫ్ మై కజిన్ అతను మాట్లాడుతుండే వాళ్ళ పాప యాక్చువల్లీ ఈ వీక్ ఈజ్ అ వెరీ బిగ్, చాలా మంది పేరెంట్స్ ఇప్పుడు ట్యూరిన్ అవుతున్న వాళ్ళు కొంతమంది మేబీ దే విల్ రిలేట్ విత్ దిస్. వాళ్ళ పిల్లలకి దిస్ ఈజ్ అ బిగ్ కాలేజ్ మూవ్ ఇన్ వీక్, తెలుసా మీకు? ఎందుకంటే మనం ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు 4 ఏళ్ళకి ఇంకా ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న వాళ్ళకి ఇంకా చాలా టైం ఉంది, బట్ ఒక్కసారి మిడిల్ స్కూల్ అయిపోయి హై స్కూల్లోకి పోయి ఆ 4 ఇయర్స్ కష్టపడి ఫైనల్ ఇయర్ లా ఎస్ఎల్ రాసి ఎస్ఐటీలు తీసుకొని ఎంత కష్టపడి ఫైనల్లీ వాళ్ళు ఒక కాలేజ్ అడ్మిషన్లు వచ్చినాక అప్పుడు వాళ్ళు ఒక కాలేజ్ ఫైనల్లీ చూస్ చేసుకుంటారు కదా, ఆ కాలేజ్ కి మూవ్ ఇన్ అయ్యే వీక్ అనమాట. బేసిక్లీ చాలా కాలేజెస్ లో ఉంటది రిక్వైర్మెంట్. ఏంటంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు డామ్స్ లో ఉండాలి, అంటే వాళ్ళు ఆన్ క్యాంపస్ లివ్ ఇన్ చేయాలి. ఎందుకంటే స్టూడెంట్స్ తెలుసుకుంటారు ఒకరినొకరు, ప్రతిసారి అపార్ట్మెంట్స్ తీసుకుని ఉండాలి అని కొన్ని చాలా కాలేజెస్ కి ఆ రూల్ ఉంటది. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. నేను ఇంతకుముందు మా కజిన్ తో మాట్లాడుతుంటే అదే అంటుండే, అదొక పెద్ద, ఇప్పుడు ఎస్పెషల్లీ ఆడపిల్లల్ని పంపించాలంటే అదొక పెద్ద బర్డెన్ అనిపిస్తుంది మనకి. దట్ అంటే మనం పెళ్లి చేసి పంపిస్తలేం కదా, సో పెళ్లి చేసేది ఈజీ ఏమో నన్ను అడితే, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చదువుల కోసం జాబ్ల కోసం వెళ్ళిపోయి ఉంటారు. బట్ ఫస్ట్ టైం మన ఇంట్లో మనం అసలు ఎంత హ్యాపీగా అది ఉన్నది తీసుకుపోయి, అంటే వాళ్ళ ఫ్యూచర్ కోసము వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం దించుతున్నా కూడా, బట్ దించి వచ్చేసేయాలి చూడు, వాపస్ వస్తుంది చూడు, అదే అనమాట బర్డెన్ ఆఫ్ ఎంప్టీనెస్. నేను బర్డెన్ అంటే ఏదో బర్డెన్ కాదు, దట్ ఎంప్టీనెస్, దట్ అరే బా ఇప్పుడు వదిలేసి ఇల్లు అంతా సూమ్ సామ్ ఉంటది, ఇల్లు ఖాళీ ఉంటది, ఇట్లా ఆ ఫీలింగ్ వచ్చేటోళ్ళందరూ మీరేం ఫీల్ కాకరీ, నేను చెప్తున్నా కదా ఆ ఫీలింగ్ ఓన్లీ 1 వీక్ ఉంటది, దాని తర్వాత నిమ్మలంగా ఉంటారు. అదేంది అను ఇట్లా ప్లేట్ ఫిరాయించదు అనుకుంటున్నారా? ఎందుకంటే ఒకటి, ఓకే జోక్స్ అసైడ్ ఐ విల్ కట్ ద టాపిక్ ఇన్ 2 పార్ట్స్ యాక్చువల్లీ. ఒకటి ఏంటంటే వాళ్ళ మంచి కోసం పంపిస్తున్నాం కాబట్టి అదొక పీస్ ఉంటుంది, బట్ ఆ ఫస్ట్ వీక్ ఈజ్ వెరీ హార్డ్, అదైతే నేను ఒప్పుకుంటా. వాళ్ళు సెటిల్ అవుతుంటారు బట్ మన ఇంట్లో మిస్సింగ్ ఉంటాము పొద్దున్న లాగానే, ఎస్పెషల్లీ 3 నెలల హాలిడేస్ ఉంటాయి కదా, ఏం తింటున్నావు, టిఫిన్ ఏం చేస్తున్నావు, లంచ్ ఏం చేస్తున్నాము, ఇప్పుడు చిన్నపిల్లలు లెక్క స్కూల్కి పోయి సాయంత్రం వస్తారు అన్న ఇది ఉండదు కదా, దించేసినాం. ఎస్పెషల్లీ వాళ్ళ అపార్ట్మెంట్ రూమ్ లో సెట్ చేసి అన్ని పెట్టేసి ఇక అప్పగింతలు అవుతున్నట్టే భయ్, ఇక ఆ ఫీలింగ్ వస్తేదంటే జర కొంచెం దిల్ కొంచెం ఇలా ఇది అనిపిస్తుంది. ఇక మీరు ఫీల్ కాకర్రి, బికాస్ ఇట్ ఈస్ ఫర్ ఎ గుడ్ రీజన్. ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు ఫ్లై, యునో వీళ్ళు లైఫ్ లో ఏదనుకుంటా చేయాలి నెక్స్ట్ జనరేషన్, దాట్ ఈస్ వాట్ ఐ విష్ ఫర్. మనమన్నా భయపడ్డాము లేకపోతే మన పేరెంట్స్ ఇది చేయాలి ఇది చేస్తే ఇది అవుతుంది అని చెప్పి మనకు చాలా

0: అను ఎందుకు పాట కట్ చేసింది అని ఫీల్ కాకండి. నాకు ఒక కాల్ వచ్చింది, సో లెట్ మీ టేక్ ఆన్ ఎయిర్, మనం మాట్లాడదాం. హలో.
1: హలో,
0: హాయ్, వినిపిస్తుందా? యా వినిపిస్తుంది. మీ పేరు ఒక్కసారి మళ్ళీ చెప్పరా? యువర్ ఆన్ ఎయిర్.
1: హలో అమ్మా, నా పేరు
0: చెప్పండి అంకల్.
1: నేను
0: ఒక్కసారి ఒక్కసారి మళ్ళీ మీ పేరు చెప్పండి నాకు. ఇందాక కొంచెము అంకుల్ అని, వీరభద్రరావు అంకుల్ అని మీరే చెప్పారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని వీరభద్రరావు అంకుల్ అనే పిలుస్తా. బాగుండరా?
1: బాగుండరు.
0: మీరు
1: 4.5 సంవత్సరాల నుంచి
0: చెప్పండి చెప్పండి అంకుల్.
1: వినపడుతుందమ్మా?
0: చెప్పండి అంకుల్, వినిపిస్తుంది వినిపిస్తుంది చెప్పండి.
1: మీ అందరికీ కూడా, రాజేశ్వరికి, అందరు రాజకీయాలకి రేడియో శుభాకర్.
0: థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. మీ డెఫినెట్ గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. మీ ఆశీర్వాదం ఉండాలి, ఇక మేమైతే ఆగేదే లేదు. మంచిగా అనిపిస్తుంది అట్లా మాకు వెల్ విషెస్ వస్తుంటే అదొక ఒక ఎక్సైట్మెంట్ అన్నమాట. ఇంకా మంచి చేయాలి, ఇంకా మంచి చేయాలని షోలు. ఓ వెరీ నైస్. వీఆర్ మనమంతా ఒకటే ఫ్యామిలీ. దట్ ఇస్ ట్రూ. సో మీ మీ మీ వీక్ ఎట్లా నడుస్తుంది? హౌ ఈస్ యువర్ వీక్ గోయింగ్ ఆన్? ఈ వీక్ మీరు ఏదైనా మంచి పాట వినాలనుకుంటారా? మీకేదైనా మంచి పాట వినాలనుందా? యాక్చువల్లీ మీకు విషయం చెప్పనా, ఇవాళ నేను ఇంకొకసేపు తర్వాత చెప్దాం అనుకున్నా, బట్ మీరు మంచి కాల్ చేశారు. ఇవాళ నేషనల్ రేడియో డే, సో థ్యాంక్ యూ. సో ఈ ఇవాళ ఈ నేషనల్ డే రేడియో డే సందర్భంగా మీకు ఒక మంచి పాట వినాలంటే ఏ పాట వింటారు నాకు చెప్పండి. ఓ వెరీ నైస్. సో మీకైతే మా చాలా మెమరీస్ ఉండాలైతే.
1: టెలిఫోన్ మొబైల్ టైమ్ లో పుట్టారు.
0: కరెక్ట్.
1: మేము మాత్రం ఏటీఎం టైమ్ లో పుట్టాము. ఏటీఎం అనేది
0: ఆ ఫీలింగ్ వేరే అనిపిస్తుంది నాకు. రేడియోలో ఉన్నప్పుడు ఇమాజినేషన్ ని వాడతాము, టీవీలో ఫోన్లలో ఉంటే వీడియోలు చూసుకుంటూ మన ఇమాజినేషన్ ని వాడము. అసలు రేడియోలో పాట వింటున్నా మాట్లాడుతున్నా మైండ్ ఒక ఇమాజినేటివ్ వరల్డ్ లోకి వెళ్తుంది. అది చాలా యూస్ఫుల్ అన్నది నా ఫీలింగ్.
1: అది కరెక్ట్. ఎందుకంటే
0: రైట్
1: అక్కడ రేడియో ఇప్పుడు కూడా రేడియో తింటూ ఉంటా ఉంటే టీవీ అంటే దీనికి ఎక్కువ ఫ్యాన్ ఫ్యాన్స్ రేడియో.
0: కరెక్ట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, చాలా మంచిగా అనిపించింది మీతో మాట్లాడి. ఒక మంచి పాట వేస్తున్నాను, మధ్యలో ఆపాను, బట్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. వేస్తాను అంకుల్, వేస్తాను ఆ పాట వేస్తాను. వినండి, ఈ పాట అవగానే ఆ పాట వేస్తాను. థ్యాంక్ యూ. ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది కదా అట్లా మనకి కాల్ చేసి విష్ చేస్తే. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ అట్లా మీరు కాల్ చేయండి. యూ ఇక నేను ఇక ఓపెన్ చేసేసిన కాబట్టి చెప్తున్నా, టుడే ఈజ్ నేషనల్ రేడియో.

యూ డీల్. దట్ వాజ్ మై నెక్స్ట్ సెగ్మెంట్. బట్ మనకి ఏమి టైం ఏమి అవసరం లేదు, ఎప్పుడంటే అప్పుడే స్టార్ట్ చేసేస్తాం మనం సెగ్మెంట్. సో విషింగ్ ఎవ్రీబడి నేషనల్ రేడియో డే టుడే. ఇక రేడియో డే ఉండి అను రేడియోలో ఉంటే ఇక రేడియో ముచ్చట్లు ఎందుకు పెట్టాం చెప్పండి. బట్ పాట మధ్యలో ఆపినా కాబట్టి ఈ పాట విన్నాక మనం ముచ్చట్లోకి వెళ్ళిపోదాం. అంత వరకు ఈ పాట ఇనేష్ రండి.

0: హలో
1: హలో అండి.
0: హాయ్ అండి. నేను ఒక్కసారి మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఒక్కసారి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకురా.
1: నా పేరు శ్రీకాంత్ అండి.
0: హాయ్ శ్రీకాంత్ గారు, బాగున్నారా?
1: నేను ఒక 13 ఏళ్లుగా మీ రేడియో శ్రోతాది కాబట్టి.
0: వెరీ నైస్, వెరీ నైస్.
1: ప్రత్యేక పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు.
0: అది కరెక్ట్ అయ్యా. ఇవాళ రేడియో డే అయితే మీరు రేడియో ఫ్యాన్ కాబట్టి రేడియో డే ని మీకు ముందే తెలిసి ఉంటది అనుకుంటున్నాను.
1: అది కొంచెం కష్టమే అండి, అది ఎక్స్పెక్ట్ చేసిన పద్ధతే.
0: ఇప్పుడు తెలిసిన తర్వాత మీకు ఏదైనా ఒక మంచి మెమరీ ఆఫ్ రేడియో ఉంటే మాతో షేర్ చేసుకుంటారా?
1: మంచి మెమరీ ఆఫ్ రేడియో అంటే చాలా ఉన్నాయండి. అంటే చాలా సంవత్సరాలు ఒక జీవితంలో ఒక ఫస్ట్ 12-15 ఏళ్ళలో ఓన్లీ రేడియోతోనే గడిచిపోయింది కదా.
0: అవును, కరెక్ట్.
1: ఒక బాగా గుర్తుండేదేమంటే 6:50 ప్రాంతీయ వార్తలు వస్తాయి.
0: అవును అవును, కరెక్ట్.
1: రేడియోలో
0: రైట్.
1: తర్వాత 7:00 సంస్కృత పరిచయం వస్తుంది.
0: ఓకే రైట్.
1: తర్వాత 7:10 మామూలు వార్తలు వస్తాయి.
0: బ్యాక్ టు బ్యాక్ న్యూస్
1: అంటే నేషనల్ న్యూస్ అనమాట. మార్కెట్ బస్కర్ అని చెప్పి ఏదో ఉంటుంది.
0: రైట్. అయితే మీరు
1: 6:50 మమ్మల్ని నిద్ర లేకుండావాలన్నమాట.
0: సో మీరు అన్ని న్యూస్ వినేవాళ్ళ?
1: అన్ని న్యూస్ వినేవాళ్ళం.
0: అదే కదా, ఒక న్యూస్ లో సేమ్ న్యూస్ ఉన్నా కూడా మనం వినేవాళ్ళం కదా, మిస్ అవుతామేమో అని.
1: అన్ని అన్ని వినేవాళ్ళం రేడియోలో.
0: కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్.
1: అదేదో కష్టపడి సిలోన్ స్టేషన్ అని చెప్పేసి దాన్ని ఏదో ట్యూన్ చేయడానికి ప్రయత్నం చేయి.
0: కరెక్ట్.
1: అది విని వినపడకుండా ఏదో సిలోన్ అక్కయ్య అని చెప్పేసి చాలా చాలా ఫేమస్ ఉండేది ఆవిడ.
0: ఓ అవును, కరెక్ట్ కరెక్ట్.
1: ఆ పాటలో వినడానికి
0: మీరు
1: చాలా ఉన్నాయంట ఇప్పుడు. అంటే రేడియోలో అదేదో పాటల ప్రోగ్రామ్ ఉంటది, 9:00 వస్తుంది.
0: అవును,
1: దానికోసం ఏది మిస్ అవ్వకుండా.
0: మెయిన్ మనకి ఆకాశవాణి, మనకు అదే అదే ట్రై చేస్తుంటాం అనమాట రేడియో సురభిలో. ఏంటంటే మళ్ళీ టేకింగ్ బ్యాక్ టు దర్స్ బ్యూటిఫుల్ మెమరీస్, అట్ ద సేమ్ టైమ్ లివింగ్ విత్ ద కరెంట్ పేస్. అది ఆకాశవాణి, ఇప్పట్లో మీ ఆర్జాను అనమాట. ఇంకా సో
1: మ్యూజిక్ ఒకసారి ప్లే చేయండి. ఇంట్రెస్టింగ్ ఏమంటే కనుక మాది కడప స్టేషన్ అనమాట.
0: ఓకే,
1: ప్రతిసారి 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్జ్ అని చెప్పేవాళ్ళు అనమాట.
0: ఓకే, వెరీ నైస్.
1: ఇప్పుడు ఈ 333.3 మీటర్లకి 900 కిలోహెర్ట్జ్ కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
0: ఓ, మీరే చెప్పాలి.
1: అది చాలా రోజులు నేను ఆలోచించా. అంటే అఫ్ కోర్స్ మన మన బ్రెయిన్ అంత పెద్దది కాదు, కానీ ఫైనల్ గా ఎప్పుడు తట్టింది నాకు.
0: చెప్పండి, మీరే చెప్పాలి. ఇప్పుడు
1: అడగండి, శ్రోతలు చెప్తారు.
0: ఓకే, బట్ మీరు మాత్రం వింటూ నాకు లాస్ట్ చెప్పండి, ఒకవేళ నాకు ఆన్సర్ రాకపోతే లేకపోతే కరెక్ట్ ఆన్సర్
1: రాకపోతే.
0: ఓకే, డెఫినెట్లీ లెట్ అస్ సీ.
1: 333.3 మీటర్లు
0: ఓకే
1: అనగా 900 కిలోహెర్ట్జ్.
0: ఓకే,
1: ఆకాశవాణి కడప కేంద్రం.
0: ఓకే, ఈ రెండింటికి ఏంటి లింక్?
1: రెండింటికి మధ్య సంబంధం ఒకటి ఉంటుంది. ఏమిటో సంబంధం
0: తెలిస్తే కాల్ చేయండి 9726361966. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ శ్రీకాంత్ గారు. నేను ఆకాశవాణి మ్యూజిక్ కూడా కొంచెం సేపట్లో ప్లే చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్. 9726361966. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ శ్రీకాంత్ గారు. నేను ఆకాశవాణి మ్యూజిక్ కూడా కొంచెం సేపట్లో ప్లే చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్. వెల్, మీకు ఒక క్వశ్చన్ వచ్చేసింది. సో మీకు తెలిస్తే కాల్ చేసి మాకు చెప్పేసేయండి ఈ పాట. అప్పటి వరకు ఒక ఫన్ సాంగ్ వేసేస్తా, మంచిగా ఎంజాయ్ చేసేసండి. గుడ్ మార్నింగ్ కాదు బట్ ఈవినింగ్. డాలస్, గుడ్ ఈవినింగ్. నేనైతే గుడ్ ఈవినింగ్ ఎవ్రీవేర్ అని చెప్తా.
2: గుడ్ మార్నింగ్,
0: గుడ్ ఈవినింగ్.

0: హలో
1: హలో నమస్కారం అండి. నా పేరు
0: చెప్పండి.
1: నా పేరు హనుమంతరావు కరవది, కెనడా నుంచి.
0: వెల్కమ్ అండి, వెల్కమ్ టు రేడియో సర్బి. సో మీరు ఇందాక విన్న క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసా?
1: ఆన్సర్ అదేనండి.
0: చెప్పండి.
1: ఫ్రీక్వెన్సీ అనేది ఎంత దూరం ఆ వేవ్ తరంగాలు వెళ్తాయి అనే దాన్ని తెలియజేస్తుంది.
0: ఓకే.
1: ఎంత పవర్ అనేది ఆ కిలోవాట్ అనేది ఎన్ని సెట్ అంటే ఎన్ని రేడియోలు ఎంత శబ్దంలో ఎంత శక్తిలో రిసీవ్ చేసుకోగలవు అనేది, అంటే ఆ శక్తికి మీరైన తర్వాత ఆ సెట్ ఇంకే సెట్లు దానికి చూన్ చూసుకోలేవు.
0: వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఐ వాజ్ లైక్ ఇది నాకు కూడా తెలీదు. సో కొత్త విషయాలు తెలిసినప్పుడు దట్ ఫీల్స్ వెరీ గుడ్. దట్ కొత్త ఇన్ఫర్మేషన్ ఫస్ట్ టైం వింటున్నాను నేను కూడా. థ్యాంక్ యూ అగైన్ సో మచ్ ఫర్ షేరింగ్. అండ్
1: చెప్పండి, అది నాకు తెలిసిన విషయం.
0: యా నో నో, మనం వెయిట్ చేస్తున్నాము. సో మనకి శ్రీకాంత్ గారు మళ్ళీ ఫైనల్లీ చెప్తా అన్నారు. సో మీ ఆన్సర్ ఆయన కూడా వింటున్నారు. సో లెట్ అస్ హోప్ దట్ దిస్ ఈస్ ది రైట్ ఆన్సర్. లేకపోతే మీరు కూడా స్టే ట్యూన్డ్, వీ విల్ డెఫినెట్లీ ఆస్క్ హిమ్ టు రివీల్ ది ఆన్సర్ ఆన్ ఎయిర్. సో చూద్దాము మనకి ఇంకా కరెక్ట్ ఆన్సర్ వస్తుందా, లేకపోతే మీ కరెక్ట్ ఆన్సర్ ని ఆయన కూడా ఒప్పుకుంటారా, బికాజ్ ఆయన వెరీ స్పెసిఫిక్లీ దేర్ ఈస్ ఎ ప్రాపర్ కనెక్షన్ అని చెప్పారు. సో చూద్దాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అరే మనం ఇంప్రాంప్టు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లోకి వెళ్ళిపోయినాం. ఐఎమ్ లవింగ్ ఇట్. మస్ట్ అనిపిస్తుందిలే దట్ మన లిసనర్స్ నుంచి క్వశ్చన్ వస్తే, లిసనర్స్ నుంచి ఆన్సర్లు వస్తుంటే అదొక వేరే కనెక్షన్. డోంట్ గో ఎనీవేర్. బ్రేక్ తర్వాత జల్దీ కలుద్దాం.
2: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 8 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్ గా మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్ సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
1: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింత సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఫ్రమ్ కేయాస్ టు క్లారిటీ, యోర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స, కస్టమర్స్ కాలింగ్, ఈమెయిల్స్ పైలింగ్ అప్, డెడ్లైన్స్ చేసింగ్ యూ. దెన్ జోహో స్టెప్స్ ఇన్, వన్ లాగిన్, వన్ డాష్బోర్డ్, వన్ క్లియర్ వ్యూ ఆఫ్ యువర్ ఎంటైర్ బిజినెస్ ఫర్ ద ఆంటర్ప్రెన్యూర్ హూ వాంట్స్ క్లారిటీ, నాట్ కేయాస్. జోహో, పవరింగ్ పాసిబిలిటీస్ విత్ రేడియో సురభి.
7: అమ్మా, సాటర్డే మూవీ?
4: మన బడి క్లాస్.
7: అమ్మా, ఓల్డ్ మెక్డొనాల్డ్ హాడ్ ఎ ఫార్మ్.
4: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
7: ఉప్పు కప్పు రంబు.
4: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరు ఎక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.silicon.andhra.org. లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.silicon.andhra.org.
8: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరు ఇంటినారు ధూమ్ ద మాకా విత్ మీ ఓన్లీ ఆన్ 107.9 FM HD3 లో. ఇవాళ మనము ఒక జానర్ ఆఫ్ ముచ్చట్లు మాట్లాడుకుంటున్నాము, బట్ ద లాస్ట్ టాపిక్ దట్ వీ టచ్డ్ బిఫోర్ ఐ కుడ్ గో ఆన్ ఎ బ్రేక్ వాస్, ఇంతకుముందు వీ వేర్ టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ స్పెషల్ టుడే, ఇవాళ ఏంది స్పెషల్ అని. సో ఇవాళ యుఎస్ లో మీకు అందరికి తెలియని ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, దట్ టుడే ఈజ్ నేషనల్ రేడియో డే. ఇది ఒక గ్రేట్ ఎక్స్క్యూజ్. మనం ఇప్పుడు ఆల్రెడీ రేడియోలో ఆర్జేలాగా చేస్తుండు, మనం సెలబ్రేషన్ జస్ట్ రీచింగ్ అవుట్ టు యూ ఒక సెలబ్రేషన్ అనుకుంటే, అందులో ఇట్లాంటి స్పెషల్ నేషనల్ రేడియో డే అనే ఒక మూమెంట్ వస్తే దాన్ని ఇంకొంచెం సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుంటది, ఎందుకంటే ఇట్లా ఐకానిక్ రేడియో మూమెంట్స్ ఉంటాయి. సో అది దాని గురించి మాట్లాడుతున్నప్పుడే నాకు కాలర్స్ ఇంతకుముందు కాల్ చేసి దే వర్ కనెక్టింగ్ వెరీ వెల్, అండ్ ఒక అంకుల్ ఏమడిగిండ్రు అంటే కడపలో 2 radio stations 333.33 అండ్ 900 hertz, వీటి మధ్యలో కనెక్షన్ ఏంది అని. సో ఇంకొక అంకుల్ కాల్ చేసి హనుమంతరావు వాళ్ళు కూడా చెప్పిండ్రు, బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ శ్రీకాంత్ అంకుల్ టు కమ్ బ్యాక్ అండ్ కన్ఫర్మ్. సో చూద్దాం ఇంకెవరైనా కాల్ చేస్తారని. బట్ ఈ స్పెషల్ గో నేనేం అడుగుదాం అనుకుంటుండే అంటే నా లిసనర్స్ అందరికి మీ లైఫ్ లో ఎప్పుడు ఒకప్పుడైతే ఏంటి, ఇప్పుడంటే వింటున్నారు, ఇప్పుడు అను కోసం వింటున్నారు అది వేరే విషయము, బట్ మీకు ఏదైనా ఒక మంచి బెస్ట్ మెమరీ ఉందా? ఇప్పుడు రేడియో ఇండియాలో గాని లేకపోతే మనము యుఎస్కి వచ్చిన తర్వాత గాని ఎక్కడన్నా, మోస్ట్లీ ఇండియాలో ఉన్నప్పుడు కొంచెం డిఫరెంట్ ఫన్ ఉంటుండే, అట్లా ఏదన్నా గ్రోయింగ్ అప్ టిల్ నౌ, డూ యూ హ్యావ్ ఎనీ బెస్ట్ మెమరీ దట్ యు కనెక్టెడ్ టు ద రేడియో అండ్ యూ సెడ్ ఓ ఐఎమ్ గ్లాడ్ నేను ఇది విన్నా, అట్లా అనిపించిన ఏ మూమెంట్ ఉన్నా ఐ వాంట్ టు నో, ఐ వాంట్ టు సీ హౌ రేడియో మేడ్ యూ ఫీల్ అ లిటిల్ బిట్ గుడ్ యాజ్ ఎ స్మాల్ మెమరీ. తెలిసే ఆర్ గుర్తుంటే నాకు కాల్ చేయండి 9726361966. ఇక ఇంతకు ముందు కూడా నేను పాట కొంచెం కట్ డౌన్ చేసిన, బట్ నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది కదా, సో ఆకాశవాణి మ్యూజిక్ ఇద్దాం అనుకుంటున్నా, నేను ఎత్తికినా, బట్ లెట్ అస్ సీ ఇఫ్ దిస్ ఇస్ ద రైట్ వన్. ఓకే, ఒకసారి చూద్దామా, ఒక నిమిషం, లెట్ అస్ సీ ఇదేనా కాదా అన్నది ఒకసారి చూద్దాం. వస్తుందా?

అసలు ఏమన్నా నాస్టాల్జియా కదా. దాట్ వాజ్ ఆకాశవాణి ఓల్డ్ పాపులర్ ట్యూన్ అండ్ నాకు రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి ఐ పిక్డ్ అప్ దాట్. బట్ నేను యాక్చువల్లీ ప్లే చేసి మీకు ఇది గుర్తుందని అడుగుదాం అనుకున్నా, బట్ రిక్వెస్ట్ వచ్చేసింది మనకి. సో మనం రిక్వెస్ట్ అని వీ ఆల్వేస్ సర్ ఆకోపే అంటాం కదా, సో రిక్వెస్ట్ కమ్స్ ఫస్ట్. సో అందుకని దే వాంటెడ్ టు లిసన్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ ఓల్డ్ నాస్టాల్జియా ఆకాశవాణి ట్యూన్ బిగినింగ్ లో వస్తుండే కదా. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్ శ్రీకాంత్ గారు అండ్ వీరభద్రరావు గారు. యూ ఆస్క్డ్ అంకుల్, మీరు ఇది కూడా అడిగారు కాబట్టి వీ ప్లేడ్ ఇట్ ఫర్ యూ గైస్. సో దీని తర్వాత ఒక ఫన్ సాంగ్ ఇనేష్ వచ్చేద్దాం. ఇనేష్ వచ్చిన తర్వాత విల్ కంటిన్యూ అవర్ నెక్స్ట్ segment of Muchetu.

0: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. ఇన్నరా మంచి అనిపించింది ఆ పాట. నేను యాక్చువల్లీ ఇంతకు ముందు కాల్ వచ్చింది, సో నేను కూడా ఆకాశవాణి ట్యూన్ ప్లే చేసాను ఇంతకు ముందు కదా. అది ప్లే చేసినప్పుడు నాకు కూడా ఆ పాట అనిపించింది, కానీ ఎవరన్నా గెస్ కొడతారా అనుకున్నా కానీ ఐ వాజ్ రైట్. నేను నా లెక్కనే ఆలోచించే వాళ్ళు ఉన్నారు అనమాట, సో దట్ వాజ్ గుడ్. ఇప్పుడు ఆకాశవాణిని ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు తీసినారు లేదో తెలియదు కానీ, బట్ ఈ నెక్స్ట్ పాట మాత్రం నాకు గుర్తొచ్చింది. అండ్ నాకు ఇంతకు ముందు కాల్ చేసిన ఆనంద్ గారు కూడా గుర్తొచ్చింది. ఇక మీకు గుర్తొస్తుందో లేదో తెలియదు, ఇంత టైం నాకు లేదు కాబట్టి మీకు ప్లే చేసి వినిపించేస్తున్నా. సో ఈ పాట ఇంతకు ముందు ఆకాశవాణి ట్యూన్ విన్నాక ఇది వింటే ఎట్లా అనిపిస్తుందో మీరే చెప్పారు. ఓకే, ఇక లేట్ ఎందుకు, ఇది ఇనేష్. ఇనేష్ వచ్చినాక పెట్టుకుందాం మనం ముచ్చట. లెట్స్ గో. సేమ్ కదా ఇది, సినిమా తెలుసా? తెలుసా, కాల్ చేయండి 972-636-1966.
1: ఏమైందిరా?
0: బాధగా ఉంది.
1: నాకు లేని బాధ నీకెందుకురా?
0: నీ బాధ నా బాధ కాదా? ఇలా ఇలా చెప్పి.

ఏం పండు తీసుకొచ్చిందిరా బాయ్? ఎప్పల పండు, నారింజ పండు, బత్తాయి పండు, బొప్పాయి పండు, అనస పండు, పనస పండు, నిమ్మ పండు, దానిమ్మ పండు, మామిడి పండు, అరటి పండు.

0: నిజంగా చెప్పండి, ఆ ఫస్ట్ లైన్ ఇంటి సేమ్ ఆకాశవాణి టోన్ గుర్తురాలే. మేబీ వాళ్ళ అన్నకెళ్ళ కాపీ కొట్టిండేమో, హూ నోస్. బట్ ఈ కనెక్షన్ నేను ఇంతకు ముందు ఆకాశవాణి రిక్వెస్ట్ వచ్చినప్పుడు నేనే కాదు ఆనంద్ గారు కూడా చేశాను. సో యూఆర్ రైట్, ఇది ఆ దాంట్లోకెళ్ళే తీశాను. బట్ ఈ సినిమా పేరు మీకు గుర్తుందా? ఎవరికైనా గుర్తుంటే కాల్ చేయండి. ఐ మీన్ ఇంత పెద్ద సాంగ్ ప్లే చేసిన తర్వాత ఇట్స్ యాక్చువల్లీ సో ఈజీ టు గెస్. బట్ స్టిల్ మీకు ఆ పేరు గుర్తుంటే మాత్రం కాల్ చేయండి. ఐ వుడ్ లవ్ టు నో మీరు కూడా ఇంటర్నా లేదా అని టేస్ట్ చేస్తున్నా. ఎనీవే, నేను కొన్ని టాపిక్లు వెరీ అబ్రప్ట్ గా ఎంజాయ్ చేసిన ఇంతకు ముందు. వన్ ఆఫ్ దెమ్ వాజ్ ద కాలేజ్ బిగ్ మూవిన్. సో ఈ వీక్ లాట్ ఆఫ్ కిడ్స్, హై స్కూల్ గ్రాడ్యుయేట్ అయిన కిడ్స్ చాలా మంది ఆర్ మూవింగ్ ఇన్ టు ద బిగ్ ఏమంటారు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ దేర్ లైఫ్ బేసిక్లీ. ఆ లైఫ్ వాళ్ళకి ఛాలెంజెస్ ఉంటాయి, లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఉంటాయి, లిటిల్ బిట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది బికాస్ ఫ్యామిలీ బఫర్ ఉండదు వెనకాల వాళ్ళకి. ఏదైనా అయితే మమ్మీ జీవా అమ్మాయి జీవా అట్లా అట్లా ఆ బఫర్ ఉండదు కదా. సో కొంచెం స్ట్రగుల్ అవుతారు, మళ్ళా రూమ్మేట్ మంచిగా దొరకాలి, అవన్నీ కొంచెం సెటిల్ అయ్యేదాకా కొంచెం అన్కంఫర్టబుల్నెస్ ఉంటుంది. బట్ మనకి యాజ్ పేరెంట్స్ ఇంకా పెద్ద అన్కంఫర్టబుల్ ఉంటుంది, వాళ్ళు ఎట్లున్నారు ఏం చేస్తున్నారు అని. సో ఇట్ బికమ్స్ హార్డర్. బట్ అంటే నేను చెప్తున్నా అంటే నేను ఇంకా ఆ స్టేజ్ కి రాలేదు. బట్ ఫ్రమ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ లెఫ్ట్ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్ ఫర్ యునో కమింగ్ టు డూ మై స్టడీస్ హియర్, ఒకటైతే చెప్తా, ద స్ట్రగుల్ ఈజ్ రియల్. సో లెట్ యువర్ కిడ్స్ గో త్రూ దట్ స్ట్రగుల్. ఆ స్ట్రగుల్ లోనే వాళ్ళు నేర్చుకుంటారు ఆ స్పెషల్ అటెన్షన్ టువర్డ్స్ డీటెయిలింగ్ గానీ, లేకపోతే హౌ టు లివ్ దేర్ లైఫ్ అన్నది. వాళ్ళు ఈ కష్టపడితేనే సుఖపడాలి అన్న కాన్సెప్ట్ చాలా నిజం. సో పండియండి, ఏం మీరు బాధపడకండి, కష్టం పడాలి. బట్ అప్పుడప్పుడు ఇక కష్టాలు మరి ఎక్కువైతేనే పోయి హెల్ప్ చేయండి, దానికి ఏం తప్పులేదు. అండ్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ నౌ మూవింగ్ టు దర్ నెక్స్ట్ ఫేజ్, వాళ్ళందరికీ వెరీ గుడ్ లక్ టు ఆల్ ద కిడ్స్. నాకు తెలిసినంత వరకే మాగలిని ఒక ముగ్గురు నలుగురు మూవ్ అవుతున్నారు కాలేజ్ కి. అట్ ద సేమ్ టైమ్ మా కజిన్ వాళ్ళ పాప గాని ఇట్లా చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే. సో ఇట్స్ అ బిగ్ చేంజ్ ఫర్ యూ గైస్. సో ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద గర్ల్స్ దట్ ఐ నో, ఆల్ ద కిడ్స్ దట్ ఐ నో. లైక్ ఎస్పెషలీ ఐఎమ్ విషింగ్ ఇషి ఎ వెరీ హ్యాపీ నెక్స్ట్ జర్నీ ఫర్ యువర్ లైఫ్ ఇన్ టు యువర్ న్యూ కాలేజ్. సేమ్ థింగ్ విత్ దియా, మాన్యా, ఆల్ ఆఫ్ యూ గైస్. యూ గైస్ హ్యావ్ అ గ్రేట్ లైఫ్ అహెడ్. అండ్ ఇప్పుడు కొంతమంది ఇక్కడిక్కడ యుఎన్టీ యుటిడికి వెళ్తున్నా కూడా కొంతమంది డామ్స్ లో మూవ్ కాకపోవచ్చు. బట్ స్టిల్ ఇట్స్ అ బిగ్ చేంజ్ అనుకుంటా నేను. అండ్ ఫర్ ఎవ్రీ కిడ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు అవుట్ ఆఫ్ స్టేట్ పోతున్నా, ఇన్ స్టేట్ పోతున్నా, డామ్ లకు పోతున్నా, లేకపోతే ఇంట్లోకెళ్ళి డ్రైవ్ చేస్తున్నా, ఇట్ ఈస్ స్టిల్ అ బిగ్ ఫేజ్. నాకు ఒక కాల్ వస్తుంది, లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. హలో, హాయ్ అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారా?
1: హలో,
0: ఒక్క నిమిషం, హోల్డ్ ఆన్ వన్ సెకండ్. యా, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను సుధాని మాట్లాడుతున్నాను.
0: హాయ్ సుధా గారు, బాగున్నారా?
1: యా బాగున్నాను, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?
0: బాగున్నాము. సో మీరు కూడా కనెక్ట్ అవుతున్నారా మన ఈ కాలేజ్ మూవీకి?
1: ఎస్ ఎస్, కనెక్ట్ అయ్యాను కాబట్టి నేను కాల్ చేశాను.
0: ఓ చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి.
1: వాళ్ళని వదిలిపెట్టి
0: హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? మీరు మీ పాపను డ్రాప్ చేసినా, బాబును డ్రాప్ చేసినా?
1: పాపను డ్రాప్ చేశాను.
0: ఓ, సో డామ్ లకు మూవ్ ఇన్ అవుతుందా?
1: డామ్ లకు మూవ్ ఇన్ అయింది, ఈ వీక్ లో అయింది అనమాట.
0: అవునా? మీరు చెప్పండి అయితే మీ పర్సనల్, మీరు వన్ ఆన్ వన్, బికాస్ మీరు ఇది పర్సనల్ గా యూ వెంట్ త్రూ కాబట్టి హౌ ఇస్ దిస్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ?
1: Yeah, it's actually a proud moment.
0: Right.
1: As a mom, because they will work hard to get to this stage, right?
0: Correct.
1: So it's a very proud moment as a parent.
0: Oh.
1: And at the same time, leaving them to the... Actually, my echo is coming. My voice is not here. Oh, no.
0: Okay. I'm going to give you a little volume. I'm going to give you a
1: Okay. So, yeah. So, dorm kelladam ante, it's like we are... putting them to their future.
0: Right.
1: They are facing their future anamata.
0: Correct.
1: And they will be ready for whatever comes
0: on their way. కార్ తీసుకొని బయలుదేరుతున్నాం, నేను వచ్చేసా, నేను వచ్చేసా, నేను వచ్చేసా అన్నదా, లేకపోతే పోడి జల్ జల్ ఓడి ఇరికెళ్ళి అని అన్నదా?
1: నో, యా అలా అన్నది, కానీ బట్ వన్స్ వి లెఫ్ట్ షీ ఫెల్ట్ హోమ్ సిక్.
0: అరే చెప్పిరా, ఇట్స్ ఓకే, నువ్వు ఎప్పుడంటప్పుడు వచ్చేసేయి, మళ్ళీ హాలిడేస్ రాగానే. బట్ ఇట్ ఈస్ అ బిగ్ చేంజ్ కదా, ఒక బిగ్ ప్రాసెస్ అనిపిస్తుంది.
1: ఇట్ ఈస్ అ బిగ్ చేంజ్,
0: రైట్?
1: it is very hard and it is a very big change for her and for us.
0: అవును మీకు మీకు మెయిన్
1: స్ట్రాంగ్ ఫ్రమ్ యాజ్ అ పేరెంట్స్ అండ్ యాజ్ అ కిడ్
0: రైట్ రైట్
1: షీ హాస్ టు బి స్ట్రాంగ్
0: కరెక్ట్ కరెక్ట్ బట్ మీకు ఇల్లు అంత సుంసం అయిపోయిందా ఇట్లా కాలికాలి అనిపిస్తుందా అరే
1: యా ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ వన్స్ ఐ వెంట్ ఇన్ టు హర్ రూమ్ సైలెన్స్ మొత్తం ఇంట్లో అంత సైలెన్స్ సరౌండ్ అయింది బాగా
0: అరే ఏం టెన్షన్ నా షో ఇన్కుంటా సౌండ్ ఫుల్ సౌండ్ పెద్ద పెట్టేసారి ఒక మంచి డాన్స్ నెంబర్ పెట్టండి జరసేపు మర్చిపోతారు బట్ మళ్ళా గుర్తొస్తుంది బట్ అట్లీస్ట్ అరే వీళ్ళు వాళ్ళ ఫ్యూచర్ కి పోతున్నారు అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి ఇట్స్ ఎ గుడ్ పేర్ కదా కొంచెం లైక్ అన్అవాయిడబుల్
1: పేర్
0: కరే వెల్ ఈ మీకు ఏదైనా ఫేవరెట్ పాట వినాలని ఉందా ఈ సిచ్యువేషన్ లో ఆర్ ఇన్ కేస్ ఎనీవే ఇవాళ రేడియో నేషనల్ రేడియో డే కూడా సో
1: మీరు ఆ మూవీ పేరు అడిగారు కాబట్టి నేను అదే చెప్తున్నాను
0: చెప్పండి
1: జయం
0: జయం ఎస్ ఆకాశ్ పాట అల్లకే తీసుకున్నాను
1: ఐ విష్ ఆల్
0: చెప్పండి
1: ఆల్ ద సక్సెస్ ఫర్ మై కిడ్
0: ఎస్ టు యువర్ కిడ్ అండ్ ఎవ్రీ కిడ్ దట్ వీ ఆర్ గోయింగ్ ఇన్ టు ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ కాలేజ్ రైట్ Well, thank you so much for calling Jeshanduku. I will play a beautiful song and keep listening to Radio Surbhi. So, ఒక పేరెంట్ దగ్గర నుంచి వింటే అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మనం లైవ్ విన్నాము దట్ కాలేజ్ కి పంపిస్తే హౌ హార్డ్ ఈజ్ ఇట్ ఫర్ ద ఫ్యామిలీ అని బట్ నేను ఒకటే చెప్తా ఏంది అంటే ఇట్ ఈస్ ఎ గుడ్ పెయిన్ అన్అవాయిడబుల్ పెయిన్ కానీ కొన్ని కొన్ని సార్లు కష్టం పడితేనే మన వాళ్ళకి ఆ సుఖం అనేది తెలుస్తుంది సో ఆన్ దాట్ నోట్ ఒక మంచి ఫన్ సాంగ్ ఇస్తా ఎందుకంటే కొంచెం హెవీ అయిపోయింది కదా ఈ టాపిక్ బట్ ఒక ఫన్ సాంగ్ తోని వీ విల్ కంటిన్యూ ఇట్ బట్ ఈ పాట అవ్వగానే మళ్ళీ బ్రేక్ లోకి వెళ్తాం బ్రేక్ అయినాక ఏడుకోకనే వచ్చేసేది లెట్స్ గో

0: Hello? Manish, can you hear me?
1: Yeah, I can hear you.
0: లిసనర్స్ నేను పాటని ఒక్కసారి పాజ్ చేస్తున్నా బికాస్ ఐ హ్యావ్ ఎ కాలర్ అండ్ ఐ రియలీ థింక్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ కాన్వర్సేషన్. సో ఆన్ ఎయిర్ మనకి మనీష్ గారు ఉన్నారు. మనీష్ గారు చెప్పండి. అవునా, ఎక్కువ వస్తుందా? ఒక్క నిమిషం, లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ మేక్ ఇట్. మీ దాంట్లో కూడా కొంచెం వాల్యూమ్ తగ్గించరా. ఓకే చెప్పండి. హలో,
1: వినిపిస్తున్నా? పెయింటింగ్ అన్నమాట.
0: ఓకే,
1: ఐ జస్ట్ హ్యాపెన్ టు సీ దిస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ దిస్ మార్నింగ్.
0: ఓకే,
1: దిస్ ఇస్ కాల్డ్ బ్రేకింగ్ హోమ్ టైమ్స్.
0: బ్రేకింగ్ హోమ్ టైమ్
1: పెయింటింగ్ బై నార్మన్ రాక్వెల్. మీరు జస్ట్ సింపుల్ గా గూగుల్ సెర్చ్ చేస్తే వస్తుంది.
0: ఓకే, ఏం స్పెషల్?
1: ఇందులో ఒక హార్డ్ వర్కింగ్ ఫాదర్, అతనికి వర్కింగ్ క్లాస్ పర్సన్ అన్నమాట.
0: ఓకే,
1: సో హీ గో అట్ రైల్వే స్టేషన్ ఆర్ బస్ స్టేషన్ టు డ్రాప్ హిస్ సన్.
0: ఓకే,
1: సో ద సన్ ఈస్ అపరెంట్లీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద కాలేజ్, ఫర్ ద ఫ్యూచర్, అండ్ ద ఫాదర్ ఈ వెరీ ఆబ్వియస్లీ లిటిల్ సాడ్ అన్నమాట, బికాస్ హిస్ సన్ వాజ్ గోయింగ్ అవే.
0: ఓకే,
1: అలాగే there is a very pet dog which will rest its neck on the lap.
0: Oh, okay.
1: So, avidanga intlo unna vaalla sorrow anta chupistaru.
0: Okay.
1: But this kid is very excited.
0: Very nice. So, it is a very thoughtful message only through a painting, I think.
1: Yeah, yeah. And the picture, the painting lo kuda father ka side, sama ka side chustaru.
0: So,
1: Sami is going to see towards the ఆన్ కమింగ్ ట్రైన్. ఆ ట్రైన్ ఎప్పుడు వస్తుందో ఆ ట్రైన్
0: హెడింగ్
1: ఇంటూ ట్రైన్ వెళ్ళిపోయే సజిస్తాడు.
0: మనీష్ గారు, వీఆర్ హెడింగ్ ఇంటూ బ్రేక్, ఇఫ్ యూ క్యాన్ స్టే ఆన్ లైన్ ఐ విల్ టేక్ ద కాల్ ఆఫ్టర్ అ స్మాల్ బ్రేక్. ఒక్కసారి లైన్ లోనే ఉండరా?
2: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
6: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
7: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
11: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
0: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మెరీ డిన్నర్ ధూమ్ ధమాకా. మనం ఇంతకు ముందు కాల్ ని హోల్డ్ లో పెట్టినాం. లెట్ సీ ఇఫ్ ఐ స్టిల్ హ్యావ్ మనీష్ గారు విత్ మీ. లెట్ మీ సీ. హలో మనీష్ గారు, సారీ అండి, ఇందాక వీ హ్యాడ్ టు టేక్ పుట్ యు ఆన్ హోల్డ్ బికాస్ నాకు కమర్షియల్ టైం అయిపోయింది. ఐ డిడ్ వాంట్ యూ టు లీవ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెయిటింగ్ విత్ అస్. అండ్ ఇప్పుడే ట్యూరిన్ అవుతున్న లిసనర్స్ కి నేను ఇంతకు ముందు కాలేజ్ గోయింగ్ అవే, హౌ హార్డ్ ఇట్ ఈస్ లీవింగ్ హోమ్ ఫర్ ద ఫస్ట్ టైం, దాని గురించి మాట్లాడుతున్నాం. అండ్ మనీష్ గారు కాల్ చేసి హీ సా పెయింటింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అంటే ఇవాళ మార్నింగ్, హీ సెడ్ మీరు కూడా ఇఫ్ యూ వాంట్ టు గూగుల్ జస్ట్ గూగుల్ బ్రేకింగ్ హోమ్ టైస్. ఆ పెయింటింగ్ ఇట్స్ సచ్ ఎ డీప్ మీనింగ్ ఫుల్ పెయింటింగ్ అని చెప్తున్నారు. ఒక బాయ్ అండ్ ఫాదర్ బేసిక్లీ సిట్టింగ్ విత్ అ డాగ్. చెప్పండి, మీరే చెప్పండి మనీష్ గారు. ఐ విల్ లెట్ యూ ఫినిష్ యువర్ థాట్ దేర్. వై ఈస్ దిస్ పెయింటింగ్ సో కనెక్టింగ్ టు పీపుల్? చెప్పండి.
1: So this is a breaking home ties by
0: Norman.
1: Yeah. Yes, దాన్ని ఈ రోజు వినే చూసాను నేను. ఇదేంటి ఏముంటుందంటే, ఒక ఫాదర్ అండ్ సన్, అండ్ వాళ్ళు ఆ సన్ ని డ్రాప్ ఆఫ్ చేయడానికి ఒక రైల్వే స్టేషన్ కి వస్తారు. వెరీ యంగ్ స్టూడెంట్, ఈస్ గోయింగ్ టు ది కాలేజ్ నౌ. సో ద యంగ్ కేజ్ ఇస్ వెరీ యంగ్ సగెడ్ అపరెన్సీ అతన ఫేస్ లోనే కనిపిస్తుంది.
0: Okay.
1: Anxiety adanta. At the same time, the father is very sorrow.
0: Okay.
1: Our family yokka sorrow ni vaalla pet dog dwara kuda chupistaru. The dog is the dog on the leash.
0: Okay.
1: Affection is established chestunnaru.
0: Okay.
1: And also it shows the boy looking at one side, from where the train is coming.
0: Okay.
1: And the father is looking at the other side, where the train would go.
0: Ellipothadanna baada. వెరీ నైస్.
1: అది ఆయనలో ఆ సారో అలా చూపిస్తారు, బాయ్ లో హ్యాపీనెస్
0: ఎక్సైట్మెంట్.
1: అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ బాయ్ వచ్చేసి నీట్ అండ్ ట్రిమ్ గా, క్లాసీ గా ఒక మంచి డ్రెస్ వేసుకుని ఉంటారు. ఫాదర్ వచ్చేసి వర్కింగ్ క్లాస్ డ్రెస్ వేసుకుని ఉంటారు. సో హీ వర్కింగ్ హార్డ్ టు సెండ్ హిస్ సన్ టు కాలేజ్. అది హార్డ్ అయినా కానీ హీ విల్లింగ్ టు డూ ఇట్, బట్ హీ సాడ్ బికాస్ హీ సన్ ఇస్ గోయింగ్ అవే.
0: వెళ్ళిపోతున్నాడు అనే బాధ.
1: ఫాదర్ తన చేతిలో రెండు హ్యాట్స్ కూడా హోల్డ్ చేస్తాడు. న్యూస్ట్ హ్యాట్ వచ్చేసి సన్ అనమాట, మనకు అర్థమైపోతుంది.
0: కొడుకు కోసం
1: హ్యాట్ ఉంటది, అది ఆయన. సో మన పేరెంట్స్ మెంటాలిటీ మనకు అర్థమవుతుంది కదా, వాళ్ళు సఫర్ అయినా మనకి ప్రొవైడ్
0: చేయడానికి మంచి చేయాలని చెప్పేసి పేరెంట్స్ కష్టపడతారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. బ్యూటిఫుల్ అండి.
1: ఇట్స్ ఆల్ ఎవిడెంట్
0: జస్ట్ ఇన్ పెయింటింగ్. వావ్.
1: అయితే నేను ఎస్పెషల్గా ఎందుకు కనెక్ట్ అయ్యాను దీనికంటే, నన్ను కూడా మా ఫాదర్ డ్రాప్ అవుట్ చేయడానికి వచ్చారన్నమాట 2013 లో కాలేజ్ లో. సో నాకు ఇంకా గుర్తు, ట్రైన్ లో వెళ్తున్నాం
0: కదా,
1: సంగం లో సింగింగ్ సాంగ్ ఇన్ ద ట్రైన్, అండ్ దట్స్ సంథింగ్ టు విత్ పేరెంట్స్ అన్నమాట. సో ఆ పాట విన్నదా నాకు ఎయిట్ వచ్చేసింది ట్రైన్ లో.
0: అండ్ రిమైండింగ్ ఇట్ నౌ మీకు ఆ హోల్ పిక్చర్ మళ్ళీ బ్యాక్ వస్తుంది కదా, జస్ట్ ఆ గుర్తులు అట్లా ఉండిపోతాయి కదా. మెమరీ ఈస్ ఎచ్డ్ ఇన్ యువర్ మైండ్ ఆల్వేస్.
1: అంతే కదండి, ఆ పొద్దున పెయింటింగ్ చేసినప్పుడు కొంచెం హాస్పిటల్ కొద్దిగా రివైండ్ అయింది, అలాగా కొద్దిగా చిమ్మగిల్లా అనమాట పాద గుర్తు.
0: బ్యూటిఫుల్ అండి, దట్స్ గ్రేట్ మెమరీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. అండ్ యాక్చువల్లీ మీరు ఇంతకుముందు చెప్పినప్పుడు కమర్షియల్ వెళ్ళినప్పుడు నేను కూడా గూగుల్ చేసిన, అండ్ ఐ టోటలీ అగ్రీ విత్ యూ. ఎవరన్నా ఇప్పటిదాకా చేయని వాళ్ళు అయితే గో అండ్ డూ గూగుల్ సెర్చ్ ఆన్ బ్రేకింగ్ హోమ్ టైస్. ఆ ఒక్క పెయింటింగ్ ఇస్ సో మచ్ ఇన్ డెప్త్ మెసేజ్. అది ఒక్కొక్క ఒక్కొక్క క్యారెక్టర్ ఆఫ్ ద పెయింటింగ్ లో వాడింది చూస్తే ఐ టోటలీ అగ్రీ విత్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనీష్ గారు ఫర్ షేరింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ థాట్ అట్ ద సేమ్ టైం. చెప్పండి,
1: గ్రేట్నెస్ ఇదే. ఒక వన్ పిక్చర్స్ ఇస్ 1000 words అంటారు కదా.
0: కరెక్ట్, డెఫినెట్లీ.
1: ఈ పిక్చర్స్ 1000 words ఇస్తే 1000 memories ఇస్తుంది. ఈచ్ మెమరీ బ్రింగ్స్ 1000 words.
0: Yes, and everybody looks at this picture with a different point of view and connects it completely different. Agree అండి, టోటలీ అగ్రీ. అండ్ మీరు మీరు యూనో ఇట్స్ అ వెరీ సార్ట్ అవుట్ పిక్చర్ అనిపిస్తుంది. అండ్ నేను ఇప్పుడే చూస్తున్నా, దిస్ పిక్చర్ వాజ్ క్రియేటెడ్ ఇన్ September 25th, 1954.
1: అంటే ఆ
0: జనరేషన్ వావ్. And especially even today, 2026 la kuda, if we are able to look at it and connect, that's beautiful. So I really thank you for bringing that up. So listeners, go look up this beautiful painting from Norman Rockwell, Breaking Home Ties. And especially recent ga parents kids kosam kashtapadutaru, andaram kashtapadutaram, but adi chuste oka kotta appreciation how kids will take it later, how parents are going through just with one painting. Amazing, Andy. Amazing. Thank you so much for calling, Andy. I truly appreciate it. Thank you again. Thank you so much. So, అది అన్నమాట మనము we are talking about kids going away, spreading wings, ready to fly out of home. మన చిన్న గూడులో ఇన్ని రోజులు మనము పొదిగినా ఉంటారు కదా, అట్లా మనం మన పిల్లల్ని దాచిపెట్టి ఒక్కసారి ఎగిరిపో అని చెప్పి వదిలేసిన మూమెంట్స్ గురించి మెమరీ. అండ్ మై కాలర్స్ ఆల్సో ఆర్ కనెక్టింగ్. అండ్ ఇట్ ఈస్ ట్రూ. ఇప్పుడు నేను కూడా స్కూల్ స్టార్ట్ అయినప్పుడు పొద్దున అట్లా ఫీల్ అయినా, అండ్ దెన్ ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, సాయంత్రం వచ్చేస్తారు అన్న కాన్ఫిడెన్స్ ఉంటది. బట్ అది ఒకసారి హై స్కూల్ అయిపోయి కాలేజ్ నుంచి మళ్ళా జాబ్ అట్లా వెళ్తుంటే అది చాలా దూరం వెళ్ళిపోతాం. బట్ ఆ మెమరీస్ ఆల్వేస్ స్టే. ఆన్ దాట్ నోట్ ఐ రియలీ విష్ ఎవ్రీ కిడ్ అ గ్రేట్ గ్రేట్ సక్సెస్ ఇన్ దేర్ లైఫ్స్. అండ్ లెట్ అస్ గో అండ్ లిసన్ టు అనదర్ బ్యూటిఫుల్ సాంగ్. ఇక వాళ్ళకి ఆకాశమే హద్దు అని చెప్పి పాటిస్తున్నారు.

0: సౌండ్ నాకే వస్తుంది. హోల్డ్ ఆన్. ఇదిసినా మీరింటిలో ధూమ్ ధమాకా, కొంచెం రీసౌండ్ ఎక్కువ వచ్చింది అందుకే అయిపోయినా. ఒక మంచి పాట వినేసి వచ్చేద్దాం. వచ్చేసిన తర్వాత నేను మీతోని పెడతా ఇంకొక లాస్ట్ ఫ్యూ ముచ్చట్లు, బికాజ్ టైం అయిపో వచ్చేసింది.
1: చెప్పు రాధిక, ఏం కావాలా నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక చెప్పు.
2: రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ.
1: నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాధికవి నువ్వు. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది ఆడేనో గుట్ట మీద ఉంటది. అది ఆ గుట్ట మీద
0: ఇలాంటి
1: లప్పగా లేడు చేద్దామని చెప్పి చాలా పెద్ద కాలేజీ అంట కదా మీరు. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమె కలిసిన రాధిక, చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన.
0: మాట్లాడితే
1: టిల్లుగాడు ఉన్నని రోజు రాధిక ఉంటది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక,
0: ఒక రేడియో
1: సంక నాకు. చెప్పు రాధిక, ఏం కావాలి నీకు?

వెల్కమ్ బ్యాక్. సో అట్లా మీ మీ లైఫ్ లో కూడా రాధిక లాంటి క్యారెక్టర్ ఉన్నారా? ఉంటే ఉండండి అని కానీ, బట్ ఏడున్నర ఆడనే పెట్టరు. ఎక్కువ ఎత్తి మీద ఎక్కించుకుంటే ఆ టిల్లుకి వచ్చినట్టు కష్టాలు మీకు కూడా వస్తాయి. బట్ దట్ వాజ్ అన్ ఫన్ నోట్. పేరు ఒక పేరును పాపం మస్తు వాడుకున్నాడు ఆ సినిమాలో, అందుకని పాపం నెక్స్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా మస్తు కష్టపడుతున్నారు రాధిక అని పేరు పెట్టుకోదని డిసైడ్ అయిపోయి ఉంటారు చాలా మంది. ఎనీవే దట్ వాజ్

అని ఫన్ నోట్. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఏం జరుగుతున్నాయి అన్న దానికి వస్తే, నేను అసలు మర్చి చెప్పేనా, టుమారో ఈజ్ ద బిగ్ వరలక్ష్మి వ్రతం. సో ఇప్పుడు ఈ లాస్ట్ వీక్ ఫస్ట్ వీక్ అయిన వాళ్ళు కొంతమంది చేసుకొని ఉంటారు, నెక్స్ట్ వీక్ కుదరకపోతే ఈ వీక్ నెక్స్ట్ వీక్ కొంతమంది చేసుకుంటారు. బట్ చాలా వర్షన్స్ వినిపిస్తున్నాయి నాకు. నెక్స్ట్ వీక్ ఏదో ఎక్లిప్స్ ఉంటుంది, సో కొంతమంది చేసుకోని అనుకుంటున్నారు, కొంతమంది ఏం కాదు అది పొద్దున వెళ్ళిపోతుంది సో ఈవినింగ్ చేయొచ్చు అని. బట్ నేనేమంటా అంటే, మీకు ఎప్పుడు వీలుంటే మీ వీల్ని బట్టి, ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు అనేది మనము మనసు మంచిగా నిమ్మలంగా పీస్ఫుల్ గా కూసోని, ఎంత పెద్దగా చేసాం అన్నది కాదు, ఎంత ప్రశాంతంగా నిమ్మలంగా కూసోని దేవునికి దండం పెట్టుకుని మన మన శక్తికి తగ్గట్టు పూజ చేసుకోవడం ఇంపార్టెంట్ అని నేను నమ్ముతా. సో టు ఆల్ ద లేడీస్, రేపు మంచిగా మీ శక్తికి మించినట్టు, మీకు ఓపికను మించిన, మీ ఓపికకు తగ్గట్టు అనమాట. ఓపిక కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ఓపిక ఉంటుంది, 10-15 వెరైటీల ఫుడ్ చేస్తారు, కొంతమంది 3 వెరైటీలు చేస్తారు, కొంతమంది 4 ఒక పరమన్నము చేసి కూడా పెడతారు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే నా ఉద్దేశంలో, ఎందుకంటే అమ్మవారు మన మన మన ఓపికని బట్టి ఆమె మనకి మనం కష్టపెట్టాలని దేవుళ్ళు ఎప్పుడు అనుకోరు. సో మీకు ఎంత తగినట్టు అయితే అంత తగినట్టులా, ఏది కాకపోతే జస్ట్ స్నానం చేసి దండం పెట్టుకోరు దేవుడికి, అది కూడా తప్పేముండదు. ఎందుకంటే ఎవ్రీబడి టు ఈచ్ దేర్ ఓన్ అని నమ్ముతా నేను. సో బట్ చేసుకునేటప్పుడు మంచిగా దిల్ కులాయించి ముక్కన్రి, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇట్లా కొంతమంది గంట ఊపుతుంటారు, పక్కకెళ్ళి ఎవరో ఏదో నొల్లి చేసింటారు, రే ఏం చేస్తున్నావు రే అని మళ్ళీ మళ్ళా మంత్రం చదువుతుంటారు. అట్లా చేయకండి పూజ. అట్లా పూజ చేస్తే చేసిన వాళ్ళకి తృప్తి ఉండదు, ఈయనే లక్ష్మి కూడా అరే ఎవరిని తిడుతుంది భయ, మళ్ళీ వీళ్ళ పిల్లల్ని తిడుతుందా ఇది చేస్తుందా. చాలా మందికి ఉంటది, అగో లైట్ ఆఫ్ చేయి అని గంట ఊపుతారు. అట్లా చేయకండి పూజ. మంచిగా హ్యాపీగా మీ ఓపికకి తగ్గట్టు చేసుకోండి. అండ్ మంచి ప్రసాదాలు చేయండి, ప్రసాదం మంచిగా అనిపిస్తుంది కదా, స్వీట్ చేసుకుని తింటే మంచిగా అనిపిస్తుంది. నేను కూడా పరమణం చేద్దాం అనుకుంటున్నా సింపుల్ గా, ఎందుకంటే నాకు ఫుల్ మీటింగ్లు నేర్పు, సో లీవ్ ఇయ్యారు మాకు. ఇండియన్ ఫెస్టివల్ ఉన్నప్పుడే ఇక్కడ కూడా ఉంటారు కదా అని, సో అందుకని ఇక సింపుల్ గా మామూలుగా కూడా నేను సింపుల్ గానే చేస్తా. బట్ పసుపొట్లకు అయితే ఈవినింగ్ ఫుల్ లైన్ ఉంటుంది. అండ్ ఈసారి మీరు ఆల్రెడీ ఇన్నరో లేదో గానీ, బట్ ఇన్నర్ వాళ్ళకి చెప్తున్నా, వీఆర్ డూయింగ్ ఇంటింటా సురభి. సో రేడియో సురభి నుంచి మంచిగా సురభి లక్ష్మిలు అంటే లక్ష్మీలకు మంచిగా రెడీ అయ్యి తాంబూలం తీసుకుని పోతున్నాం. సో దాట్ ఈస్ గోయింగ్ టు బి, నేనైతే వెరీ ఎక్సైటెడ్ ఉన్నా. రేపు ఒకరింటికి ఫస్ట్ టైం వెళ్ళి మనకు తెలియకపోయినా వాళ్ళు మనని ఇన్వైట్ చేస్తున్నారు. సో ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అది ఎట్లా ఉండే అన్నది నేను నెక్స్ట్ వీక్ వచ్చి షేర్ చేస్తా. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గ్రేట్. మనము ఎప్పుడు మనకు తెలిసిన వాళ్ళ దగ్గరే కాకుండా ఇట్లా ఏదో ఒకసారి సడన్ గా కొత్త ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. అండ్ ఒక పాట అయితే వినేసొద్దాం, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ టైం లేదు. సో లాస్ట్ చాలా వచ్చేటండి వేటానికి, బట్ ఒక క్విక్ పాట వినేసొద్దాం.

నేను మళ్ళీ వచ్చేసినా మీ అనుని, ఎందుకంటే నాకు ర్యాప్అప్ చేసేది వచ్చేసింది. అండ్ అన్ఫార్చునేట్ గా ఇవాళ టైం చాలా ఫాస్ట్ అయిపోయింది. ఐ లవ్ ఆల్ మై కాల్స్. ఇవాళ మనం డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ మాట్లాడుకున్నాము. విషింగ్ ఆల్ ద కాలేజ్ స్టూడెంట్స్ బ్రైట్ ఫ్యూచర్. అండ్ దెన్ వీ టాక్డ్ అబౌట్ నేషనల్ రేడియో డే కూడా ఇవాళ, అండ్ దాట్ వాజ్ ఆల్సో బ్యూటిఫుల్. అండ్ ఇంకా ఇంకా పెడదాం అనుకున్నాం ముచ్చట్లు ఎన్ఎఫ్ఎల్ గురించి. అసలు డాలస్ ది మొన్న గేమ్ అయింది, వాళ్ళకు $500,000 ఫైన్ కూడా వేసిండ్రు. బట్ అవన్నీ ముచ్చట్లు పెట్టడానికి టైం లేదు. మీరు ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఒక లుక్ చేసిరండ్రి. దట్ ప్రీ సీజన్ లో కూడా కొట్టుకుంటున్నారు, ఇట్లా హెల్మెట్లు ఎగిరిపోతున్నాయి. ఇట్ వాజ్ అ ఫన్, ఒక మామూలుగా జస్ట్ కౌబాయ్స్ సెయింట్స్ ఏదో ప్రీ సీజన్ గేమ్ నడిచింది. ఇద్దరికి హాఫ్ మిలియన్ ఫైన్ వేసిండ్రు, బికాస్ వాళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు, ప్రాక్టీస్ లో కూడా కొట్టుకుంటారు. సో ఇక యునో ఇమోషన్స్ రన్ హై అంటాం కదా, మీరు మీ ఎమోషన్స్ ని హై రన్ చేయకండి, కూల్ డౌన్ కానీ మంచిగా రిలాక్స్ కానీ. రేపు మీరు డైరెక్ట్ ప్రసాదం చేసినా లేకపోతే మీ ఆవిడ ప్రసాదం చేసినా మంచిగా హ్యాపీగా తినండి, లేకపోతే సగం రెస్టారెంట్ లో మంచిగా వెరైటీ వెరైటీ ప్రసాదాలు పెడతారు, పోయి మంచిగా తినేసినండి. ఇంట్లో వండుకునే ఓపిక లేకపోతే దట్ ఈస్ ఆల్సో ఓకే. అమ్మవారు ఎప్పుడు ఫీల్ కాదు, మన భక్తికి తగ్గట్టు నేను అన్నట్టు ఇంతకు ముందు, ఎంత భక్తి అయితే అంత భక్తి, దండం పెట్టుకున్నా మంచిగా దిల్సే పూజ చేసుకున్నా లేకపోతే దిల్సే మొక్కుకుంటే ఆ భక్తి ఎప్పటికీ ఉంటది అని నేను నమ్ముతా. సో ఎవ్రీ ఉమెన్ హూస్ డూయింగ్ వరలక్ష్మి వ్రతం, ఐ హోప్ ఇట్ గోస్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ మీకు లాట్ ఆఫ్ పీస్, ప్రాస్పెరిటీ, సక్సెస్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్స్. దాట్ ఈస్ డెఫినెట్లీ సంథింగ్ దట్ ఐ విష్ ఫర్ ఎవ్రీబడి. అందరు మంచిగా ఉండాలి, అన్న మనం కూడా మంచిగా ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐ విష్ ఫర్ ఎవ్రీబడి. ఇక నేను యూజువల్లీ చెప్తా కదా, మన టూ సెన్స్ ఆఫ్ హితబోధ, దట్ ఒక్కటి గుర్తుపెట్టుకోర్రి, మనం ఏం తెచ్చుకోలే, మనం ఏం తీసుకుపోం, పోయేటప్పుడు అన్ని ఈడనే వదిలేసిపోవాలి. దానికోసం ఎక్కువ పక్కలాడకండ్రి, టెన్షన్ ఆడకండ్రి, అయ్యో లైఫ్ అయిపోతుంది అని ఫ్రస్ట్రేట్ కాకర్రి. మంచిగా హ్యాపీగా ఉన్న దాంట్లో ఎంజాయ్ చేయండి, కష్టపడండి, కష్టంతో కొంచెం లైఫ్ ని ఎంజాయ్ చేయండి. నలుగురికి పెట్టండి, మీరు నలుగురితో కూర్చొని తినండి. And live happily, stress free. ఇదిగా వీకెండ్ వస్తుంది, వీకెండ్ లా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, పారడైజ్ వస్తుంది, అండ్ దెన్ టాక్సిక్ నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది. సో టైం ఉంటే సినిమాలు కూడా చూసిరండి. అండ్ దెన్ లైక్ ఐ సెడ్, హ్యావ్ అ గ్రేట్ వీకెండ్. నేను నెక్స్ట్ థర్స్డే మళ్ళా వస్తా. అంటిల్ దెన్ షబ్బా కేర్, ఐ విల్ టాక్ టు యూ అగైన్ నెక్స్ట్ థర్స్డే. అంటిల్ దెన్ బీ హ్యాపీ, అది చాలా ఇంపార్టెంట్, అది ఒకటి గుర్తుపెట్టుకోరి. ఇక అను స్టైల్ లో సెండ్ ఆఫ్ ఇవ్వకపోతే ఇట్లా కొంచెమే టైం ఉంది, బట్ ఈ పడ్డతోని మీకు ఇవాళ సెగ్మెంట్ మన ధూమ్ ధమాకా ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీక్ వస్తాం మళ్ళా ధూమ్ ధమాకా, థర్స్డే 7 to 9. మీ ఆర్జే, మీ అను ఎప్పటికీ మిమ్మల్ని నవ్వించడానికి ట్రై చేస్తుంటా. లెట్ అస్ గో, గుడ్ నైట్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
1: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
4: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు మీకు వాయనం ఇవ్వడానికి మీ వాయనం పుచ్చుకోవడానికి బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్ ఇంటింటా సురభి మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com
5: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే
7: జస్ట్ ఇమాజిన్ మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే నో ఫ్లైట్స్ నో ఫేవర్స్ నో ఫాలో అప్స్ విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ యూపీఐ పేమెంట్స్ షాపింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్ మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్ ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్ డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్, వీ నేస్తాం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్, ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
3: చందు, మరి వండనా?
2: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
3: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియన్ ఆదిత్య.
2: నేను మీ నాగోసింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Istinamma vayanam putchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సినిమా సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షీలిన.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kabothundi. Keep listening me next time, Radio Surabhi.
4: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్ చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
10: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istilamma Vayanam Puchukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేము మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
4: అమెరికా వచ్చిన అప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

దాంటి ఎంత తెలియని వయసులో నేను ప్రేమించినాను. నువ్వు మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు.
1: జూలియట్,
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసావు కదా జూలియట్.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: డూ లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
2: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, ఐ యామ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబీ 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
9: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
10: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
12: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
13: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
14: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
13: హాయ్, నేను మీ తేజ సజ్జ.
14: టు లిసన్ టు రేడియో సురభి
13: 107.9 HD3,
12: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
13: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
4: 107.9 FM HD3.

0: ఐ ఎం రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

ఆ బ్రహ్మదేవుడు కొంపముంచిన ఎంత గొప్ప సొగసు ఆడదాచిన పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు.

పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగదిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలాంటి చిరుచూపే.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ హరి శంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: ఐ ఎం రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వి ఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: Alice, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
7: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తావంటే రెడ్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వాలి.

0: call Nanda G3 at 919-491-4514.
1: Nallantu tella chira appappo arachakam.
2: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, history-free quality to meeku marinta cheru kabothundi. Keep listening to me next on Radio Surabhi.
3: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
4: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
5: నేను మీ ఆర్జే భార్గవి.
6: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
7: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
8: దిస్ ఇస్ కోటి.
9: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
9: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: జాతకాలు, వాస్తు, జ్యోతిష్యం, ఫాలోవర్స్ కి ఇన్ఫర్మేషన్.
4: ఏందో
3: ఇవన్నీ నమ్మే వాళ్ళు, నమ్మని వాళ్ళు, పే అటెన్షన్.
4: ఓకే ఓకే,
3: ప్యార్ సే పూరా అయినండి భయ్యా.
4: అయితే
3: సెంటర్ లో మైకు పెట్టి చెప్తున్నా.
4: బోలోవా,
3: బ్యూటిఫుల్ స్మైల్ తో మీట మీట మాటలతో పంగనామాలు పెట్టేస్తది.
4: కౌన్ బా,

0: హాయ్ అండ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: ఐ ఎం రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సంఘం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalain Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatledu.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్.
7: మీ నేస్తాం
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి. 107.9 FM HD3.

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: Go! నేను మీ చంద్రబోస్ని. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
9: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: ఎన్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిసనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే

0: G3 @ 919-491-4514.
1: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देश कालमान परिस्थितुलु, प्रकृति, दानि पंडिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् VVF Agtech INC. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech INC is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
2: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
3: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
4: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
5: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
8: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: ఆయన మీ ఆర్కి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సర్వి అని కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సర్వి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సర్వి 107.9 FM HD3.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
10: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
11: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
10: హాయ్, నేను మీ తేజ సజ్జ.
11: టు లిసన్ టు రేడియో సురభి
10: 107.9 HD3.
9: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
10: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: 107.9 FM HD3.
7: Bob Clearmountain mixed with attitude, funky drums from hell.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam, your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ త్రీ

0: or call Nanda G3 at 919-491-4514.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
3: హాయ్, నేను మీ తేజ సజ్జా.
4: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
2: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాలా.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చావు అక్క?
5: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
2: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు ఇస్తాం.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek on this on the Project W, Effective Wealth Management Strategies. Me personal lucky industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. ఈ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: Tiring workouts ki workate solution. Radio Surabhi America lo telugu restam.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ పాటికి ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్యూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంటీ బని టిక్కా, విచ్ అమికావా పరోటా.
11: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
12: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
10: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
13: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek on this on the Project W, Effective Wealth Management Strategies. Me personal lucky industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
14: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
14: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
15: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: Tiring workout ski, workout solution. Radio Surabhi, America lo telugu nestam.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవ, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విత్ చమికా పరోటా.
11: ఏంది బ్రో గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
12: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
10: ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com. పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
13: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు.
10: పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
13: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 848-244-0213.
16: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
17: Radio Surabhi.
18: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
16: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money.
16: Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned. It's meant to fuel your dreams. Radio Surabhi, meekandistondi project lucky industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్.
5: అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ,
5: మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, vpage.com. ఫ్రమ్ బిజినెస్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
14: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్కా లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్కా అక్కా
15: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
2: బోరింగ్ లాంగ్ డ్రైవ్ టైరింగ్ వర్క్ అవర్స్ కి ఒక్కటే సొల్యూషన్, రేడియో సురభి. అమెరికాలో తెలుగు నేస్తం. యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ హాఫ్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, అనియన్ దోశ, అని చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీర్ టిక్కా విత్ చమికా పరోటా.
11: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉంది చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రియేట్ చేస్తున్నారంటే
12: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. యువర్ vegetarian restaurant is your go to place. Freshly made and completely free of ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A2B Adyar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B texas.com, perfect for dining, takeaway or full service catering.
13: Tatra khalu imani as ayurvedam cheptundi ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padinche vidhanam, ivanni kuda chodavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still, మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మలేమరి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 8482440213.
16: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
16: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
16: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
16: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Purnangi at 214-868-7538.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
15: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
2: Tiring work hours ki okate solution, Radio Surabhi. America lo telugu nestam.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ హాఫ్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, అనియన్ దోశ, అని చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీర్ టిక్కా విత్ చమికా పనీర్. చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసిబేళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, విచ్ అమెరికా పరోటా.
11: ఎందుకు రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారా? ప్లీజ్ ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
13: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com or call 848-244-0213.
16: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
16: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
17: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
17: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
15: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
2: Ski, tiring workout ski, workout solution. Radio Surabhi, America lo telugu restam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసిబేళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, విచ్ అమెరికా పరోటా.
11: ఎందుకు రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
12: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
13: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfagtech.com or call 848-244-0213.
16: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
16: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
16: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned. It's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W. Effective Wealth Management Strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W. Where money meets clarity. Every second and fourth Sunday only on Radio Surabhi 107.9 FM HD3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
18: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
18: అక్క. లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
15: ఇంకా వేరు చేస్తామంటే ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: Ski, tiring workout ski, workatil solution. Radio Surabhi, Americano, Telugu Nestam.
3: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చికెన్ కబాబ్, పరోటా.
11: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
12: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
13: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakriti dani pandiche vidhanam, ivanni kuda chodavtai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
16: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
16: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
16: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned. It's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W. Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W. Where money meets clarity. Every second and fourth Sunday only on Radio Surabhi 107.9 FM HD3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
19: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
19: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
15: ఇంకా వేరు చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
2: Tiring walkover ski, Wakate Solution, Radio Surabhi, Americano, Telugu Nestam.
3: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసిబేళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమికావా పరోటా.
11: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
12: అడయార్ ఆనందవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
13: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
3: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
16: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
19: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
19: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
19: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
15: ఇంకా వేరు చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
2: Ski, tiring walkover ski, Wakate Solution, Radio Surabhi, Americano, Telugu Nestam.
3: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసిబేళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమికావా పరోటా.
11: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
12: అడయార్ ఆనందవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలి
10: delicious and made with care. A2BTexas.com. Perfect for dining, takeaway or full service catering.
13: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Pallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Pallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
16: Tick tick, Radio Surabhi time check. Studio lo time 5 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ నుంచి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వ

0: call Nanda G3 at 919-491-4514. America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క place లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క place లో ఉంటే how convenient కదా. Say hello to NRI page. మన Indians కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా weekly newsletters కోసమైనా full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవ, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాటా కూడా.
2: ఏంది బ్రో, గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
3: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
1: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A to B, texas.com. Perfect for dine-in, takeaway, or full service catering.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
6: Boring long drives ki, tiring work hours ki, workate solution. Radio Surabhi, America lo telugu nestam.
7: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
10: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
9: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్, పరాటా.
10: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
9: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
11: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
9: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A to B, texas.com. Perfect for dine-in, takeaway, or full-service catering.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Isthinamma vayanam, putchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us, and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पंडिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एक्टेक् आईएनसी. वल्लेमरी फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एक्टेक् आईएनसी is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ ఫ్లోటస్ అండ్ హంకీ పన్నీర్ టిక్కా విత్ చమికా పరాటా కూడా.
3: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
2: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
6: Say hello to nri page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening, me next on Radio Surabhi.
1: You're listening to Radio Surabhi 107.9 FM, HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam, your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: calibration knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

Yes, we are back. Dev Dhanadana Vinash to DFW Morning Vibes in Haruoni on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Vintunaru. Asalu, ee madhyakalamlo cave hopping anedi chala baga andarki పట్టుకుని ఒక ట్రెండ్. ఓకే, ఒక కేఫ్ కి వెళ్ళడం అనేది మోస్ట్లీ జనాలు చాలా మంది అక్కడ ఉన్న ఫుడ్ ట్రై చేయడానికి యూనో ట్రై వెళ్తారు. బట్ నాకు పర్సనల్లీ కేఫ్ హాపింగ్ అనేది కూడా ఒక రకమైన ఆర్ట్ ఫామ్ ఏమో అనిపిస్తుంది. ఎందుకు అని అంటే, ఎవ్రీ కేఫ్ యాక్చువల్లీ గివ్స్ యూ అన్ ఎక్స్ప్రెషన్. మీరు మామూలుగా విజిట్ చేయండి, ఒక కేఫ్ ఏమో ఒక ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది, ఇంకో కేఫ్ ఏమో యూనో ఒక సిరీస్ బ్యాక్గ్రౌండ్ లో ఫ్రెండ్స్ మొత్తం పోస్టర్స్ నిండిపోతుంది, ఇంకొక చోట ఏమో ఇట్ గివ్ యూ వైబ్ లైక్ అ ఫార్మ్, ఇట్ గివ్ యూ వైబ్ లైక్ అ రివర్ ఫ్లోయింగ్ ఇన్ ఇట్. ఇట్లా నేను మొన్న ఒక రీల్ చూసాను అనమాట. లిటరలీ డాలస్ లో చాలా టెంపరేచర్స్ బాగా పెరిగిపోతే నిజంగా ఒక రివర్ ఫ్రంట్ దగ్గర ఉన్న కేఫ్ లాగా వెళ్ళాలనుకుంటున్నారా, డౌన్ టౌన్ లో ఈ ప్లేస్ ప్లే చేయండి అని చెప్పి. ఐ సీన్ దట్ రీల్, ఐ వాజ్ లైక్ లిటరలీ చాలా మంచిగా ఇంట్రిగ్ అనమాట. సో మీరు ఎప్పుడైనా సరే ఒక కేఫ్ కి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ లో మాచా బాగుంటుంది, ఈ ప్లేస్ లో యూనో క్రిస్టన్ బాగుంటుంది, ఈ ప్లేస్ లో బేగల్ బాగుంటుంది, వీటన్నిటితో పాటు వాట్ ఈస్ ద కేఫ్ డూయింగ్ టు యూ, హౌ ఈస్ ఇట్ టాకింగ్ టు యూ అని చెప్పి ఒక్కసారి చూడండి. దాట్స్ వేర్ ద రియల్ ఆర్ట్ లైస్. అది సో నేను ఎక్కడ చూసాను అనమాట, అసలు రెండు సంబంధం లేని విషయాల్ని కలిపి దానిలో ఉన్న మీనింగ్ వెతకడమే క్రియేటివిటీ అంట. సో మరి సన్నగా కూసంత కళాపోసలు ఉన్నారు కాబట్టి మీరేం చేస్తారంటే కాస్త కళను ఎతకండి. అర్థమైందా? ప్రతి ప్లేస్ లోను, ప్రతి మాటలోను, అండ్ ఎస్పెషల్లీ కేఫ్ లో. సో అలా మీరు రీసెంట్ గా డాలస్ లో ఏదైనా కేఫ్ కి వెళ్ళి ఓకే యూ ఫౌండ్ దిస్ ప్లేస్ రీలీ రీలీ ఇంట్రెస్టింగ్, అవి భలే అనిపించింది అని అంటే గనక లేట్ ఎందుకు మాస్టర్, ఉన్నా కదా నేను, కాల్ చేసేయండి 9 7 6 3 6 1 9 6 6 ఇస్ మై కాల్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సూర్బీ 107.9 HD3 డాలస్ నెంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. Radio Survey sounds like home. Here goes a beautiful track for you.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: ఇండియా వెళ్ళాలేమో నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
7: Hi, I'm Enmi Arthi Patnaik. America lo mottamodati 24/7 radio. Radio Surabhi ani. Kotta frequency tosnaru ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukuni radio ni vinochu. Good luck, Radio Surabhi.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
4: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే?
8: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
4: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
8: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
4: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

నిజంగానే కొండవీటి దొంగలాగానే అన్ని ప్లేసులకు వెళ్ళి చోరీ చేయాలా ఏం చేయాలని చిన్న ఆలోచన వస్తుంది. దే ధనాధన వినాష్తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. సరే ఇప్పుడు మొత్తానికి శ్రావణ శుక్రవారం మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది, శ్రావణ మాసం అఫీషియల్లీ స్టార్ట్ అయ్యింది అండ్ ఈ పాటికే పొద్దున్నే కాస్త తలస్నానం చేసి రెడీ అవ్వండి, ఇప్పుడు కూడా లేట్ గా లేస్తారా మీరు అని చెప్పి ఒక డిస్కషన్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. అండ్ కుదిరితే కొబ్బరికాయ దొరికితే ఆ కొబ్బరికాయతో ఒక చిన్న లక్ష్మీదేవిని సెట్ చేసి పైన జాకెట్ ముక్క పెట్టి కింద నీట్ గా చీరతో అలంకరించి లైట్ గా పసుపు కుంకుమ పెట్టి సెటప్ కూడా రెడీ అయి ఉంటుంది. సో ఎవరిని పిలుస్తున్నారు, ఎవరు వస్తున్నారు ఇలాంటి డిస్కషన్ చేసుకుంటూ యూట్యూబ్ లో లైట్ గా పూజ సామాగ్రి వెతుక్కుంటూ పూజ ఎట్లా చేస్తారో చూసుకుంటూ పూజ సామాగ్రి అంతా పక్కనే ఉందా లేదా అని క్రాస్ చెక్ చేసుకుంటూ ఒక మంచి హడావిడి అయితే నడుస్తూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యు కెన్ యాక్చువల్లీ బీ ఆఫ్ హెల్ప్ టు యువర్ ఉమెన్ దిస్ మార్నింగ్ ఏంటి అంటే జస్ట్ ఏం కావాలో అది పర్ఫెక్ట్ గా ఏ మాత్రం మాట్లాడకుండా తూచా తప్పకుండా మాత్రం పక్కన పెట్టేసి అది. సో ఒకవేళ వాళ్ళ కమ్యూనిటీ వల్ల వాళ్ళందరూ కలిసి చేసుకుంటున్నారంటే వెల్ అండ్ గుడ్, మనకు కొంచెం శ్రమ తగ్గుతుంది. బట్ మ్యాన్ పొద్దు పొద్దునే నిజంగా మంచి పట్టుచీర కట్టుకుని మంచిగా ఆడవాళ్ళు రెడీ అయ్యి ఒక సెషన్ సెషన్ లాగా పూజ చేసుకోవడం అనేది ఎంత వైబ్ ఉంటుందో ఈరోజు నాకు అర్థమైంది మాస్టర్, దాని గురించి మనం మాట్లాడదాం. బట్ ఇప్పుడైతే మాత్రం హౌ ఇస్ ద శ్రావణ శుక్రవారం వైబ్ అండ్ ఏం ప్రిపరేషన్ నడుస్తున్నాయి, ఏం జరుగుతుంది, సామాగ్రి అన్ని తెచ్చుకున్నారా, తెచ్చుకోవాలా ఏంటి, సరదా కాల్ చేయండి మాట్లాడదాం. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. I am waiting for you only on Radio Surabhi 107.9 HD3 Dallas number 1 radio station. Anni list raaskondi master lekapothe phone chestaru gurutunda gurutunda antu gurtu chestaru.

ఎవరైనా సరే, పెద్ద అయినా ఎవరైనా సరే ఎండ్ లో మాత్రం కొంచెం ఇరిటేటింగ్ అని ఫీల్ అవ్వాల్సిందే. దట్స్ వాట్ హ్యాపెన్స్. బట్ లైట్ గా సమ్మర్ సర్దుమడిగింది, టెంపరేచర్లు ఎక్కడ ఉన్నాయి? లుక్ ఎట్ దే. ధనాధన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. మరి ఇలాంటి టైంలో కాస్త టెంపరేచర్ గురించి లుక్ అంటే, అట్ దిస్ మూమెంట్ 84 ఉంది, మెల్లగా డే పాస్ అయ్యి కొద్ది 92 కెళ్ళబోతుంది. అండ్ ఎస్పెషల్లీ మధ్యాహ్నం మాత్రం సెంచరీ తగ్గట్లేదబ్బా. నిజంగా మధ్యాహ్నం కనుక సెంచరీ తగ్గి కాస్త 90s కి 80s లోకి వచ్చిన రోజు నేను సమ్మర్ తగ్గిందని ఫిక్స్ అవుతాం. అప్పటిదాకా మాత్రం శ్రావణ శుక్రవారం అయినా లేకపోతే వసంత పంచమి అయినా సరే ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి. కీప్ ఇట్ వెరీ మచ్ హైడ్రేటెడ్ అండ్ యా, దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఇప్పుడైతే మాత్రం మేక్ వే ఫర్ ద కింగ్ అంటూ అల్లర్జున్ గారి ఫ్యాన్స్ కి ఒక్కసారి లైట్ గా వైపిద్దాం. దాని తర్వాత కాసేపట్లో ట్రాఫిక్ అప్డేట్ చెప్తాం. ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ వింటున్నారు.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే and taste the difference. Authentic Indian flavors, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
7: Go! నేను మీ చంద్రబోస్ని. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
0: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
9: నీ కళ నిజం అవబోతోంది.
8: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
9: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
8: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా టుడే అట్ 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్, టెక్సస్. ఆర్ కాల్ దెమ్ అట్ 817-819-8888.
10: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
11: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
12: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
4: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
5: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
12: Yes, we are back there. Dhanadhana Vinash through DFW Morning Vibes in her only on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas. Vintunaru. But ee time lo ala sarada sarada ga okkari traffic vepu look cheseddama. Yes, ninna ma Bharatan garu, Bharatan garu is our caller name, okay? So ayana call chesi ante ikkada Dallas lo nijanga బండి మీద వెళ్తున్న వాళ్ళకన్నా కొంచెం ఎక్కువగా క్లోజ్ గా చెప్తున్నారండి ట్రాఫిక్ మీరు అని చెప్పేసి అన్నారు అనమాట. అది తిట్టారో పోడని తెలియదు కానీ, బట్ లెట్ ఇట్ ఇస్ అ కాంప్లిమెంట్. I-35E నుంచి అండ్ I-45 రూట్ లో కూడా, ఈ రెండు రూట్ లో మీరు డాలస్ డౌన్ టౌన్ ఏరియా సైడ్ నుంచి వెళ్తుంటే జనరల్ రూట్ విచ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ట్రావెల్ బై అక్కడ ఉంది. 635 రూట్ టువర్డ్స్ ఆడిజన్ చాలా ఫ్రీగానే ఉంది. అండ్ విక్రీ మీడో సైడ్ నుంచి ప్లేన్ వైపు వెళ్తుంటే కనుక యూ మైట్ సీఎస్ లౌడన్ అట్ ద జంక్షన్. అది తప్పితే నిజంగానే శ్రావణ శుక్రవారం తాకిడి ట్రాఫిక్ కూడా, ట్రాఫిక్ ని కూడా టచ్ అయినట్టుంది. సో కాస్త ఫెస్టివల్ వైబ్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పటిదాకా మంచి ఊపన పాటలేసాం కదా, ఇప్పుడు అన్ని అన్ని అన్ని ఫెస్టివల్ పాటలే ప్లాన్ చేశా. అసలు ఎక్కడ తగ్గద్దు, సీతమ్మ గిట్ల సిరిమల దగ్గర నుంచి మొదలైతే ఎక్కడ ఎండ్ అవుతుందో నాకే తెలియదు. ఇప్పుడైతే మాత్రం మంచి పాట వస్తుంది. మీ మీ ఇంట్లో లేడీస్ కి శ్రావణ శుక్రవారం విషెస్ చెప్పాలి అని అనుకుంటే యూ కెన్ కాల్ మీ ఆన్ 972-636-1966. అండ్ కాసేపట్లో సరదా గేమ్ ప్లాన్ చేసా, లెట్స్ టాక్ అబౌట్ దట్ ఆల్సో.

ఎంత అందమైన పాట, మధ్యలో ఆపాలంటేనే ఆలోచిస్తా అనమాట, అంత అద్భుతం అనమాట. దే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. అండ్ ఈ టైంలో ముఖ్యంగా హెల్త్ అప్డేట్స్ గురించి మా మూర్తి గారు ఇంకొకసారి నొక్కి ఒక్కడించి చెప్పేది, మీకు చెప్పాలనిపించేది ఒకటి రిపీట్ చేద్దాం అనిపించింది. అదేంటి అంటే, పొద్దున్న లేవగానే మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, పొద్దున్న లేవగానే ఫస్ట్ మీ గట్టుకి ఏం పెడుతున్నారు అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కళ్ళు ఒక రకమైన థింగ్స్ చెప్తూ ఉంటారు, అది చేయండి ఇది చేయండి ఇది చేయండి అని చెప్పి, బట్ వాటి అన్నిటిలో ఫస్ట్ మీ గట్టుని ఇరిటేట్ చేసేవి తీసుకుంటున్నారా లేదా, లేదా మీరు తీసుకునే మీ గట్టుకు పడుతుందా లేదా అనేది ఆలోచించండి. ఇంకొంతమంది ఏం చెప్తారంటే మార్నింగ్ లేవగానే నిమ్మరసం అంటారు, కొంతమందికి లెమన్ పడదు, మరి లెమన్ తీసుకుంటున్నారు హెల్దీయే కదా అని చెప్పి తీసుకుంటారు, బట్ వాళ్ళకి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ ఎండ్ ఆఫ్ స్పాయిలింగ్ యువర్ ఓన్ గట్. సో గట్ ఎలర్జీస్ బట్టి మీ మార్నింగ్ ఏం తీసుకుంటున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. అఫ్ కోర్స్ పొద్దు పొద్దునే తీసుకుని షుగర్ స్పైక్ వెంటనే చేయకూడదని మన ఎక్స్పెక్టేషన్ ఉంటాం కదా. సో ఆల్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ దాట్, మా మూర్తి గారు చెప్పిన సైడ్ నుంచి, మనం తీసుకునే మార్నింగ్ రొటీన్ మన గట్టికి ఈజీగా స్టార్ట్ ఇస్తుందా, అండ్ ఎస్పెషల్లీ షుగర్ స్పైక్ ఇవ్వకుండా చేస్తుందా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ఓవరాల్ హెల్త్ కన్నా బెటర్ చేస్తుందా అని ఈ విషయాన్ని ఆలోచించి తీసుకోండి అని చెప్పారు అనమాట. మరి నువ్వేం తీసుకుంటున్నావు అని అంటే మాత్రం, నేను మాత్రం చాలా సేఫ్ గా ముందు నాకు మార్నింగ్ బ్లోటింగ్ పంచాయతీ ఉంటుంది మాస్టర్. ఐ స్టార్ట్ విత్ హాట్ జీరా టీ. ఎస్, జీరా వాటర్, జీరా లిటరలీ బాయిల్ చేసుకుని కొంచెం అది తీసుకుంటే జీతం ప్రశాంతంగా ఉందనిపిస్తుంది అనమాట. దట్స్ వాట్ హౌ ఐ స్టార్ట్ విత్. ఇంకా మీరు మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడుకుని ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఆలోచించండి. అండ్ కాసేపట్లో నేను ఒకటి స్టార్ట్ చేయబోతున్నా, అదేంటంటే ఒక మంచి గేమ్. ఓకే, శ్రావణ శుక్రవారం కదా, మన ఇంటి మహాలక్ష్ములు గురించి మాట్లాడాలి కదా, మాట్లాడదాం. ఓకే, ఇప్పుడైతే మాత్రం మంచి పాట వస్తుంది, తర్వాత మనం మాట్లాడదాం. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: Go! నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
7: నీ కల నిజం అవబోతోంది.
6: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
7: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
6: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా టుడే అట్ 151 నార్త్ నోలెన్ డ్రైవ్, సౌత్ లేక్, టెక్సస్, ఆర్ కాల్ దెమ్ అట్ 817-819-8888.
8: హలో, డిన్నర్ ప్లాన్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
9: What a day, I'm completely exhausted. Dinner plans enti?
10: Nenu em undaledi roju dinner ki. Dinner plans enti?
11: Every time, okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai, corporate lunch buffets nunchi, interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
12: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
13: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
12: అక్క, లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
13: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
12: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా?
11: వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.

We are back. Dev Dhanadhar Avinash to DFW Morning Vibes in Harwani on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. Vintunnaru. ఈ రోజు మార్నింగ్ పొద్దు పొద్దున్న సీన్ ఏంటంటే మా మమ్మీ అరౌండ్ 7 ఆ టైంకి ఓకే నా షో టైం కన్నా యాక్చువల్లీ కొంచెం ముందే లేచి ఇంట్లో ఈ పూజకు సంబంధించి పనులన్నీ వేస్తుందనమాట. కొంచెం స్వీట్ గా సర్ప్రైజ్ అయ్యా, నోస్టాలజీ గా ఫీల్ అయ్యా. చిన్నప్పుడు మా అమ్మ అంటే వరలక్ష్మితం చేసినప్పుడు అది హాలిడే మాత్రమే అని తెలుసు, కానీ బట్ ఇప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రం ఓహో ఇన్ని పనులుంటే ఆడవాళ్ళకి అని మాత్రం చాలా క్లియర్ హిట్ అయింది. బికాస్ కావాల్సిన ప్రతిది, ప్రతి స్మాల్ థింగ్ ఐ వాజ్ గెటింగ్ ఇట్ ఓకే, ప్రతి చిన్నది. సో నాకు అదంతా చూసి ఫస్ట్ లైట్ గా ఎక్సైట్ అయ్యా. అది పక్కన పెడితే మా అమ్మ అంతా అయిపోయిన తర్వాత డైలాగ్ అయిపోయింది అనమాట, ఇదే బ్యాచులర్ గా నీ ఆఖరి శ్రావణ శుక్రవారం అర్థమైందా, నెక్స్ట్ ఇయర్ మేము ఆవిడతో చేసుకోవాలి అని చెప్పి చిన్న బెదిరింపు కాల్ అయింది అనమాట. ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, మిగతా మీమ్స్ అని యూసా, ఓకే ఇంత బాగుంటుందా నిజంగా శ్రావణ శుక్రవారం సెలబ్రేటింగ్ విత్ యువర్ వైఫ్. అండ్ ఎస్పెషల్లీ కొంచెం లైట్ గా ఒక చిన్న లాకెట్ చూపించింది అనమాట, ఇది నువ్వు కొనాల్సి వస్తుంది నెక్స్ట్ ఇయర్ గుర్తుపెట్టుకో, ఊరికి అట్లా చేస్తానంటే కుదరదు, ఒక చీర కొని ఇవ్వాలి ఆవిడకి. ఇలా చాలా లిస్ట్ చెప్పింది అనమాట. ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, ఎన్టీ మహాలక్ష్మి వస్తే ఇంత బాగుంటుందా, ఇంత ఎక్సైటింగ్ ఉంటుందా, ఇంత బాగుంది, ఇంత ఈ శుక్రవారం ఇంత క్యూట్ గా ఉంటుందా అనిపించింది అనమాట. సో ఐ వాజ్ లైక్ ఈ రోజు మార్నింగ్ షోలో కూడా నేను మిమ్మల్ని అడగాలనిపించింది. అదేంటంటే సి ఆబ్వియస్లీ వాళ్ళు పూజ పనులు ఉంటారు కాబట్టి, మనం హెల్ప్ చేసే పనులు ఉంటాం కాబట్టి, ఇఫ్ యూర్ డ్రైవింగ్ టు ఆఫీస్ గివ్ ఏ కాల్ టెలింగ్ అసలు ఆడవాళ్ళు ఇంటికి మహాలక్ష్మిలు అని అంటారు కదా. సో అలా ఇంటికి మహాలక్ష్మి మా ఆవిడ, వారి ఇంటికి మహాలక్ష్మి మా అమ్మ, ఇంటికి మహాలక్ష్మి మా చెల్లి అని ఏదో ఒక మూమెంట్ అనిపిస్తుంది. అబ్బా నిజంగా దిస్ వాట్ ఉమెన్ ఆర్ మ్యాన్, ఇంటికి నిజంగానే కళ వెళ్ళే అని ఏ విషయంలో మీకు అనిపించింది అని చెప్పండి. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3, డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ వింటున్నారు. నాకైతే ఏ విషయం అనిపించింది తెలుసా, లిటరల్లీ మంచి కుంకుమ పట్టు చీర ప్రాపర్ గా నేను ఒక చెడ చేతికి తోరణం, అసలు ఆ వైపుతో మార్నింగ్ పూజ జరుగుతుంటేనే అనిపించింది అనమాట. ఎంతగానుకున్న ఇంటికి కళ ఆడపిల్లలే అండి, మా ఇంటి మహాలక్ష్మి నిజంగానే మా అమ్మ అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. సో నెక్స్ట్ మహాలక్ష్మి ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఆ విజువలే చాలా బాగుంది. సో సరదా కాల్ చేయండి, మాట్లాడుకుందాం. మీ ఇంట్లో మదర్ కావచ్చు, చెల్లి కావచ్చు, ఆర్ వైఫ్ కావచ్చు, మీ ఇంటి మహాలక్ష్మి అని ఏ మూమెంట్ అనిపించింది? 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్.

ఇంట్లో యూనో సౌభాగ్యం ఉండాలని, ఐశ్వర్యం ఉండాలని, సుఖశాంతులు ఉండాలని చెప్పి జనరల్లీ యూనో ఇవన్నీ చేస్తుంటారు. బట్ ఏ మాట కామాటే నిజానికి ఇంటికి ఆడవాళ్లే కళ అనేది యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. అంటే మనం ఎన్నైనా మాట్లాడచ్చు, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, లేకపోతే కొంచెం కొన్ని విషయాల్లో పర్టికులర్ ఉంటారు, ఇవన్నీ చేస్తారు అని మొన్న మాట్లాడతాం కానీ, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆడవాళ్లు ఉంటేనే ఆ కళ ఇంటికి మహాలక్ష్మిలు అనేది ఊరికే అన్నారు అని నాకైతే చాలా గట్టిగా అర్థమైందండి ఈ ఆఫ్ లేట్. బికాస్ పొద్దున్నే లేచి నిజంగా ఈ రోజు మార్నింగ్ మా అమ్మ ఆ పనని ఈ పనని ఈ పూజని ఆ పూజని అవితమ్మని ఇవితమ్మని ఇంటి ఇల్లు ఊరికే ఇంట్లో ఉండకూడదు, దాన్ని నిజంగా అందంగా చూసుకోవాలి. అండ్ యునో యు హ్యావ్ టు మేక్ హోమ్ ప్రాపర్లీ, నాట్ జస్ట్ అక్కడ ఉంటున్నామంటే ఉంటున్నామని కాదు అన్న కాల్ ఏదైతే ఉందో అది నిజంగా ఎంత కాదనుకున్న అడవాలు తీసుకుంటే మనం తీసుకోలేం కరెక్టే. అండ్ ఎస్పెషల్లీ ఇందాక ఐ థింక్ మా శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు, కైండ్ ఆఫ్ మిస్ ద కాల్, సో ఐ థింక్ ఆయన ఫోన్ చేసినా ఈ విషయం వాళ్ళు చెప్తారేమో, ఎందుకంటే ఈ టైంలో ఇది గుర్తు చేస్తారు అసలే మా ఆవిడ ఇండియాలో ఉన్నారు అండ్ ప్రాబ్లీ ఎప్పుడు లేనంతగా ఇప్పుడు ఇంకొక మిస్సింగ్ మూమెంట్ ఉంటుంది, ఇంకొంచెం ఫోమ్ అవుతుంది అని చెప్పి చెప్తారు. కాంట్ డినై ద ఫ్యాక్ట్, బట్ ఏమాట కాబట్టి పొద్దున్నే నిజంగా మా అమ్మరేచి పూజ పనులు ఇవన్నీ చేస్తున్నప్పుడు నన్ను చెయ్యి అని చెప్పి పూజ చేస్తున్నప్పుడు యూనో అండ్ ఎస్పెషల్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ టు క్యారీ ఫార్వర్డ్ దిస్ థింగ్, ఈ ఆనవాయితీ ఇట్లానే కంటిన్యూ చేయని చెప్తున్నప్పుడు ఇట్ జస్ట్ పూజ కాదు యూనో ఇన్ అ వే ఇంటికి కావాల్సిన ప్రాస్పరిటీ కానీ ఇంటికి కావాల్సిన కళ కానీ ఇవన్నీ యూనో ముందు తీసుకెళ్ళని చెప్తున్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు. ఐ ఫెల్ట్ దట్. సో ఆబ్వియస్లీ పెళ్ళైనప్పుడు లేకపోతే యూనో ఒక ఆడపిల్ల పుట్టినప్పుడు లేకపోతే మదర్ కొన్ని విషయాలు చెప్పినప్పుడు యూనో మనకు అనిపిస్తుంది కదా ఇంటికి మహాలక్ష్మి వాళ్లే అని చెప్పి. అలా మీకు ఏ విషయంలో ఇంటికి మహాలక్ష్మి ఆడవాళ్లే అండ్ ఎవరు ఏ విషయంలో మహాలక్ష్మి అనిపించారు, మదర్ కావచ్చు పార్ట్నర్ కావచ్చు యూనో ఇళ్ళే అని చెప్పి, అలా మీకు ఏ విషయంలో ఇంటికి మహాలక్ష్మి ఆడవాళ్లే అండ్ ఎవరు ఏ విషయంలో మహాలక్ష్మి అనిపించారు, మదర్ కావచ్చు పార్ట్నర్ కావచ్చు యూనో యూనో చెల్లి కావచ్చు ఎవరు ఏ విషయంలో అట్లా అనిపించారు అని అడుగుతున్నా. యూ కెన్ గివ్ మీ కాల్ 972-636-1963 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ వింటున్నారు.

0: Yes, we are back. Dev Danadana, Vinash Todi of W Morning Vibes, and are only on Radio Surabhi 107.9 HD Grade Dallas, number one radio station, and the OG Telugu radio station of Dallas. Vintunnaru. Morning hadavadi pakkan pedithe, evening hadavadi matram sound recorder vallu untundi. Mummy kachithanga iddaru muguru aunties intiki iskelthundi anamata. అంటే ఎవరి ఇంట్లో మహాలక్ష్ములు ఎలా ఉన్నారు, ఎంత బాగా రెడీ చేశారు, వరలక్ష్ములు ఎంత బాగున్నారు అని చెప్పి చూడండి. సో నాకు నిజంగా ఆఫ్ టాపిక్ తిడతారేమో కానీ నన్ను ఇలా డిఫరెంట్ ప్లేసులు తీసుకెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ వేరే వాళ్ళ ఇంట్లో కూడా మహాలక్ష్ములు ఉంటారు కదా. సో ఆ మహాలక్ష్ములు చూసి వాళ్ళ ఇంటి ఇంత బాగున్నారు, ఇంత అందంగా ఉన్నారు అని చెప్పి మురిసిపోయాడు అనమాట. చిన్నప్పుడు నా ఏజ్ గ్రూప్ లో ఉన్న అమ్మాయిలు వీళ్ళు చూసినప్పుడు అబ్బా ఓ పట్టు పరికణిలో లేదా ఒక మంచి లగవడిలో ఎంత బాగున్నారు ఏంటండి, అమ్మో మామూలు కాదు అని చెప్పి చిన్నప్పుడు వరలక్ష్మి వ్రతానికి ఆ రింగ్లు ఎక్సైట్ అయ్యాడు అనమాట. సరే ఆ విషయాలని పక్కన పెడితే మాత్రం ఈరోజు మార్నింగ్ మా అమ్మ నిజంగా పూజ చేసినప్పుడు మాత్రం ఇట్ గేమ్ యూ వైబ్ దట్ ఎస్ మ్యాన్, పొద్దున్నే లేచి నిజంగా కళగా ఒక పూజ చేస్తే ఆడవాళ్ళు తలస్నానం చేయమని పోరితే దానికి మనకు కావాల్సిన సరుకులు తెస్తే వాళ్ళ పక్కన కూర్చున్న పని చేస్తే అయిపోయింది అక్షంతరం మన చేతిలో పెట్టి వేయమంటే చాలు, దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. ఎంత కాదనుకున్నా మన ఎంత బిజీగా ఉన్నా మన కల్చర్ ని ఫాలో అవడంలో ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది సార్, అది ఇచ్చే సాటిస్ఫాక్షన్ మజా వేరండి. అందుకే మా వాళ్ళు ఇంకా సురభి లక్ష్మీ కూడా ఓ ప్రోగ్రామ్ సెట్ చేశారు. సో మీరు మీ కమ్యూనిటీలో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ ఓ 10 మంది పిలుచుకుని చేసుకుంటారంటే ఐఎమ్ సూపర్ హ్యాపీ ఫర్ యూ. బట్ ఈ రోజు క్వశ్చన్ మాత్రం మగవాళ్ళకి, బికాస్ మీరు పనులు బిజీగా ఉంటారు నాకు తెలిసి ఈరోజు. సో ఇంటికి మహాలక్ష్మి మాత్రం ఆడవాళ్లే, అండ్ ఆడపిల్ల పుట్టిందంటేనే ఇంటికి మహాలక్ష్మి పుట్టిందని అంటారు కదా. సో నిజంగానే ఇంటికి మహాలక్ష్మి ఆడవాళ్లు అని చెప్పి అమ్మని చూసినప్పుడు, వైఫ్ అని చూసినప్పుడు, చెల్లిని చూసినప్పుడు, వీళ్ళందరినీ చూసినప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది. ఒక రోజు వెన్ డిడ్ యూ ఫీల్ దట్ అండ్ హౌ డిడ్ యూ ఫీల్ దట్ అని అడుగుతున్నా అనమాట. సో అలాగే ఈ శ్రావణ శుక్రవారం రోజు మీ పార్ట్నర్ కి ఒక పాట కూడా డెడికేట్ చేయొచ్చు. యూ కెన్ గివ్ మీ అ కాల్, 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ. Only on Radio Surabhi 107.9 HD 3 Dallas, number one radio station and the OG Telugu radio station of Dallas. I'm waiting for you. Sarada call cheyandi. Nalugu kabulu cheppukundam. Veelaithe prasadam panchukundam. Anere koncham chakkara pongal ivanni tindam. Emantaru? Adi. Ee roju madhyam chakkara pongal pettarandi. Abba abba abba. Ante nenu Indian show chestha kada. Beautiful ante. Vaallu intlo undarandaa. ఐఎమ్ క్రేవింగ్, మళ్ళీ మళ్ళీ ఎవరైనా తీసుకొచ్చి పెడతారేమో అని చెప్పి చక్కెర పొంగలి పులిహార చాలు ఈ రోజుకి. ఇట్ విల్ మేక్ ద డే. అంతే, కాల్ చేసేయండి నాకు.
1: రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 9 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ద రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
4: Amma, Saturday movie?
5: Mm-mm, Manabadi class.
4: Amma, old MacDonald had a farm.
5: Uppu kappu rambu. Telugu padyam cheppu.
4: Uppu kappu rambu.
5: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
6: India ki teleport aithe entha baaguntundo.
5: What if India was just a tap?
6: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursu.com.
7: నాకు ఇంకా 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్, వన్ నేమ్ to go. Hareli, Hareli, bringing the taste of home closer to you.

అది ఈ రోజు గనక మీకు వీకెండ్ కొంచెం హైతో ఎండ్ అవ్వాలి అని మీరు ఫీల్ అవుతుంటే గనక ఒకటి మాత్రం ఇమ్మీడియట్ గా నా తరపు నుంచి ఒక హెల్ప్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. అదేంటి అని అంటే జయలలిత 2 నుంచి ఒక పాట వచ్చేసింది మాస్టరు. అనిరుద్ధ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మన డీసీలో వినేసి ఆబ్వియస్లీ అంతే ఊపు అంతే ఎనర్జీ కావాలి, ఇంకొక బ్యాంగర్ ఆయన ఇచ్చేస్తే వినేయాలని ఉంది అని చెప్పేసి అని అంటే మాత్రం అసలు ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఇప్పుడే హాట్ హాట్ గా ప్లే చేసేద్దాం ఫిక్స్ అయిపోయి అనమాట. ఓకే, సో జయలలిత్ 2 మూవీ నుంచి ఆల్రెడీ ఇందాకే ఒక సాంగ్ రిలీజ్ చేశారు అండ్ కుర్చీ మడతపెట్టి సాంగ్ గుర్తుందా? అదే చాలా చాలా సినిమాల్లో యాక్ట్ చేసిన హీరోయిన్ పూర్ణ గారు ఇందులో యూనో మెయిన్ షో స్టీలర్ గా ఉండబోతున్నారు అనమాట. సో దట్స్ వాట్ ఐ గాట్ ఎక్సైటెడ్ మీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే జనరలీ యూనో ఎవరైతే లైమ్ లైట్ లో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చేసి పెట్టేద్దాం అనే జోన్ లో ఉంటారు, బట్ ఇంట్రెస్టింగ్ చాయిస్ హూ విల్ ఫిట్ ద సాంగ్ లెట్స్ కీప్ ఇట్ అన్నట్టు పెట్టారు. దట్ సంథింగ్ ఐ లైక్. సో కథలో ఆబ్వియస్లీ దీనికి ఏమైనా స్పేస్ ఉంటుందా ఏంటి అని తెలియదు, కానీ లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. బట్ ఇప్పుడైతే మాత్రం పూర్తి పాట కమింగ్ అప్ శ్రోతల కోసం అనేయండి.

శరణమయ్యప్ప.

అసలు మామూలు కాదు, ఒక రేంజ్ లో, ఒక రేంజ్ లోనే పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్ వైబ్ వినిపిస్తుంది అనమాట. దే ధనాధర్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. మామూలుగా కాదు, ఒక రేంజ్ లోనే పాజిటివ్ వైబ్స్ దేనికి వినిపిస్తున్నాయి అని అంటే మాత్రం ఇరుముడికి వినిపిస్తున్నాయి మాస్టరు అది. సో రవితేజ గారి సినిమా చాలా రోజుల తర్వాత ఒక ప్రాపర్ ప్రాపర్ సాలిడ్ టాక్ తో, అంటే అసలు ఎలాంటి డిస్కషన్స్ కూడా లేకుండా ప్రాపర్ సాలిడ్ టాక్ తో రిలీజ్ అవడం ఈ మధ్య కాలంలో ఇదే. ఓకే, సో అండ్ అందులోనూ ఆయన ట్రెడిషనల్ ఆయన మాస్ పందాలు కాకుండా కొంచెం స్టోరీ ఓరియంటెడ్ గా వెళ్లి అసలు ఆడియన్స్ ని క్రాక్ చేయడం అనేది మామూలు మామూలు మామూలు విషయం కాదనమాట అది. సో జనాలందరూ ఎగ్జాక్ట్ ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ లైక్ సమ్మర్ 10 ప్లస్ ఇయర్స్ బ్యాక్ ఎక్ టూ సినిమా రిలీజ్ అయింది. ఇదే రోజున చాలా ఎక్స్పెక్టేషన్ తో జనాలు థియేటర్కి వెళ్లారు. బట్ ఈ రోజు మాత్రం ఆ కంబ్యాక్ ఉండాలి కలితే చెక్కి మామూలుగా ఉండకూడదు అని చెప్పి ఎక్స్పెక్టేషన్ తో వెళ్లారు. ద మ్యాన్ శివ నిర్మాణ డెలివర్డ్ అని చెప్తున్నారు అనమాట. సో అది సంగతి. సో వెళ్ళిపోండి, అసలు ఏమాత్రం ఆలోచించకుండా. అండ్ కుదిరితే ఆల్రెడీ చూసిన వాళ్ళు కాస్త ట్విస్ట్ చెప్పకుండా ఆగండి, ఓకేనా? అదొకటే రిక్వెస్ట్. ఓకే, నాకు నీ వెళ్ళక ముందు నా ఫ్రెండ్ చెప్పాడు, సో నేను వెళ్ళి ఎక్స్పీరియన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తాను, అది మ్యాటర్. కానీ ఏ మాట కామంటే మల్లెపూల పల్లకి పాటించినాడు మాత్రం అయ్యప్ప స్వామి దీక్ష వేసిన వాళ్ళందరూ ఒక రీజ్ లో సెలబ్రేట్ చేసుకుంటారంట అది. ఇన్ షార్ట్ ఫ్రెండ్స్ చెప్పింది, నేను చెప్తుంది కూడా గో.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్య ప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్సస్.
5: ఇండియా వెళ్ళలేమో నేను.
6: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
5: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
4: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
4: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

Yes, Dev Dhanadhar Avinash to DFW Morning Vibes and her only on Radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station. ఈ రోజు నేను ఎక్కడికి బయటకు వెళ్ళను, ఇంట్లోనే ఉంటా, ఇంటి పట్టే ఉంటా, కానీ ఒక సినిమా చూడాలి, మంచిగా ఎంజాయ్ చేయాలంటే మాత్రం సోనీ లివ్ వెళ్ళిపోండి. చెన్నై లవ్ స్టోరీ సినిమా ఈ స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్. సో సోనీ లివ్ వాళ్ళు మళ్ళీ మార్కెట్ లోకి బ్యాక్ విత్ బ్యాంగ్ అని చెప్పొచ్చు. బికాస్ లాస్ట్ 3 నెలల నుంచి తెలుగులో ఏం పర్చేస్లు ఉన్నాయి, అసలు ఏం చేస్తారు అనేది కొంచెం అటిట్గా ఉండింది. బట్ లిటరలీ ఇప్పుడు వీఆర్ ఇన్ ద మార్కెట్, వీఆర్ ఇన్ ద గేమ్ అన్నట్టే కొన్నారన్నమాట ఈ సినిమా మాత్రం. అసలు ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ అఫ్కోర్స్ చెన్నై లక్ష అని చెప్పి తమిళ్లో చూడరు కదా మీరు, తెలుగులోనే వస్తారు కదా. బట్ మీ కన్నడ ఫ్రెండ్స్ కైనా, మలయాళం ఫ్రెండ్స్ కైనా, వీళ్ళందరికైనా చెప్పండి, ఎస్ మేము సినిమా చూపిస్తాం మీకు, మంచి లవ్ స్టోరీ, తెలుగులో బాగుంటుంది, బట్ ఇట్ హ్యాస్ తమిళ్ ఫ్లేవర్, రండి భారతీయ రాజాగా తీసినట్టు ఉంటుంది అప్పట్లో అన్నట్టు కూర్చోబెట్టి చూపించండి. అండ్ అలాగే ప్రైమ్ లో ఒక వెబ్ సిరీస్ ఉంది, దాని గురించి అసలు ఈ మధ్యన యూత్ మాత్రం తెగ అంటే ప్రైమ్ వాళ్ళు దర్ గెటింగ్ గుడ్ రామ్ కామ్స్ బ్యాక్ ఇన్ టు ద లీగ్ అని నాకైతే అనిపించింది అనమాట. బట్ ఇట్ ఇది రామ్ కామ్ కాదు, రొమాన్స్ ఉంది, బట్ ఆల్సో ఇట్స్ అ మిస్టరీ కైండ్ ఆఫ్ అ థింగ్ స్టోరీ. సో స్టెర్లింగ్ పాయింట్ కూడా చాలా చాలా చాలా చాలా బాగుంది. అది నెట్ఫ్లిక్స్ లో ఈ వారం ఏం రిలీజ్ అయినా మాత్రం నేను మాత్రం మై వాపసవంగా మాత్రమే చూడడం చెప్తాను. యా బట్ అవన్నీ పక్కన పెడితే ప్యార్ ప్రేమ కళ్యాణం అని చెప్పి ఒక సినిమా రిలీజ్ అయింది. సో మన తెలుగు మై సాన్వి మేఘన తను లీడ్ గా చేసింది. అండ్ స్టార్ అని ఒక సినిమా మీద ఒకవేళ ప్రైమ్ లో చూసుంటే బిగ్ బాస్ లో ఐ మీన్ చాలా ఫేమస్ అయ్యి పెద్ద హీరో అయిన కవిన్ హీరోగా చేసిన స్టార్ మూవీకి డైరెక్టర్ ఇలాన్ అనమాట. తను లీడ్ గా హీరోగా చేస్తున్న సినిమా అది. సో దానికి కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. సో తమిళ్ లో కూడా బ్రేక్ ఇద్దాం అనుకుంటే ఆ సినిమా ఉంది కవి సంగతి. ఇప్పుడైతే మాత్రం ఈ పాట బ్యాక్ టు బ్యాక్ ఇంకొక పాట వింటరే ఉండండి. రేడియో సర్బీ 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ వింటున్నారు.

బ్యూటిఫుల్ పాడు విన్నాం ఫ్రమ్ ద మూవీ నిన్ను కోరి దే ధనాదన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HT3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. అంటే ఇరుముడి పీక్ ఎలా ఉండబోతుంది అన్న దాని గురించి మీకు జస్ట్ ఒక చిన్న అంచనా చేస్తా. ఇదేంటంటే గంటకి ఆల్మోస్ట్ 32,000 టికెట్లు దిగుతున్నాయండి, 32,000 ఆల్మోస్ట్ అంతే బుకింగ్ షో మొత్తం అంతా కలిపి. ఇప్పటికి 1,000,000 టికెట్స్ సోల్డ్ అంట. ఓకే, నిన్న నైట్ షోస్ దగ్గర నుంచి ఈరోజు ఇప్పుడు దాకా. సో సినిమాకున్న ఊపు అండ్ సినిమాకున్న మోస్ట్ పాజిటివ్ టాక్ ఏదైతే ఉందో అసలు సినిమాను ఆపలేదని అయితే మాత్రం చాలా గట్టి చెప్తున్నారు. ఇది సో దట్ ఈస్ వన్ థింగ్. శివ నిర్వాణ గారు ఏ రేంజ్ లో కొట్టారు అన్న దానికి ఇంకా ఈ మ్యాడ్నెస్ ఎక్స్ప్లెనేషన్ అనమాట అది సంగతి. సో ఎవరైతే వెళ్లాలనుకుంటున్నారో మాత్రం ఇరుముడికి కళ్ళు మూసి నిలిపోండి. రవితేజ గారు ఆఫ్టర్ లాంగ్ టైం మాస్ అవుతారు కాదు సినిమాకి కావాల్సిన అవతారంలో కనిపిస్తారు, క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. అబ్బో ఆ విషయంలో మాత్రం పిచ్చి పిక్స్ అని చెప్తున్నారు ఫ్యాన్స్ ఫ్రెండ్స్ కూడా. అది ఇంకా టికెట్ దొరకలేదు అది మ్యాటర్. సో ఒకటి మాత్రం ఇందాక తెలుగు సినీ లవర్స్ కి చెప్పగలిగేది ఏంటంటే ట్విస్ట్ చెప్పొద్ది ఎవరికి అంతే. ఓకే, సినిమా అంతా యాంటిసిపేషన్ దాని మీద ఉంటుంది. బట్ మా ఫ్రెండ్ నాకు ముందే చెప్పేశాడు, ఇంకా మనకు తెలిసింది కదా మనకు అద్దాలు అట్లా జరుగుతూ ఉంటాయి. సో మీరు మాత్రం మిస్ అవ్వద్దు, బ్రేక్ ఇవ్వండి. ఇరుముడి ర్యాంపేజ్ అమ్మాయి అంటే నేను ఇన్ఫాక్ట్ ఫ్రెండ్ చెప్తున్నా అనమాట, అమ్మాయిలకి శ్రావణ శుక్రవారం, తమ్ముళ్ళకి రవణ శుక్రవారం అంతే. మైండ్ డ్రాప్ బ్యాక్ టు బ్యాక్ మూడు పాటలు వస్తున్నాయి, వింటూనే ఉండండి. ఓన్లీ ఆన్ రేడియో సర్వే 107.9 HT3 డాలస్ నెంబర్ వన్ రేడియో స్టేషన్. సోమవారం కలుద్దాం, పిచ్చెక్కిద్దాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: ఇస్తిలమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం, దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
2: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి, అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ ఆ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్ టెక్సాస్, 817-819-8888. IndiaTodayUSA.com.
7: హాయ్, ఐ యామ్ రామ్గోపాల్ వర్మ.
8: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
9: నేను మీ 4వ సింహం సాయి కుమార్.
10: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
9: రేడియో సురభి,
10: మీ తెలుగు నేస్తం. రేడియో సురభి
0: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రాణగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్.
5: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్,
5: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
4: ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
0: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajicaterers.com. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
6: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham more baagunte inka ekku avachu.
6: Idi office party a leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
7: ఓయ్, లంచ్కి ఎక్కడికైనా వెళ్దామా?
6: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
7: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మిక్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving. Oi, biryani tintava?
8: Marchipoyava? I'm on a diet. Salad.
0: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
8: Inti rendu order chestunava?
0: Anta worry avaku. M&M vala weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 PM to 11 PM. Plus, vala special live handi biryani to double kamita free.
8: Sharing is caring. Telusa?
0: M&M 1900 Marketplace Boulevard, Irving.
9: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
10: నేను మీ ఆర్జే భార్గవి.
11: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
12: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
13: దిస్ ఇస్ కోటి.
14: దిస్ ఇస్ హరిశంకర్.
15: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
0: రేడియో సురభి.
2: రేడియో సురభి.
16: రేడియో సురభి.
2: రేడియో సురభి.
1: రేడియో సురభి. 107.9 FM HD3.

0: ఐ ఎం రాముగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Nee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Istilamma Vayanam, Puchukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
4: I have.
3: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
4: And Dallas లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: రేడియో సురభి సివిక్ సిగ్నల్ హెల్ప్స్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం, అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
5: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
6: నేను మీ ఆర్జే భార్గవి.
7: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
8: నేను మీ శ్రీనివాస అవసరాల.
9: దిస్ ఇస్ కోటి.
10: దిస్ ఇస్ హరిశంకర్.
11: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
16: రేడియో సురభి.
0: 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశం ఇటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
7: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
6: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
0: Babarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babarchikaters.com.
4: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design చేయాలో అర్థమవ్వ

0: skills, calibration knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: Tiring workout ski, workate solution. Radio Surabhi, America lo telugu restam.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
6: నేను మీ ఆర్జే భార్గవి.
7: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
8: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
9: దిస్ ఇస్ కోటి.
10: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
6: రేడియో సురభి,
8: రేడియో సురభి,
11: రేడియో సురభి,
12: రేడియో సురభి,
13: రేడియో సురభి
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఐ ఎం రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
5: India ki teleport aithe enta baaguntundo.
6: What if India was just a tap away?
7: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas ninche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
8: Istinamma vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
9: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
10: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
11: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
10: హాయ్, నేను మీ తేజ సజ్జ.
11: డూ లిసన్ టు రేడియో సురభి
10: 107.9 HD3.
9: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
10: డాలస్ కి ఓజి రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్.
3: కీప్ లిజనింగ్.
1: మీ నేస్తాం రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
0: రేడియో సురభి.
2: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

మోసం అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినాను. నువ్వు మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: పర్ఫెక్ట్.
1: హల్వా?
0: Yes.
1: నా ఫేవరెట్.
0: ఇప్పటి నుంచి
1: నువ్వు చేసినావు కదా.
0: చెప్పనే లేదు.
1: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్,
0: డాడ్
1: రిటర్న్ గిఫ్ట్.

0: సంపూర్ణంగా జీవితం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుర్తించేసావు కదా జూలియట్.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జా.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: హలో డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
4: వాట్ ఆర్ దే ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీ 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
6: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
7: Sure.
6: How many people are we expecting?
7: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
6: Idi office party aa leka jatra?
7: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్నీ ఆఫర్ లెటర్లు
7: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
9: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
8: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: రేడియో
5: సురభి,
6: రేడియో సురభి,
7: రేడియో సురభి,
8: రేడియో సురభి,
9: రేడియో సురభి 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీవియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్ వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న Irving, South Lake, లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. Istilamma vayanam puttukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సుర్భి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సుర్భి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేము మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. ఈ వీకెండ్ గ్రాసరీస్ ను తీసుకొస్తావా?
1: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
0: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
2: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
0: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
3: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
4: అందరికీ నమస్కారం, నేను మీడియన్ ఆదిత్య.
5: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
6: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
9: 107.9 FM HD3.

Hello, hello, hello, Dallas. Good afternoon. How is everybody doing this fine afternoon? Dallas, Friday 1 to 4 అయిపోయింది అండ్ మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. I'm hoping everybody or I'm thinking everybody is busy with their, శ్రావణ శుక్రవారం preparations. ఈ రోజు అందరూ పూజ చేసుకుంటున్నారని 100% తెలుసు నాకు. And I know the kind of, frenzy that goes on because we also do that, right? మనందరం ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళమే ఎప్పుడో అప్పుడు అండ్ ఆల్ దట్ వీ హావ్ సీన్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ కరెంట్లీ ఆల్సో. సో ఈ ఫ్రెన్జీని కొంచెం యునో ఇఫ్ యు ఆర్ లిస్నింగ్ టు రేడియో ఆర్ ఇఫ్ యు ఆర్ నాట్ లిస్నింగ్ టు రేడియో ఆల్సో మే దిస్ మే వీ లెసన్ దిస్ ఫ్రెన్జీ అ లిటిల్ బిట్ బికాస్ రేపు చిరంజీవి గారి బర్త్డే అండ్ టుడే ఇస్ ఫ్రైడే. ఈ రోజు అందరూ బిజీగా ఉంటారు. ఈ వీకెండ్ ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు బి బిజీ ఆల్ దీస్ ఫోర్ వీకెండ్స్ ఆఫ్ శ్రావణ మాసం అని అనుకుంటున్నాను నేను. సో ఆ దీంట్లోనే మనం కొంచెం ఈ పండగ వాతావరణాన్ని కీపింగ్ అప్ ద పండగ వాతావరణం మనం స్టార్ట్ చేద్దాం సెలబ్రేటింగ్ చిరంజీవి గారు బర్త్ డే, రైట్? సో చిరంజీవి గారు బర్త్డే అంటే ఇప్పుడు సేమ్ థింగ్ నేను మళ్ళీ మీకు ఆయన గురించి ఆయన బర్త్ ఇయర్ ఫేవరెట్ ఆయన చేసిన సినిమాలు ఐఎమ్ నాట్ గోయింగ్ టు రీకౌంట్ ఆర్ కౌంట్ ఆల్ ఆఫ్ దట్. ఐ థింక్ నేను ఇప్పుడు వేయబోయే పాటలు ఆర్ ద సాంగ్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్లే ఆర్ ఫ్రమ్ హౌ మచ్ ఐ నో ఆఫ్ చిరంజీవి గారు, రైట్? And how much I've grown up watching his movies. Endukante okokkaliki aina he's such a prolific actor or versatile actor that okokka generation ki okokka opinion untundi. So last week, I think 2 weeks back, when we discussed about Mahesh Babu garu, maniki Mahesh Babu garu 80s 90s aa time nunchi or 2000s early 2000s basically early 2000s nunchi telusu. So he's basically like a young kid. But I think Chiranjeevi garki the thing is he's my grandmother is a fan of him, my mother would be a fan of him, I would be a fan of him, so definitely it spans over generations, right? So on the kani, let's celebrate his songs and me kuda edna request songs unte 972661966.

When I think I was 5, 6, 7 years old, ఉన్నప్పుడు నేను హిట్లర్ సినిమా చూసాను. అండ్ హిట్లర్ సినిమా చూసిన తర్వాత నేను ఆ సినిమాలో చిరంజీవి గారిని చూసి ఎంత భయపడేదాన్నంటే, లిటరలీ రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలో చిరంజీవి గారికి ఎంత భయపడతారో, దట్స్ హౌ మచ్ ఐ వుడ్ బి స్కేర్డ్ ఆఫ్ హిమ్ ఇన్ ద మూవీ, బికాస్ హిస్ ఐస్ ఆ ఎక్స్ప్రెషన్స్ నాకు నిజంగా ఒక ఏంటి యునో దట్ స్ట్రిక్ట్ అన్నయ్య ఉంటారు కదా, వెరీ లైక్ మై గాడ్ నేను అసలు ఐ షుడ్ మేక్ నో మిస్టేక్ బికాస్ అదర్వైజ్ ఐఎమ్ డన్ ఫర్ అని ఆ ఫియర్ నాలో ఇవోక్ అయింది. అండ్ దెన్ దిస్ వాజ్ వన్ మోర్ సాంగ్ అప్పట్లో రేడియోలో క్యాసెట్స్ లో కంటిన్యూస్ గా ప్లే అయ్యేది. అండ్ ద స్టెప్ ఆల్సో, దీంట్లో కూడా హుక్ స్టెప్ ఉంటుంది కదా, సో ఈ హుక్ స్టెప్ కూడా చాలా చాలా చాలా గుర్తుంది నాకు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ మై మెమరీస్ ఆఫ్ దిస్ మూవీ యాజ్ వెల్ హిట్లర్. నాకు యునో సార్ చూడాలని ఉంది హిట్లర్, ఇవన్నీ వెన్ ఐ వాజ్ 7 or 8 టీవీలో వచ్చేవి. సో టీవీలో వచ్చినప్పుడు అక్కడక్కడ మై పేరెంట్స్ వుడ్ నెవర్ లెట్ మీ వాచ్ దీస్ మూవీస్ ఫుల్లీ, బికాస్ వాళ్ళు దే బిలీవ్ దట్ వాచింగ్ మూవీస్ వాజ్ యునో దట్ ఏజ్ కి ఇంకా ఇట్స్ నాట్ అ ఫుల్ ఫ్లెజ్డ్ థింగ్ అని. సో ఐ థింక్ ఆ స్నిప్పెట్స్ చూసేదాన్ని కదా, సో అందుకు ఐ యూస్ టు హ్యావ్ దీస్ ఒపీనియన్స్ అనమాట. అండ్ అవి చాలా గట్టిగా పడిపోయాయి నాకు చిన్నప్పటి నుంచి. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ మై మెమరీస్. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫస్ట్ సాంగ్స్ దట్ ఐ యాక్చువల్లీ లెర్న్డ్ ఇన్ మై హోల్ లైఫ్ తెలుగు పాటలు ఫస్ట్ మాట యునో పాటలు నేర్చుకుంటున్నప్పుడు దిస్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. అండ్ దిస్ సాంగ్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. స్టే ట్యూన్, మీరు ఉంటున్నారు మిలే నిర్మల చెట్లు, నేను మీ వ్యాఖ్యాత శ్రీవిద్య. ఈ రోజు వినేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 డయాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. Sounds like home.

0: future leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్ అమికావా పరాటా.
4: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్.
5: ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే.
3: ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
2: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, diga thoduga Radio Surabhi America lo telugulustam.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: ఎస్ సార్.
6: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ, చాట్ ఓన్లీ. ఆప్షన్ బి, చాట్ అండ్ తాలి. ఆప్షన్ సి, తాలి ఓన్లీ. అండ్ ఆప్షన్ డి, చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
10: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీ with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీవిద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 డాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. సౌండ్స్ లైక్ హోమ్. అండ్ మనం ఇంకా చిరంజీవి గారి గురించి మాట్లాడుకునే ముందర, ఆర్ యు నో వైల్ ఐ షేర్ మై ఎక్స్పీరియన్సెస్ ఆర్ నాస్టాల్జియా ఆఫ్ గ్రోయింగ్ అప్ వాచింగ్ హిజ్ మూవీస్, నేను మీకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చెప్పాలనుకుంటున్నా, ఎస్పెషలీ టు ద రెస్టారెంట్ ఓనర్స్. మీకు ఇఫ్ యూ హ్యావ్ ఆఫర్స్ అండ్ డీల్స్ అండ్ దోస్ ఆర్ నాట్ going to the customers వరకు వెళ్ళట్లేదు మీ డీల్స్ అది అవ్వట్లేదు అండ్ స్లో అవర్స్ అండ్ లెస్ వాకింగ్స్ ఫర్ యువర్ రెస్టారెంట్ అవుతున్నాయి అంటే, డీల్స్ బనానా ఇస్ యువర్ పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ కూపాన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ హూ ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. సో డీల్స్ బనానాలో మీరు మీ ఆఫర్స్ ఆర్ మీ దీన్ని లిస్ట్ చేయొచ్చు, యువర్ డీల్స్ ని లిస్ట్ చేయొచ్చు అండ్ ఇట్స్ ఫర్ కస్టమర్స్ లైక్ అస్. ఇఫ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ this thing, if I'm looking for a deal, I head to Deals Banana and me restaurant ni choose chesukoni, I will show up there. But inkok exciting offer part cheppana meeku, mee offer ni create cheyadam nunchi promotional campaign design cheyadam market cheyadam varaku Deals Banana vala AIA chestundi. It does the heavy lifting for you and there is no pre-order commission. And the first the best part is that the first 50 restaurants can get the growth plan for free for 3 months. Right. So, meeru campaign pettinappudu nunchi designing, promoting and, marketing, all of that, Deals Banana's AI will do that for you. So, pre-order commission aithe em ledu. Head to dealsbanana.com to partner and start turning your offers into more walk-ins. Head to dealsbanana.com. And nenu eppudu cheppete, if you have not, ఈ పాట వినలే సారీ ఈ యాడ్ మీరు క్యాచ్ చేయలేకపోయారు ఆర్ డిడ్ నాట్ అండర్స్టాండ్ అంటే, డెఫినెట్లీ మా దీనికి కాల్ చేసేయండి స్టూడియోకి. అండ్ నాట్ జస్ట్ మీ, ఎనీ అదర్ ఆర్జే విల్ ఆల్సో బి ఏబుల్ టు గివ్ యూ దిస్ ఇన్ఫర్మేషన్. అండ్ దాట్స్ అబౌట్ డీల్స్ బనానా డాట్ కామ్. That's Deals Banana for you. And manam maatladukuntunnam Chiranjeevi gar gurinchi because tomorrow August 22nd or rather India lo it's going to be his birthday. I'm thinking India lo 12 am kaadu ani. So yes, tomorrow is his birthday kabatti. And we're talking about all the movies and nostalgia that he created for me while growing up. Indaku vinnam Jagadeka Veerudu Athiloka Sundari cinema lo paata. That was one of my summer staples koncham 5th class vachin tarvata because 4th 5th class lo unnapudu because koncham it's a idantlo pillalu untaru kabatti my mother gave me permission to watch that movie and every summer staples undevi and Jagadeka Veerudu Athiloka Sundari was one of them. Really enjoyed that movie because obviously adi fantasy movie kuda kabatti you're like wow so nice and Sridevi gar elago dantlo pretty ga untaru Chiranjeevi gari comedy timing songs I think everything was a perfect package for a summer afternoon for all of us at home.

సమ్మర్ స్టేపుల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆబ్వియస్లీ బావగారు బాగున్నారా సినిమా గురించి అయితే చెప్పాలి. బికాజ్ మై ఫేవరెట్ పార్ట్ అబౌట్ గ్రోయింగ్ అప్ వాజ్ సమ్మర్ లో, ఆర్ నాకు సమ్మర్ లో జనరలీ వచ్చేవి, బట్ డ్యూరింగ్ సమ్మర్స్ ఐ థింక్ కొంచెం ఇంట్రెస్టింగ్ సినిమాలు వచ్చేవి మధ్యాహ్నాలు అరౌండ్ సండే 1 o'clock, లేకపోతే ఫ్రైడే 1 o'clock. ఐ డోంట్ నో వీక్ డేస్ లో వచ్చేదో లేదో గానీ, బట్ డెఫినెట్లీ వీకెండ్స్ లో సినిమాలు వచ్చేవి మన జెమినీ టీవీలో. అండ్ అందరం లంచ్ చేసేసి కూర్చొని చూసేవాళ్ళం. అండ్ దాంట్లో ద మోస్ట్ కామన్ మూవీ వాజ్ బావగారు బాగున్నారా, లేకపోతే హిట్లర్ ఐ థింక్ ఈటీవీలో వచ్చేది బావగారు బాగున్నారా, అండ్ జగదేక వీరుడు అతి లోక సుందరి. సో ఈ పాటలు ఈ సినిమాలన్నీ చూస్తుంటే ఇట్ కైండ్ ఆఫ్ టేక్స్ మీ బ్యాక్ టు దోస్ డేస్, రైట్? అండ్ మనం 2000s గురించి మాట్లాడుకున్నప్పుడు, ఆర్ నాస్టాల్జియా గురించి మాట్లాడుకున్నప్పుడు, ఇప్పుడు వీ ఆల్మోస్ట్ ప్లే అ లాట్ ఆఫ్ యునో నువ్వే కావాలి, ఉదయ్ కిరణ్ అదంతా అనుకుంటాం, కానీ టు సమ్వేర్ టక్డ్ అరౌండ్ ఇన్ దట్ కార్నర్, రైట్, వామ్ గా ఆర్ దీస్ సాంగ్స్ ఆల్సో, ఆట కావాలా పాట కావాలా, లేకపోతే జగదేక వీరుడు అతి లోక సుందరి, ఆల్ దీస్ మూవీస్ సాంగ్స్ సమ్ హౌ దే ఆర్ వెరీ ఎండియరింగ్. Not just ab appudu appudu obviously trend avutu unnai kada, and not just because we were growing up with it, but they became a part of our everyday life, and I think that is one of the greatest things about Chiranjeevi gar cinemalu, that it reached every single person.

వెల్కమ్ బ్యాక్. మనం అలా అలా లైక్ గా చిరంజీవి గారి బర్త్డే గురించి మాట్లాడుకుంటూ అండ్ లిస్నింగ్ టు ఆర్ ఆర్ లైక్ ఐ ఆల్వేస్ సే దిస్ ఇస్ ఫ్రమ్ మై ప్లే లిస్ట్ టు యువర్ ప్లే లిస్ట్. సో మై ఫేవరెట్ అండ్ నాస్టాల్జిక్ సాంగ్స్ అబౌట్ చిరంజీవి గారు అండ్ హిస్ ఫిల్మ్స్ అండ్ ఐఎమ్ మేకింగ్ మిమ్మల్ని అందరినీ మీ అందరికీ వినిపిస్తున్నాను ఆ పాటలు. సో ఐమ్ హావింగ్ యూ గైస్ లిసన్ టు దీస్ సాంగ్స్. మీకు కూడా ఏదైనా సాంగ్స్ అరే ఇవి దీస్ ఆర్ వెరీ నాస్టాల్జిక్ ఫర్ మీ చిరంజీవి గారి సినిమాల్లోంచి అంటే డెఫినెట్లీ నాకైతే కాల్ చేసి చెప్పేయండి. 972-636-1966 ఈజ్ అవర్ స్టూడియో నంబర్. అండ్ బిఫోర్ వీ హెడ్ ఆన్ టు ది నెక్స్ట్ సాంగ్, ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కి ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా ఉంది ఏకల్ విద్యాలయతో. అండ్ వాళ్ళ DFW చాప్టర్ ఏంటంటే దే ఆర్ ప్రెజెంటింగ్ కథక్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్. ఇది ఫ్రైడే ఆగస్ట్ 28th గ్రాన్విల్ ఆర్ట్స్ సెంటర్ లో జరగబోతుంది గార్లిన్ లో. కథక్ రిథమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారు. సో you know whatever movies ki kathak performers are going to dance, iconic songs untai, unforgettable characters gurinchi cheptaru and spectacular kathak performances untai because it is going to be one enchanting of a theatrical experience. Ikkada dinner kuda undi.

0: 972-636-1966. ఈ నంబర్ కాల్ చేసే ఎన్ని నేనే కాదు, ఎనీ ఆర్జే దట్ ఇస్ ప్రెసెంట్ ఆన్ ద కన్సోల్ విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ.
1: That's good.

0: పాంజనేయునికి దండం పెట్టి రప్పాడేసేద్దామా, రావణ లంకకు నిప్పంటించి దేశం వెలిపెడదామా.
1: Time check. Studio time 2 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్ సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
5: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ ఎవ్రీ డే. ఇండియా బజార్, హమారా బజార్ హమారా ఘర్.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
7: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని. కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

జీవితంలో దేని మీద ఆశపడని నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది.

0: తెలియంది.
1: తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చిందే.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

చైల్ల చైల్ల అండ్ యూఆర్ లిస్నింగ్ టు చైల్ల చైల్ల ఆన్ మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 డాలస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. సౌండ్స్ లైక్ హోమ్. అండ్ చైల్ల చైల్ల ఇస్ ఆల్సో ఫ్రమ్ యునో కాన్స్టెంట్ గా పాట ఎవ్రీ యునో 12 మంత్స్ కో 13, 14, 15 మంత్స్ కి ఇట్ కీప్స్ రీసర్ఫేసింగ్ ఆన్ మై ప్లే లిస్ట్ అనమాట. వై డూ ఐ సే దట్ అంటే సమ్ టైమ్స్ ఐ జస్ట్ ఫీల్ లైక్ లిసనింగ్ టు దట్ సాంగ్. ఎందుకు అన్నది నాకు తెలీదు, బట్ ఫ్రమ్ ద మోమెంట్ ఐ హ్యాడ్ డిస్కవర్డ్ దిస్ సాంగ్ ఐ థింక్ ఐ హ్యాడ్ బీన్ అబ్సెస్డ్ విత్ ఇట్ అండ్ ఐ నో లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో. వాళ్ళకు కూడా ఈ పాట, ఈ సినిమా గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. ఐ థింక్ ఫర్ శంకర్ దాదా 1 కంప్లీట్ గా జస్టిఫై చేశారు లగేరా హో, సారీ మున్నాభాయ్ ని వాళ్ళు కాపీ చేయడం కూడా. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ స్క్రిప్ట్ ట్రాన్స్లేషన్, లేకపోతే యునో మన వాళ్ళకి తగ్గట్టు జోక్స్ రాయటము, మన వాళ్ళకి తగ్గట్టు స్టోరీని కొంచెం తిప్పటము. ఐ థింక్ దట్ వాజ్ రియలీ గుడ్ ఐ రియలీ ఎంజాయ్డ్ శంకర్ దాదా MBBS అట్లీస్ట్ ఫస్ట్ పార్ట్ అయితే. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ థియేటర్కి వెళ్ళి నవ్వుకున్నా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ ఈవెన్ టుడే ఇఫ్ యూ ఆస్క్ మీ టు స్టాప్ అండ్ వాచ్ శంకర్ దాదా MBBS, ఐ థింక్ ఐ విల్ వాచ్ ఇట్, బట్ నాట్ సో మచ్ ఫర్ శంకర్ దాదా 2 ఆబ్వియస్లీ, బికాస్ నాకు అదంతా ఎక్కువ ఇదిగా అనిపించలేదు ఆ జోక్స్ అవన్నీ. సో ఐ కైండ్ ఆఫ్ ఫీల్ లైక్ ఓకే, శంకర్ దాదా 1 ఈజ్ ఆల్వేస్ అన్ ఎవర్ గ్రీన్ మూవీ. సో ఎవర్ గ్రీన్ మూవీస్ నుంచి పాటలు వినాలి కాబట్టి మనము ఫ్రమ్ అనదర్ ఎవర్ గ్రీన్ మూవీ, ది సాంగ్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ.

Well, that's Chiranjeevi garu special me andar kosam. But before we, you know, mana experiences share chesukoni mana nostalgia reconnect reconnection ane ee episode close chese mundara, ee segment close chese mundara. ఈ పార్ట్ అయితే ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ ఆల్రెడీ ఐ కైండ్ ఆఫ్ యునో ఈ పార్ట్ అల్లన్నీ చిన్నప్పుడు విన్నప్పుడు ఇట్స్ కైండ్ ఆఫ్ రిమైండింగ్ మీ ఆఫ్ దట్ సింపుల్ టైమ్స్ అనమాట జెమిని టీవీ తేజ టీవీ టైమ్స్ అందరూ ఎప్పుడు జెమిని టీవీ గురించి మాట్లాడతారు కానీ ఐ ఫీల్ లైక్ తేజ టీవీ ఈజ్ అ వెరీ అండర్ రేటెడ్ ఛానల్ సో యెస్ అది దట్స్ అ డిస్కషన్ ఫర్ అనదర్ డే బట్ ఈ రోజు అయితే వీఆర్ ట్రిప్పింగ్ ఆన్ చిరంజీవి గారి నాస్టాల్జియా అండ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ హ్యావ్ సమ్ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ లైన్ అప్ చిరంజీవి గారికి స్టే ట్యూన్డ్ డోంట్ గో ఎనీవేర్ యూఆర్ లిస్నింగ్ టు మీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 దిస్ ఇస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్ సౌండ్స్ లైక్ హోమ్ అండ్ నేను మీ వ్యాఖ్యాత శ్రీవిద్య

0: Since calibration knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Shalini, Austin lo Vivek Flowers dagra paristhiti ela undi?
2: Surya Prakash, ikkada pooja samanlu, garlands, blouse pieces, vratalaki, pellilaki kavalsina samanlu anni unnai. Basingalu, poola puttalu, inka raboye pelli muhurtalaki, poojalaki Austin or Dallas lo one stop shop. Vivek Flowers.
1: Austin lo Vivek Flowers dagra mottam hadavadi nadustundi, janalu bivatsanga kuntunnaru. So meeru kuda e matram aalasyam cheyakunda head to Vivek Flowers, 14300 Ronald Reagan Boulevard, Unit 606, Leander, Texas. Kavintalaki కేరింతలకి కేర్ ఆఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: Oi, biryani tintava?
5: Marchipoyava? I am on a diet. Salad.
4: Sare, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
5: Inti rendu order chestunava?
4: Anta vari avaku. M&M vaalla weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 PM to 11 PM. Plus, vaalla special live handi biryani to double kamita free.
5: Sharing is caring. Telusa?
4: M&M, 1900 Marketplace Boulevard, Irving.
6: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
7: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
7: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3, టాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. సౌండ్స్ లైక్ హోమ్. అండ్ మనం ఇప్పుడు కొంచెం గేర్ షిఫ్ట్ చేద్దాము, బికాస్ ఆబ్వియస్లీ దట్ యు నో దట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు టాక్ అబౌట్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ వుడ్ వాంట్ టు కవర్ టు. అండ్ ఈ వీక్ నాకు మోస్ట్ షాకింగ్ న్యూస్ ఏవైతే అయ్యాయో అవి కూడా మీతో షేర్ చేసుకొని కాసేపు పంచుకోవాలి కదా. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద వరల్డ్ అని, ఇట్ మే నాట్ బి వెరీ సిగ్నిఫికెంట్ ఫర్ యూ, బట్ యా, టు ఈచ్ దేర్ ఓన్ అని అయితే నేను ప్రతిసారి చెప్పినట్టే. బట్ బిఫోర్ దట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వాళ్ళు మీ డెంటల్ ఎగ్జామినేషన్, డెంటల్ హెల్త్ ని, యాక్సెస్ టు యువర్ డెంటల్ హెల్త్ ని ఈజీ చేశారు. ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 కి మాత్రమే అందిస్తున్నారు వాళ్ళు. అండ్ దే ఆర్ కమిటెడ్ టు మేకింగ్ యువర్ స్మైల్ హెల్దీ అండ్ హ్యాపీ. సో ఈ స్పెషల్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. ఈ రోజే కాల్ చేసేయండి 9724845400, 9724845400. లేకపోతే వాళ్ళ అడ్రస్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్, 3234 ఫారెస్ట్ లేన్ డాలస్. అండ్ బై ఎనీ ఛాన్స్, లైక్ ఐ ఆల్వేస్ సెడ్ ఇఫ్ యూఆర్ బిజీ అండ్ నాట్ ఏబుల్ టు క్యాచ్ దిస్ అనౌన్స్మెంట్, 9726361966 మీరు మాకు కాల్ చేయొచ్చు. అండ్ నాట్ జస్ట్ మీ, ఎనీ అదర్ ఆర్జే విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ అవుట్. So yes, coming back to this week's news, right? So ee week aithe obviously nen inka irumudi choodaledu, irumudi is still pending on my end, but what I did watch was Vishwanathan Sons and I do have a take on it, but let's wait on the take. Asal meeku meer Vishwanathan Sons chusin tarvata Vishwanathan Sons nachinda nachaleda, how did you feel about the movie? I will give you that it's a feel good movie. Production value, lekapothe manaki Venkat Luri gar movies telusu that they are very very very you know, very good to look at, and we'll obviously family friendly movies untayani, but I would want to know your opinion on the movie. 9726361966.

గుండెల్లో ఏముందో. ఇప్పుడే ఆ పాట విన్నసాము అండ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్డ్ దట్ సాంగ్ ఆన్ దిస్ బ్యూటిఫుల్ ఆఫ్టర్నూన్. అండ్ మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు, నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు. అండ్ ఇందాక నేను చెప్పింది ఏంటి అంటే, దిస్ మిలేనియల్ వాట్ ఇస్ బగ్గింగ్ మీ రైట్ నౌ ఇస్ వై ఇస్ మేకింగ్ మార్కల్ మూవింగ్ బ్యాక్ టు ఇండియా, సారీ యూకే. ఎందుకు అని నాకు అనిపిస్తుందంటే, ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేబీ షీ కేమ్ లుకింగ్ ఫర్ ఫేమ్ బికాస్ తను అక్కడ రాయల్ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఇక్కడ తనకి ఏదో ఒక ఫేమ్ దొరుకుతుంది అని. బట్ షీ అండ్ హ్యారీ ట్రైడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. వాళ్ళిద్దరూ ఒక నెట్ఫ్లిక్స్ సిరీస్ చేశారు, దాని తర్వాత దే రిలీజ్డ్ అన్ ఎలిఫెంట్ మీద ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు. షీ ట్రైడ్ డూయింగ్ అ పాడ్కాస్ట్, దెన్ షీ ట్రైడ్ గివింగ్ ఇంటర్వ్యూస్, అండ్ ఆ తర్వాత ఐ థింక్ she started her as ever brand. She started her show on Netflix, which was with Love, Megan. All of this tarvata, she realized that maybe America really doesn't care for her emoani. Like, you know, ఒక కంట్రీలో ఉండేది బేసికలీ మనం ది కైండ్ ఆఫ్ ఫీల్ లైక్ దట్ సూట్స్ దట్ కంట్రీ ఓన్లీ, రైట్? ఇఫ్ మొనార్కీ వర్ టు కమ్ టు కంట్రీ లైక్ అమెరికా లేకపోతే ఇండియా, వుడ్ వి యాక్చువల్లీ ఓకే ఇండియా నేను కాంటెక్స్ట్ బయట పెట్టేస్తాను, బట్ అమెరికాకి మొనార్కీ వచ్చిందంటే, గివెన్ ద సిచ్యువేషన్స్ ఇన్ అమెరికా, గివెన్ ద టైప్ ఆఫ్ పీపుల్ ఇన్ అమెరికా, విల్ అమెరికా యాక్సెప్ట్ మొనార్కీ అండ్ ఇది ఇస్తుందా అన్నదే క్వశ్చన్, విచ్ ఐ హ్యాడ్ అ డౌట్ వెన్ దే వర్ మూవింగ్ బ్యాక్ టు ద యుఎస్ ఆల్సో. ఎందుకంటే మెగన్ మార్కల్ ఇస్ నాట్ అ వెరీ వెల్ నోన్ పర్సనాలిటీ. తనకి తన యాక్టింగ్ కెరియర్ వైజ్ షీఈ్ ఓన్లీ వెల్ నోన్ ఫర్ లైక్ అ సిరీస్ విచ్ వాస్ సూట్స్, అండ్ సూట్స్ లో కూడా దేవర్ అదర్ డామినేటింగ్ క్యారెక్టర్స్ ఉండే కాబట్టి తన గురించి తెలిసింది జనాలకి, బట్ మోర్ తెలిసింది త్రూ హర్ మ్యారేజ్, త్రూ హర్ హోల్ రొమాన్స్ విత్ ప్రిన్స్ హ్యారీ. సో తనకి హాలీవుడ్ లో ఎంత రెస్పెక్ట్ ఉంది, ఆర్ యు నో యాజ్ అ టాలెంట్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యాజ్ అన్ ఇండివిజువల్, ఐమ్ షూర్ యాజ్ అన్ ఇండివిజువల్ పీపుల్ డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్, బట్ టు యాక్చువల్లీ కాస్ట్ హర్ ఇన్ అ మూవీ లేకపోతే తనకు ఒక ప్రొడక్షన్ సిరీస్ ఇచ్చి మేబీ యూ క్యాన్ డూ దిస్ అని చెప్పడానికి, హౌ మచ్ వర్త్ ఇస్ షీ ఇన్ హాలీవుడ్ అన్న క్వశ్చన్ అయితే డెఫినెట్ గా వస్తుంది.

0: As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
2: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ ఎవ్రీ డే ఇండియా బజార్ హమారా బజార్ హమారా ఘర్
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే
5: జస్ట్ ఇమాజిన్ మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే నో ఫ్లైట్స్ నో ఫేవర్స్ నో ఫాలో అప్స్ విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ యూపీఐ పేమెంట్స్ షాపింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్ మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్ ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్ డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
6: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. GP Electronics can help you design.

electronics.com or call Nanda G3 at 919-491-4514. Istinamma vayanam puttukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 డయాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్ సౌండ్స్ లైక్ హోమ్. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం అబౌట్ మిలేనియల్ థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్ రైట్ నౌ అలాంగ్ విత్ లిస్నింగ్ టు దీస్ వండర్ఫుల్ సాంగ్స్. మీకు కూడా ఏదైనా సాంగ్ రిక్వెస్ట్ ఉంటే 9726361966. సో నేను ఇందాక చెప్పినట్టు ద వన్ థింగ్ దట్ ఇస్ ప్రెస్సింగ్ రైట్ నౌ ఇస్ మెగన్ మార్కెల్ మళ్ళీ వెళ్లిపోతుంది అని. ఎస్, అండ్ మేబీ ఐఎమ్ రీడింగ్ అ లిటిల్ టూ మచ్ ఇన్ టు ఇట్, కానీ నేను ఎప్పుడు ఐ ఆల్వేస్ కీప్ టాకింగ్ అబౌట్ దీస్ పిఆర్ వార్స్ రైట్ నా షోలో. ఏ ఐ థింక్ ప్రీవియస్ షో ఆర్ ద షోస్ బిఫోర్ దట్ హౌ పిఆర్ టీమ్స్ పిచ్ టు పీపుల్ అగేన్స్ట్ ఈచ్ అదర్ అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హెస్ బిన్ హ్యాపెనింగ్ విత్ కేట్ మిడిల్టన్ అండ్ మెగన్ మార్కెల్. సో మెగన్ మార్కెల్ దో తను US లో ఉన్న షీస్ డూయింగ్ హర్ థింగ్, బట్ నేను అన్నట్టు నోబడి ఈస్ గివింగ్ హర్ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ అ రాయల్ ఫ్యామిలీ మెంబర్ వుడ్ గెట్. అదే తను యూకే లో ఉంది అంటే ఈవెన్ వితౌట్ హర్ యునో ఇది, ఈవెన్ దో షీ స్ట్రిప్డ్ ఆఫ్ హర్ టైటిల్ ఆర్ యునో షీ డజన్ హ్యావ్ హర్ టైటిల్ విత్ హర్, తను ఇంకా షీ కెన్ ఎక్సర్సైజ్ హర్ రాయల్ ఫ్యామిలీ ఆరా అయితే డెఫినెట్లీ ఎక్సర్సైజ్ చేయొచ్చు అండ్ షీ కెన్ పార్టేక్ ఇన్ లాట్ మోర్ యాక్టివిటీస్ అఫీషియల్ గా కూడా వెళ్ళొచ్చు దానికి యాజ్ అంబాసిడర్ యాజ్ అ రిప్రజెంటేటివ్ whatever it is. So and currently Kate Middleton is doing that and PR ippudu prathi daniki for Prince and Princess of Wales, as the Prince and Princess of Wales, Kate Middleton's face is being shown literally everywhere. Prince William kante Kate Middleton ne vaallu pitch chestunnaru, and because of which I felt like I knew this move was coming somewhere along, but I did not know that it would come this quickly. And inkonne ellu untaremo Hollywood lo anne assume chesanu, but I think it's time that they go back. But inga news aithe ఆఫీషియల్ గా ఏం రాలేదు దట్ దే ఆర్ మూవింగ్ బ్యాక్ అని, బట్ డెఫినెట్లీ ఇట్స్ అ స్ట్రాంగ్ బస్ దట్ దే మైట్ బి మూవింగ్ బ్యాక్.

Welcome back. Amazing songs talk, amazing afternoon nadipistunnamu manamu while I discuss what's happening right now ani. And right now, yesterday when I got that news, I was like, మళ్ళీ వెళ్తారు. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ సర్కిల్ ఫర్ సమ్ టైమ్ అని. వెల్, దట్స్ ద న్యూస్ ఆన్ ప్రిన్స్ హ్యారీ అండ్ మెగన్ మార్కెల్. ఐ డూ హ్యావ్ మై క్వశ్చన్స్ అబౌట్ దేర్ హోల్ షిఫ్ట్ మళ్ళీ టు ద యూకే. అండ్ ఈసారి దే విల్ పిచ్ హర్ అగేన్స్ట్ మెగ కేట్ అండ్ దే విల్ డ్రా హర్ ఇన్ టు అ న్యూ డయానా అక్కడ. అండ్ సే దట్ తను పీపుల్ తో చాలా ఫేమస్, యూనో షీఈస్ గోయింగ్ ఇన్ టు ద మాసెస్ తో పీపుల్ లవ్ మెగన్ మార్కెల్ అని. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అ థింగ్. బట్ బికాస్ ఐ ఎమ్ టీమ్ Kate Middleton, I will always say she will, Prince William is the king, so she will end up being the queen. So there is no denying the fact that she's already won the game, honey. And if you are a Meghan Markle fan, meet Nag, definitely call JC, argue with me otherwise. Let's see where my points are wrong. Meer vintunnaru Millennial Muchatlu, nenu mee vyakhyata Sri Vidya. Ee roju mee nesthani 1 ganta nunchi 4 ginti varaku. And next up, what I will be discussing is విశ్వనాథన్ సన్స్. ఎస్, విశ్వనాథన్ సన్స్ గురించి అయితే డెఫినెట్ గా మాట్లాడదాం అనుకున్నా సినిమా చూసిన వెంటనే. బట్ ఆబ్వియస్లీ ఐ హ్యాడ్ టు వెయిట్ అంటిల్ ఫ్రైడే టు డిస్కస్ ఇట్ విత్ ఆల్ ఆఫ్ యూ. స్టే ట్యూన్, డోంట్ గో ఎనీవేర్. నేను ఆబ్వియస్లీ సూర్య గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సూర్య గారి పాట ఒకటి వేసేసి వీ విల్ టాక్ అబౌట్ విశ్వనాథన్ సన్స్. యూఆర్ లిసింగ్ టు మీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 డయల్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. సౌండ్స్ లైక్ హోమ్.

Well, Surya Gardi oka manchi paata vinesi, we are here and yes, nenu Vishwanathan Sons gurinchi cheptanu annanu. I have a very ee cinema gurinchi, yes, I have a very controversial opinion. Cinema baagundi, I will not deny that. First half baagundi, second half I have my questions for second half anamata. And nenu indaka cheppinattu Venkatalluri cinemalu manandarki telisinave that they are pretty much you know, family oriented, family style movies and modern concepts tho vastaru ayina ippudu, something unique and new, because ayina cinemalu tho ప్రేమ అయినా లక్కీ భాస్కర్ అయినా లేకపోతే దర్స్ వన్ మోర్ మూవీ ఐ జస్ట్ థాట్ అబౌట్ ఇట్ అండ్ ఐ ఫర్గాట్ లక్కీ భాస్కర్ వెంకీ నితిన్ గారి రంగ్దే అయినా ఈ త్రీ సినిమాస్ లో త్రీ ఆఫ్ ద మూవీస్ లో ఆల్దో ఇట్స్ అ వెరీ యూత్ఫుల్ మూవీ టు వాచ్ అని అనిపిస్తుంది ఇట్ కైండ్ ఆఫ్ యునో తొలి ప్రేమ వాజ్ అబౌట్ లవ్ బ్రేకప్ అండ్ గెట్టింగ్ బ్యాక్ ఎట్ ఈచ్ అదర్ అంత ప్రేమ అంత కసి ఉంది కాబట్టి వి గాట్ బ్యాక్ ఎట్ ఈచ్ అదర్ అని బట్ ఇన్ అ వెరీ మోడర్న్ సెట్టింగ్ చూపించారు లక్కీ భాస్కర్ కంప్లీట్లీ డిఫరెంట్ జానరాలో ఉండింది అండ్ నౌ దిస్ మూవీ అండ్ మన రంగ్ దే ఆల్సో వాజ్ అ డిఫరెంట్ లైక్ యునో దే మూవ్ టు అ డిఫరెంట్ కంట్రీ లివ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ సో ఐ ఫీల్ లైక్ ఆయన కాన్సెప్ట్స్ బాగున్నా ఐ డెంట్ అండర్స్టాండ్ ద I was not completely on board with this concept enduku ante the fact that oka ammai anta she had to bend backwards and beg this older man for to be in a relationship with her or to marry her annadi naaku chala dumbing down her character anpichindi as if she did not have a life as if she did not want anything else from her life ani and instead of if he did not want to marry her thaniki ayaniki thannu pelli cheskovalani lekapothe he should have just respectfully stepped out of her life and not done anything for her avade malli us ki move ayipoyin tarvata avadku oka apartment konivadamu avadeni you know taking care of her it doesn't make sense you are not telling her you love her you are not letting her move on kaani nu anni chestunavu tana kosam idi ekkadi nyayam ani naaku anipinchindi that was one reason why I was not on completely on board and the second is cinema oka pace lo velthunte end lo Ravina Tandon vachi she gives some random lecture Surya gariki saying a lady can do anything she will be willing to be a second wife also annattu అది నాకు చాలా చిరాక అనిపించింది బికాస్ వాట్ డూ యూ మీన్ షీ విల్ బీ విల్లింగ్ టు బీ అ సెకండ్ వైఫ్ సో త్రూ దిస్ యూఆర్ ట్రయింగ్ టు సే దట్ ఇట్స్ ఓకే టు హ్యావ్ ఎన్ అఫేర్ టు హ్యావ్ అ సెకండ్ మ్యారేజ్ అండ్ అ సెకండ్ వైఫ్ ఆల్సో అని ఓకే మీరు ఈ సేమ్ టాపిక్ నాకు ఇఫ్ యూ హెడ్ స్పోకెన్ టు మీ 1985-1986 ఐ వుడ్ సే ఓకే మేబీ అప్పటి టైమ్స్ కి అప్పటి ఆలోచన విధానానికి అగ్రీడ్ దెర్ ఇస్ సంథింగ్ టు టాక్ అబౌట్ ఇట్ అండ్ బట్ టుడే ఇన్ 2026 షీ స్టాండింగ్ దేర్ అండ్ టెలింగ్ హిమ్ దట్ yes we will let go of our self respect any not so much on board with it do you agree or disagree 972636 1966

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పుడాగా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening, me nestam Radio Surabhi.
1: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
2: Tatra khalu imani, ashtau ahara vidhi vishesha ayatanani bhavanti, ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com ఆర్ కాల్ 8482440213.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: Yes sir.
5: రాజరాజ్ కిచెన్ in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
6: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam?
7: It's chat, tali and catering.
5: You're absolutely right. Rajula's kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
8: Visit Rajula's kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit RKUSA.com.
2: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
9: Sure. How many people are we expecting?
2: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
9: Idi office party a leka jatra?
2: Tension padakandi, swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust swadeshi.

వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు. ప్రస్తుతం స్టూడియోలో టైం వచ్చేసి 3:43 PM. సో వీ హావ్ 15 మోర్ మినిట్స్ బిఫోర్ ఐ సే బై టు యూ గైస్ దిస్ వీక్. అండ్ మనం ఇందాక విశ్వనాథ్ అండ్ సన్స్ గురించి మాట్లాడుకున్నాము. చెప్పాను నేను మీకు నా ఒపీనియన్ అబౌట్ వై ఐ ఫీల్ దట్ మూవీ డిడ్ంట్ కట్ ఇట్ ఫర్ మీ ఎగ్జాక్ట్లీ. వై ఇస్ ద రీజన్ ఐ వాజ్ నాట్ ఆన్ బోర్డ్ అని. అండ్ ఐ థింక్ వీ కైండ్ ఆఫ్ ఇవన్నీ మనం ఎంత నార్మలైజ్ చేసుకుంటామంటే, యునో, ద హోల్ ఐడియా ఆఫ్ సెకండ్ మ్యారేజెస్, ఐడియా ఆఫ్ హ్యావింగ్ అఫేర్స్, ఐడియా ఆఫ్ లెట్టింగ్ ద అదర్ పర్సన్ గో. నేను ఆ పర్సన్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ ద జెండర్ గురించి మాట్లాడట్లేదు, ఇఫ్ ఇట్స్ అ మ్యాన్ ఆర్ అ ఉమెన్, ఈదర్ వే దట్ వీ కైండ్ ఆఫ్ థింక్ దట్ ఓకే ఫ్యామిలీ రన్ అవ్వాలి కాబట్టి ఇన్ఫిడెలిటీ షుడ్ ఆల్సో బి ఓకే, యునో, అఫేర్స్ షుడ్ ఆల్సో బి నార్మలైజ్డ్, లేకపోతే బికాస్ లవ్ ట్రయంఫ్స్ ఎవ్రీథింగ్ వీ షుడ్ వెయిట్ ఫర్ దట్ లవ్ అండ్ యు నో మనం దాని మీద పర్స్యూ చేస్తూ ఉండాలి. వీ షుడ్ నాట్ గివ్ అప్ ఆన్ లవ్ అని. చాలానే మనకి కొన్ని ఐడియాలజీస్ ఉంటాయి అండ్ నాట్ నెసెసరీలీ దట్ దే ఆర్ రాంగ్ బట్ దే ఆర్ నాట్ ఆల్వేస్ రైట్. ఇట్ ఈస్ ఓకే టు పుల్ ద ప్లగ్ ఆన్ సర్టెన్ థింగ్స్ అని అయితే నాకు అనిపిస్తుంది. ఒకసారి ఇఫ్ యూ ఫీల్ దట్ ఎస్ దిస్ ఇస్ గెట్టింగ్ టూ టాక్సిక్ ఫర్ మీ, ఐ డోంట్ థింక్ నాకు ఎక్కువ అనిపిస్తోంది అని. ఇన్ దిస్ కేస్ బోత్ ఆఫ్ దెమ్ డింట్ ఫీల్ ద నీడ్ టు. మీరు ఆర్గ్యూ చేయొచ్చు నాతో సేయింగ్ దట్ సూర్య గారికి లేకపోతే మమతా బైజుకి బోత్ ఆఫ్ దెమ్ ఫెల్ట్ లైక్ ఓకే వీ నీడ్ టు కీప్ వెయిటింగ్ అండ్ ఐ నీడ్ టు కీప్ షవరింగ్ హర్ డిఫరెంట్ గిఫ్ట్స్ ఆన్ హర్ సో దట్ ఏదో ఒక రోజు ఏదో ఒక కొలిక్కి వస్తుంది కదా ఇది అని. బట్ ఒకటి నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి ఈ సినిమా గురించి అంటే, ఐ లైక్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ డీవియేటెడ్ ఫ్రమ్ అ నార్మల్ ఫ్యామిలీ స్ట్రక్చర్. మనకి జనరలీ నార్మల్ ఫ్యామిలీ స్ట్రక్చర్ లో వీ కైండ్ ఆఫ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సూర్యాస్ మదర్ ద సెకండ్ వైఫ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సూర్య గారి ఫ్యామిలీ, దట్స్ కంప్లీట్లీ అ బిగ్ నో నో ఫర్ మీ. బట్ ద వే దట్ దే ట్రై టు సెట్అప్ సూర్య అండ్ ద సరగేట్ సన్, నేను ద మదర్ ఇన్ కాంటెక్స్ట్ ని తీసుకోవట్లేదు ఈ విషయంలో. ఎందుకు అంటే అగైన్ ద సేమ్ థింగ్ దట్ I don't know if I should encourage such a relationship or if I should encourage something like that. So naaka Bamita Baiju character presence in their lives, I don't know, but getting a surrogate son because he doesn't believe in the concept of marriage and vaalla ammaki oka varasudu kavali kabatti, I completely understand that and I kind of kudos ivvali director ki for tackling such a bold subject.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Istinamma Vayanam Puchukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho.

empowering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Tick, tick. Radio Surabhi time check. Studio low time, 4 p.m.

Hello everyone, Radio Surabhi 107.9 FM HD 3 Drive Time with Meera, DT with Meera కార్యక్రమానికి అందరికీ స్వాగతం, ఆత్మీయ స్వాగతం. ఈనాటి శుక్రవారం కార్యక్రమానికి అందరూ ఎంత ఉత్సాహంగా మీ పనుల్లోని మునిగి మీ పనులు చేసుకుంటూ ఉన్నారని, మా రేడియో వింటూ ఉన్నారని ఆశిస్తూ ఈనాటి కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నాను. రవి తూప్రాని. ఏంటి, రాజేశ్వరి గారికి బదులుగా వేరే గొంతు వినపడుతుంది అనుకున్నారా? ఎస్, ఈరోజు రాజేశ్వరి గారికి బదులుగా నేను 3 గంటల పాటు మీతో పాటు జర్నీ చేయడానికి రవి తూప్రాని. అండ్ ఈరోజు అత్యద్భుతమైన పాటలన్నింటినీ మీకోసం తీసుకొచ్చాను ఈ శుక్రవారం సాయంత్రం. దిస్ ఇస్ డెఫినెట్లీ అ స్పెషల్ ఈవినింగ్ ఫర్ ఆల్ ద లేడీస్ అవుట్ దేర్, బికాస్ అందరికీ తెలుసు ఏంటన్నది, దాని గురించి కూడా మాట్లాడదాం మనం. అండ్ రేడియో సర్భి 107.9 ఎఫ్ఎం హెచ్డి 3 అమెరికాలో తెలుగు నేస్తం, అమెరికాలో ది బెస్ట్ తెలుగు రేడియో ఛానల్. అండ్ ఆల్సో రేడియో సర్భి అంటే సౌండ్స్ లైక్ హోమ్. మీ ఇంట్లో మీకు ప్రతినిత్యం మీకు ఎలా వినబడతాయో మాటలు, పాటలు, మీరు వినే పాటలు, అవన్నీ కూడా రేడియో సర్భిలో మీరు వింటూ ఉంటారు ఇప్పుడు. అండ్ రేడియో సర్భి డాలస్ లో ది నెంబర్ 1 ట్రెండింగ్ తెలుగు రేడియో ఛానల్. రేడియో సర్బీ 107.9 ఎఫ్ఎం హెచ్డి 3 మీరు కారులో వెళ్లే వాళ్ళందరూ కూడా ఈ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసుకుని ఉంటారు ఆటోమేటికలీ, ఆల్రెడీ బై డిఫాల్ట్. ఒకళ్ళు చేసుకోకపోతే గనక మీ కారులో 107.9 ఎఫ్ఎం డైల్ చేసి మీరు అక్కడికి తిప్పి ఆ నాబ్ని, దాంట్లో హెచ్డి 1, 2, 3, 4 ఆప్షన్స్ ఉంటాయి మీకు. సో దాంట్లో హెచ్డి 3 సెలెక్ట్ చేసుకుని అది డిఫాల్ట్ పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడు కారెక్కినా కూడా బై డిఫాల్ట్ మీకు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం హెచ్డి 3 ప్లే అయిపోతూ ఉంటుంది. సో మీరు ఎక్కడ ఇంకా కష్టపడాల్సిన పని ఉండదు ఒక్కసారి తప్ప. ఆల్సో మా రేడియో సర్భి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మర్చిపోకుండా, బికాస్ దేర్ ఇస్ ఎ గ్రేట్ లుక్ అండ్ ఫీల్. అండ్ ఆల్సో మీకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ అన్ని వస్తుంటాయి, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం మనం. సో ఈనాటి ఈ శుక్రవారం కార్యక్రమానికి మళ్ళీ అందరికీ ఆత్మీయ స్వాగతం. ఈరోజు ఈవినింగ్ చాలా చాలా బాగుంది, బయటంతా కూడా వాతావరణం చక్కగా, చాలా ఆహ్లాదంగా, చల్లగా. చాలా రోజుల తర్వాత ఎండలు మాడిపోయి మాడ్చేసి వేడి గాలులు ఎటు చూసినా కూడా. సో ఈరోజు కాస్త ప్రశాంతంగా చల్లగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కాస్త మబ్బు పట్టడం వల్ల. ఎందుకంటే ఈరోజు స్పెషల్ డే కూడా. ఎస్, ఈరోజు స్పెషల్ డే కాబట్టి మబ్బు పట్టింది అనుకోండి. ఏంటన్నది మీకు అందరికీ తెలుసు, దాని గురించి కూడా మనకు కాసేపు తర్వాత మనం మాట్లాడదాం. అలాగే ఈరోజు మీరేమైనా పాటలు వినాలనుకుంటే కనుక ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో 972-636-1966.

దొరగారికి దొంగ బెళ్ళం చిత్రాన్ని నుంచి విన్నాయి పాట. ఇందాక నేను స్టార్టింగ్ లో భారతీయుడు చిత్రం నుంచి టెలిఫోన్ ధ్వనిల పాట వేశాను కదా, దాని గురించి చెప్దాం కదా, అప్పుడు మర్చిపోయాను. మీరు పాట వింటున్నప్పుడు మీకు దాంట్లో ఒక ఫ్లూట్ బిట్ వినపడుతుంది, ఒక ఇంటర్లూడ్ లో, ఐ థింక్ ఫస్ట్ ఇంటర్లూడ్ లోనా, ఫస్ట్ ఇంటర్లూడ్ సెకండ్ ఇంటర్లూడ్ లోనో మీకు ఒక ఫ్లూట్ బిట్ వినపడుతుంది. ఆ ఫ్లూట్ బిట్ చాలా హస్కీగా వస్తుంది, చాలా హస్కీగా వస్తుంది. అంటే అది ఫ్లూట్ బిట్ విన్నప్పుడు మీకు, అంటే నాకైతే ఎలా అనిపిస్తుంది అంటే, ఒక ఊటీ లాంటి ప్లేసుల్లో పొగమంచు ఫుల్గా కంపితే, ఇప్పుడు ఆమెని పాడవే ఆ పాట ఉంది కదా, ఆ పాట మీకు చిత్రీకరణ వీడియో గుర్తుంటే గనక, నాగార్జున సాల్వా కప్పుకుని ఆ పొగమంచులో అలా నడుచుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటాడు అలా పాడుకుంటూ అలాగే. సో ఆ రకమైన ఎన్వైరన్మెంట్ నాకు గుర్తొస్తుంది ఆ పాటలో ఉన్న ఫ్లూట్ నాకు గుర్తొచ్చినప్పుడు, అలా చాలా హస్కీగా ఉంటుంది. సో మ్యూజిక్ నేను ఎందుకు చెప్తానంటే, మ్యూజిక్ డైరెక్టర్ తాలూకు టాలెంట్ ఎక్కడ ఉంటుందంటే, ఆ ఇన్స్ట్రుమెంట్ ని వాయిస్ ని రెండింటిని జత చేయడంలో ఉంటుంది అసలు. అంటే ఆ ఫ్లూట్ బిట్ ఎంత హస్కీగా ఉంటుందో పాడే వాయిస్ కూడా అంతే హస్కీగా ఉంటే బాగుంటుందని మ్యాచ్ చేసినట్టుగా అనిపిస్తుంది నాకు. ఆ పాట పాడింది హరిహరన్ అండ్ హరిణి అనుకుంటా ఆవిడ. సో ఆవిడ వాయిస్ కూడా చాలా హస్కీగా భలే గమ్మత్తుగా ఉంటుంది, కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా వచ్చిన ఫ్లూట్ కి ఇవిడ వాయిస్ కి సరిపోయిందా అన్నట్టుగా ఉంటుంది. ఈవెన్ హరిహరన్ వాయిస్ కూడా చాలా సిల్కీగా అలా బ్యూటిఫుల్ ఫ్లో ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇట్ వాజ్ సచ్ ఎ లవ్లీ సాంగ్ అండ్ వీ స్టార్టెడ్ విత్ దట్ సాంగ్. ఓకే, శ్రోతలందరూ కూడా డ్రైవ్ టైమ్ డిటూర్ విత్ మీరా, అంటే మీతో రాజేశ్వరి గారి బదులుగా ఈరోజు రవి 3 గంటల కార్యక్రమంలో మీతో పాటు ప్రయాణం చేయడానికి, అలాగే మంచి మంచి పాటలు వినిపించడానికి వచ్చాను. మీరు కూడా ఏమైనా పాటలు వినాలనుకుంటే ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో, డెఫినెట్లీ ఐ విల్ ప్లే ఇట్ ఫర్ యూ, ఐ విల్ లైన్ ఇట్ అప్. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ కాల్ బికాస్ ఐ నో యూఆర్ ఆల్ తయారయ్యే, ఎస్పెషల్లీ లేడీస్ తయారయ్యే హడవాళ్ళలో ఉంటారు, పట్టుచీరలు గాని నగలు గాని ఇవన్నీ ఉస్తాబులు, ఎందుకంటే అందరికి తెలిసిందే ఈరోజు రావడం శుక్రవారం కదా. సో అందరూ చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఈరోజు మా రేడియో అనేది పెద్ద నేస్తాం, ఎందుకంటే మీరు తయారవుతూ కూడా మా రేడియోని వింటూ తయారవచ్చు. సో మా రేడియో సర్వీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అలాగే మీ కారులోకి ప్రయాణించేటప్పుడు వేరే చోటుకి వెళ్లేటప్పుడు 107.9 FM HD3 దానికి ట్యూన్ చేసి పెట్టుకోండి. సరే ఈరోజు తర్వాత ఏం పాట వినిపిద్దాం అంటే, సరే ఈ పాట వద్దాం, ఈ పాట వినిపించిన తర్వాత ఈ పాట పాడింది ఎవరో చెప్పగలిగితే దట్ బి వండర్ఫుల్. ఈ పాట పాడింది ఎవరు? కాల్ ద స్టూడియో 9726361966.

All right. That was from the bottom of Chinnari Chinnari, from the bottom of my heart. It was composed by Anudeep Dev. Especially my Rajasri garu vinte ganaka kachithanga nachutundi endukante idi the bottom of my heart. Adiko vaadutuntaru vaadu bottom of my heart ani. So ee paata paadindi evaru ani adigaanu nenu. నాకు ఆన్సర్ సెంటర్ రాలేదు. సో ఇట్ ఈస్ పీవీఎన్ఎస్ రోహిత్. ఈ మధ్యన బాగా ట్రెండింగ్ అవుతున్నాడు రోహిత్. అండ్ హీ హాస్ బీన్ కంటెస్టెంట్ ఆఫ్ పాడుతా తీయగా బాలు గారు అప్పుడే అన్నాను ఇన్ని చాలా గమకాలన్నీ కూడా చాలా చాలా చాలా ఈజీగా చాలా సులువుగా పలుకుతున్నాయి, బాగా ప్రాక్టీస్ చేయండి. సో మధ్యన చాలా గ్యాప్ వచ్చింది పాడుతా తీయగాకి ఇప్పటికీ. బట్ నౌ హీఈస్ ట్రెండింగ్ ఇన్ మెనీ సాంగ్స్. అండ్ ఆల్సో ఈ మధ్యన కీర్వాణి కాన్సర్ట్ లో కూడా టూర్ లో కూడా తను కూడా ఉన్నాడు. సో అండ్ బాహుబలి సాంగ్స్ ఇవన్నీ పాడేటప్పుడు వాయిస్ రేంజ్ కానీ ఇవన్నీ కూడా ఎక్సలెంట్. ఆల్ రైట్. సో ఈరోజు మీ అందరితోటి కూడా సరదాగా ఒక గేమ్ ఆడించాలనుకుంటున్నా. ఆ గేమ్ ఏంటంటే అడిగిన ప్రశ్నలకి ఎస్ గాని నో గాని ఓకే గాని రిపీట్ అని గాని చెప్పకుండా మీరు సమాధానాలు చెప్పాలి. ఆర్ యు రెడీ? ఎస్, నో, ఓకే, రిపీట్, ఇవి ఏమి సమాధానాలుగా కాకుండా మీరు సమాధానాలు చెప్పాలి. సో అటువంటి గేమ్. సో మీరు ఆడాలనుకుంటే కాల్ ద స్టూడియో 972-636-1966. వీ విల్ స్టార్ట్ ది గేమ్. ఆల్ రైట్. ఈ పాట వింటూ ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే కాల్ ద స్టూడియో, సేమ్ నెంబర్.

0: రాయడ తొలి ప్రేమ చిత్రం నుంచి వినయ్ పాట. మనం కమర్షియల్ బ్రేక్ లో ఎంటర్ అవుతాం, ఇంకొక 20 సెకండ్స్ లో బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత దెన్ విల్ కంటిన్యూ అవర్ ఫ్లో. ఐఎమ్ గెటింగ్ ద రిక్వెస్ట్, ఐఎమ్ లైనింగ్ అప్ అండ్ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత ఆ రిక్వెస్ట్ అండ్ సాంగ్స్ అన్ని ప్లే చేయడానికి ప్లే చేస్తాను. అలాగే గేమ్ కి సిద్ధంగా ఉండండి. ఎస్ నో ఓకే లేకుండా సమాధానం చెప్పాలి. సో దట్ ఈస్ ద ఛాలెంజ్. ఇఫ్ యూఆర్ రెడీ ఫర్ ద ఛాలెంజ్, గెట్ ఆన్ ది నంబర్. ఐ విల్ బి రైట్ బ్యాక్.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: ఇండియా వెళ్ళాలేమో నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
7: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: Hello, dinner plans enti? Group lo oram support chesalaru?
8: What a dare, I'm completely exhausted. Dinner plans enti?
9: Nenu em undaledu ee roju dinner ki. Dinner plans enti?
10: Every time, okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets data. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala. Royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
11: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
12: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
11: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
13: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

0: అంటే పైనుంచి పడితే నా పొటాలకు ఎట్టార్థం ఉంటుంది? కింద నుంచి రా చెప్తా.
1: కింద నుంచా? అదేలా
2: సామజ పరగమ.

All right, that was from a Top Hero. Welcome back to Radio Surabhi Detour with the Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi sounds like home, and America lo the best Telugu radio channel, and Dallas lo the number one trending Telugu radio channel. Okay, quick commercial break, commercial prakatan chusi, then we'll get back to our flow. India Today's Happy Hour is here. Unwind with delicious bar bites, refreshing draft beers, and perfect evening atmosphere at India Today's South Lake. Also, every day from 4 p.m. to 7 p.m., bar snacks at just $1 and draft beers only $2.99. Great bites, cold drafts, happy evenings. India Today, 151 North Neolin Drive, South Lake. అలాగే మీ డెంటల్ హెల్త్ గురించి మీరు ఆలోచిస్తుంటే కనుక ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 మాత్రమే. మీ స్మైల్ని హెల్దీగా మార్చుకోవడానికి ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ని మిస్ అవ్వకండి. యూ కెన్ కాల్ టుడే 972-484-5400 ఆర్ యూ కెన్ విజిట్ దమ్ ఎట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్. వరలక్ష్మి వ్రతం ఇంకా మొదలవుతున్నాయి అన్ని చోట్ల. సో అండ్ ఇండియా బజార్ హ్యాస్ ఎవ్రీథింగ్ యూ నీడ్ ఫ్రమ్ శ్రావణ మాసం అథెంటిక్ పూజా స్పెషల్స్ టు ఫ్రెష్ ఫ్లవర్స్, కోకోనట్ ఫ్రూట్స్, టర్మరిక్, కుంకుమ, బీటల్ లేవ్స్, డెకరేటివ్ పూజా ఐటమ్స్, ట్రెడిషనల్ స్వీట్స్, స్నాక్స్ అండ్ ఫెస్టివ్ గ్రోసరీస్ ఆల్ అండర్ వన్ రూఫ్. సో మేక్ యువర్ వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ ఈజీ విత్ ది వైడెస్ట్ సెలక్షన్ అట్ అన్బీటబుల్ ప్రైసెస్ ఓన్లీ అట్ ఇండియా బజార్. Visit your nearest India Bazaar today and celebrate this auspicious festival with tradition, quality and savings. All right, ee roju varalakshmi vratham chala mandi chesukodaniki andaru siddham avuto undochu. Lakshmi antene choopula toti కటాక్షించేది, చూపులతోటి వరాలు ఇచ్చేది. సో అటువంటి లక్ష్మిని, మహాలక్ష్మిని ఈరోజు కొలుచుకునే రోజు. సో అందరూ చక్కగా లక్ష్ములందరూ కూడా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా ముస్తాబవుతూ తయారవుతూ మనసు నిండా ఆ లక్ష్మీదేవిని నింపుకుని ఎంతో భక్తి శ్రద్దలతోటి ఆరాధించడానికి ఈరోజు సాయంత్రం అందరూ సిద్దమవుతూ ఉండొచ్చు. సో అందరూ ఆ లక్ష్మీ కటాక్షాన్ని పొంది ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందాలని చెప్పి మేము మా రేడియో సురభి తరఫు నుంచి కూడా కోరుకుంటూ ఉన్నాం. అండ్ వైల్ యూర్ డ్రైవింగ్ బీ రియల్లీ సేఫ్. ఎక్కడికి వెళ్లాలన్నా కాస్త 5 నిమిషాల ముందే బయలుదేరండి, 5 నిమిషాల ముందే ఉండండి, హడవడద్దు, బీ సేఫ్ ఫస్ట్. ఓకే, తర్వాత ఇందాక మనం పీవీఎన్ఎస్ రోహిత్ గురించి మాట్లాడుతున్నప్పుడు హర్ష గారు కాల్ చేశారు. ఆయన కాల్ చేసి వీళ్ళు యాక్చువల్గా పీవీఎన్ఎస్ రోహిత్ అండ్ అనూప్ దేవ్, హీ వాజ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దట్ సాంగ్. సో వీళ్ళందరూ కూడా సంగీతమే మహాయుద్దం, నాకు తెలియదు ఇప్పుడు అది. అంటే యూజువల్లీ మనకి పాడదాతి పాడాలనుంది ఇలాంటి కార్యక్రమాలు నాకు తెలుసు, కానీ సంగీతమే మహాయుద్ధం అంటే ఇది తమిళ్లో కూడా జరిగిందంటే. సో దాన్ని తెలుగులోకి సంగీతమే మహాయుద్ధం అనే ఒక టైటిల్తో తీసుకొచ్చారు. సో దాంట్లో వీళ్ళందరూ కూడా ఉన్నట్టున్నారు. సో ఆయన చెప్తూ ఈ మధ్యన ఆయన పాడిన ఓబులమ్మ సాంగ్ బాగా పాపులర్ అయింది. ఎస్, నిజంగానే ఓబులమ్మ దట్ వాజ్ ది సాంగ్ దట్ బ్రాట్ ఫేమ్ అండ్ నేమ్ టు పీవీఎన్ఎస్ రోహిత్. సో ఆ పాట వేయమని రిక్వెస్ట్ చేశారు హర్ష గారు. హోప్ యూర్ లిజింగ్, దిస్ ఈస్ ఫర్ యూ, ఎంజాయ్ దిస్.

కొండపాలెం చిత్ర నుంచి వినాయకపాట హర్ష గారు, హోప్ యూ ఎంజాయ్డ్ లిస్నింగ్ టు దట్ సాంగ్. అండ్ ఈ పాట చూస్తున్నప్పుడు మీరంతా కూడా పల్లెటూరి గొర్రెల కాపరి అతను హీరో అండ్ రకుల్ ప్రీత్ సింగ్ కదా ఇందులో. సో తను కూడా చక్కగా ఒక పల్లెటూరి అమ్మాయిలాగా చక్కటి వేషం ఆహార్యం అంతా కూడా ఏదైనా కూడా నాకు అది ఒకటే అనిపిస్తుంది, ఎంత స్టైలిష్ గా ఉండి ఎంత అవుట్ ఆఫ్ ది మన అంటే రెగ్యులర్ మన మన నిత్య జీవితాలు అంటూ ఉంటాయి కదా, సో వీటిని అన్నిటినీ దాటి ఈ బౌండరీలు దాటి సినిమా కథల్ని రాయడం, క్యారెక్టర్లని పాత్రల్ని మలచడం ఎంత స్టైలిష్ గా ఉంటే అంత హిట్ అవుతుంది అనుకోవడం, ఏ ఫారిన్ కంట్రీలోనో ఎక్కడో సెట్స్ ఎక్కడో అక్కడ ఎక్కడో తీస్తే లొకేషన్స్ లోని పాటలు గ్రాండ్ గా ఉంటాయి, లేదా ఇక్కడ బయట ఫారిన్ కంట్రీస్ నుంచి అమ్మాయిలను తీసుకుని వచ్చి గ్రూప్ సాంగ్స్ లో పెట్టడం, లేదా బాంబే నుంచి డాన్సర్లను తీసుకొచ్చి పెట్టడం. సో ఇలా చేయడం వల్ల అఫ్కోర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ గా చేయాలనుకుంటారు, బట్ ఏమీ చేసినా కూడా సహజత్వానికి దగ్గరగా ఉండగలిగే ఏ కథ అయినా కూడా ఏ పాత్ర అయినా కూడా కంటికి ఇంపుగా ఉంటుంది, అలాగే ఈ పాట కూడా చెవికి ఆనందంగా ఉంటుంది వినడానికి. సో అలాగే అలాంటి కంపోజిషన్ పాట, అలాగే పాట చిత్రీకరణ కూడా అలాగే ఉంటుంది, చక్కగా నీటి హాయిగా ఒక పొగ మంచు మేకలు కాపరి అలాగ కొండ పొలంలో వెళ్ళిపోతూ ఉంటుంది మొత్తం పాట అంతా కూడా. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇట్స్ ఎ ప్లెజెంట్ సాంగ్, థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ దట్ హర్ష గారు. ఆల్ రైట్, ఒక్కసారి మనం గేర్ కొంచెం నాలుగో నెంబర్ కదా, ఫస్ట్ నుంచి నాలుగో నెంబర్ కేసి సరదాగా మనం ఆ పాటలు కూడా విందాం ఒకసారి, ఎందుకంటే అప్పుడప్పుడు అలాంటివి వినడం కూడా ఆరోగ్యం, ఎందుకంటే ఆ పాటల్లో ఉన్న మాధుర్యం వేరు కాబట్టి. వినే చూద్దాం క్విక్ గా, దాని తర్వాత మళ్ళీ విల్ కంటిన్యూ టాక్స్. అండ్ ఆల్సో మీరు ఈరోజు గేమ్ ఆడడానికి సిద్దంగా ఉంటే అడిగే ప్రశ్నలకి ఎస్ నో ఓకే రిపీట్ ఇలాంటివి చెప్పకుండా సమాధానాలు చెప్పాలి. ఆ ఛాలెంజింగ్ మీరు రెడీ అయితే కాల్ చేయండి స్టూడియోకి 972-636-1966. ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ సాంగ్. ఆల్సో ఈ సాంగ్ ఈ పాట ఏ సినిమాలో తెలిసినా ఆర్ ఇందులో హీరో హీరోయిన్ ఎవరు తెలిసినా కూడా కాల్ ద స్టూడియో.

సిరి సంపదల చిత్రం నుంచి విన్న ఈ అద్భుతమైన కంపోజిషన్ అండ్ కంపోజిషన్ మాస్టర్ వేణు. ఓకే, సో మన గేర్ 4 లోకి మార్చి అద్భుతమైన ఆ కాలం నాటి ఆ పాత మధురాన్ని ఆస్వాదించాం. అండ్ ఇప్పుడు ఒకసారి క్విక్గా మళ్ళీ ఒక వ్యాపార ప్రకటన. డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కి ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా ఉంది. ఏకాల్ విద్యాలయ డిఎఫ్డబ్ల్యూ చాప్టర్ ప్రజెంట్స్ కథక్ ఆన్ ది సిల్వర్ స్క్రీన్ August 28th ఇంకొక 7 రోజుల్లో ఉంది. సో ఇట్ ఈస్ ఆన్ ఫ్రైడే, గ్రాన్స్విల్ ఆర్ట్ సెంటర్ లో జరగబోతుంది ఇది. గార్లాండ్ లో కథక్ రిథమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారు అక్కడ. సో ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్సెస్ తో ఒక ఎంచాంటింగ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది. సో డిన్నర్ స్టార్ట్స్ అట్ 5 PM అండ్ ది ప్రోగ్రామ్ బిగిన్స్ అట్ 7 PM. సో టికెట్ స్టార్ట్ అట్ జస్ట్ $35, డిన్నర్ ఇస్ ఇంక్లూడెడ్ విత్ ఇట్. సో టికెట్స్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం you can visit tinyurl.com/kathakperformance2026. Okay, so taravata let's switch our gears to tube. సో వెళ్ళి కాస్త 2000 ఆ టైంలో వచ్చిన పాటను ఒకసారి విందాం. ఇందాక మనం విన్న పాటకి పూర్తి కాంట్రాస్ట్ ఉంటుంది ఈ పాట. సో ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ ఈ పాట వింటూ ఈ పాటలో హీరో ఎవరో తెలిస్తే కాల్ ద స్టూడియో.

0: ఆల్ రైట్ అప్పర్ చిత్తుడు చిత్రం నుంచి విన్న ఈ పాట. అండ్ తర్వాత మనం కమర్షియల్ బ్రేక్ లోకి ఎంటర్ అవుతున్నాం. సో బ్రేక్ లోకి ఎంటర్ అయ్యే లోపు ఏం చేద్దామంటే నేను మీకు ఒక సన్నివేశం వినిపిస్తా. ఓకే, సో ఈ సన్నివేశం వింటూ ఇది ఏ సినిమాలో తెలిస్తే, ఆర్ ఏ సినిమాలో అది కాదు, ఈ సన్నివేశంలో ఉన్న బద్దకిష్టిగా వేసిన ఇది బద్దకస్తులు అందరికి సంబంధించిన సన్నివేశం ఇది. సో ఈ సన్నివేశంలో ఆ బద్దకిష్టి ఎవరో తెలిస్తే కాల్ ద స్టూడియో అండ్ హియర్ యు గో.
1: ఈ కాలు తీసి పైన పెట్టబ్బా,
2: ఈ కాలుని పెట్టుకోవడానికి కూడా బద్దకమే.
1: ఇంకా పెట్టబోయిందిరా, చెయ్యి దూరంగా ఉండాలి, టైం ఎంత చూసి చెప్పు.
2: పంది పదైందండి.
1: కాఫీ అని అరసరా?
2: కాఫీ
1: గట్టిగా అరసరా?
2: కాఫీ
3: తీసుకోండి.
2: థాంక్స్ అండి.
1: ఏమే, నీకు మొగుడు వాడా నేనా?
3: అయ్యో కంగారులో మర్చిపోయానండి.
1: సిగరెట్ ఏం అట్నే పోతావు?
3: ఏం బాబా ఈ రోజు ఇది?
1: నీకు తెలియదమ్మా, పెండ్లానికి కంట్రోల్ పెట్టకుంటే మాట వినరు.
3: నీ ఇష్టం.
1: ఏంది అట్లా చూస్తావు, సాయం చేయవా?
3: పదండి.
1: నన్నెవరా లేపేది? మీ నాయన.
3: మర్చిపోయానండి.
1: అయ్యప్ప.
4: Go daddy is the daddy of...
0: All right. విన్నారు కదా, సో ఆ సన్నివేశంలో ఆ బద్దకిష్టిగా వేసిన ఆ వ్యక్తి ఎవరు? సో బద్దకిష్టిలో కాదు అనడం ఎవరో అలా కాదు, చాలా మందిలో బద్దకం ఉంటుంది. అండ్ ఈ సన్నివేశంలో ఆ పాత్ర బద్దకానికి ఒక పరాకష్ట అది. ఆల్ రైట్, మనం కమర్షియల్ బ్రేక్ లో ఎంటర్ అవుతాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత విల్ కంటిన్యూ యువర్ టాక్స్ అండ్ ఆల్సో మోర్ సాంగ్స్. అండ్ మీరేమైనా పాటలు వినాలనుకుంటే కనుక ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో. మా స్టూడియో నంబర్ ని 972-636-1966 స్పీడ్ డయల్ పెట్టుకోండి. ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ వెరీ వెరీ షార్ట్ కమర్షియల్ బ్రేక్. స్టే ట్యూన్.
5: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 5 PM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Amma, Saturday movie?
4: Mm-mm, Manapadi class.
3: Amma, Old McDonald had a farm.
4: Uppu Kappu Rambu. Telugu Padyam Cheppu.
3: Uppu Kappu Rambu.
4: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3,000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి .siliconandhra.org.
5: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు support@mypursue.com.
6: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
7: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకెళ్దాం అనుకున్నాం.
8: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్

హౌస్ టేస్ట్ ఆఫ్ నాచ్ టేస్ట్ బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్ వాళ్ళకి తెలీదు. సో బ్రేక్ అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి. ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.

రూల్స్ రాజన్. నేను రాజన్నా అనుకున్నాను, రాజన్ ఎలా అనుకున్నా కూడా ఈ పాట గురించి ఖచ్చితంగా అనుకోవాలి విన్న తర్వాత. ఎందుకంటే ముళ్ళు ఇల్లు ఒళ్ళు అని ఎలా పడితే అలా పాడారు. ఓకే, సో తర్వాత పాట వినిపించే ముందు క్విక్ గా ఒకసారి వ్యాపార ప్రకటన చూసేద్దాం. రెస్టారెంట్ ఓనర్స్ లిజన్ అప్. సో స్లో అవర్స్ అండ్ చాలా తక్కువ వాకిన్స్ మీ రెస్టారెంట్ లో ఉంటే గనక యూ హ్యావ్ టు లుక్ ఫర్ deals banana.com. దట్ ఈస్ అ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ కూపన్స్ అండ్ రీచ్ అవుట్ టు కస్టమర్స్ హూ ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. బట్ రెస్టారెంట్ ఓనర్స్ హియర్ ఇస్ ది ఎక్సైటింగ్ పార్ట్. అదేంటంటే మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైనింగ్ అండ్ మార్కెట్ చేయడం వరకు దేశీ బనానా అంటే డీల్స్ బనానా డస్ ది హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. సో దర్ ఇస్ నో ప్రీ పెరార్డర్ కమిషన్ గానీ లేదా అలాంటి ఇంకా వేరే ఇతరత్ర ఏమీ లేవు. అండ్ ది బెస్ట్ పార్ట్ ఈస్ ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కెన్ గెట్ ది గ్రోత్ ప్లాన్ ఫ్రీ ఫర్ 3 మంత్స్. సో రెస్టారెంట్ ఓనర్స్ యూ డోంట్ హ్యావ్ టు జస్ట్ వెయిట్ ఫర్ యువర్ కస్టమర్స్ టు వాక్ ఇన్, జస్ట్ గివ్ దెమ్ ఎ రీజన్ టు వాక్ ఇన్. సో యూ కెన్ విజిట్ deals banana.com టు బికమ్ ఎ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యువర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాక్ ఇన్స్. అది ఆల్ రైట్. సో తర్వాత ఇది కూడా బ్యూటిఫుల్ తెలంగాణ. తెలంగాణలో అద్భుతమైన సంగీతం అంటే కంపోజిషన్స్ వస్తున్నాయి బయటికి. అంటే రకరకాల అటు డీజే మిక్స్ లు ఉన్నాయి, ఇటు ఫోక్లోర్ ఉంది. ఆ ఫోక్లోర్ నే మళ్ళీ దాన్ని ఒక కొత్త బీట్స్ తోటి మిక్స్ చేసి తీసుకుని రావడం. సో ఇదంతా కూడా చాలా చాలా వెరైటీగా వినూత్నంగా చేస్తున్నారు. సో ఆల్ ది కంపోజర్స్ తెలంగాణ కంపోజర్స్. సో ఈ పాట విందాం, ఈ పాట చాలా బాగుంటుంది, విన్న తర్వాత. ఈ పాటకి ప్రశ్న ఏం లేదు, జస్ట్ వినడం మాత్రమే, విని ఆనందించడం మాత్రమే. ఈ పాట తర్వాత మళ్ళీ ఒక మంచి సన్నివేశం వినిపిస్తా, అది కూడా చాలా బాగుంటుంది, దానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతా. హియర్ యు గో.

0: All right. Okay, so తర్వాత ఈ ఫ్లోలో మీకు ఒక సన్నివేశం వినిపిస్తా. ఈ సినిమా కూడా చాలా చాలా బాగుంటుంది. ఆఫ్ కోర్స్ డైరెక్టర్ ఈజ్ సత్యనారాయణ. అండ్ ఈ సన్నివేశం ఏ సినిమాలోది అండ్ ఈ నటుడు ఎవరు, ఈ సన్నివేశంలో నటించిన ఆ నటుడు ఎవరు? కాల్ ద స్టూడియో 972-636-1966.
1: థ్యాంక్ యూ బ్రదర్. హలో మాస్టర్, డబ్బులు ఇచ్చారండి. డబ్బులా? లిఫ్ట్ ఇస్తే డబ్బులు కూడా ఇస్తారా? లిఫ్టా? ఆటోలో లిఫ్ట్ కూడా ఇస్తారా? పరోపకారం బుద్ధి ఉన్నవాడు విమానంలో అయినా ఇస్తాడు. నీకు ఆ బుద్ధి ఉంది, నువ్వు ఇచ్చావు. నాకు అది లేదు గానీ ఇక్కడ మీటర్ జరిగింది, తమకు డబ్బులు ఇచ్చారండి. మీటరా? మీటర్ గురించి మన మధ్య మ్యాటర్ ఏం జరిగింది? లేకపోవడం ఏంటి? ఏం జరిగిందా? నేను ఇలా చెయ్యొచ్చు, నువ్వు ఇలా వచ్చావు, నేను ఎక్కాను, నన్ను ఇక్కడ దింపావు, అంతే కదా? ఆటో సర్కిల్ మరి డబ్బు ఇచ్చే ఎక్కడికి? నాకు నీ ఆటో వద్దా, నన్ను ఎక్కడ కిందుకున్నా అక్కడ దింపేసి నేను నడిచి వచ్చాను. మళ్ళీ మాకు దొరకదేంటి? పదం రెడీ. పొద్దున్నే భలే సన్నాసి బేరం దొరికిందిరా బాబు. హలో సిస్టర్, మన దగ్గర సోడా ఏమన్నా ఉందా?
2: లేదండి.
1: సోడా అడిగితే ఎంత తేడాగా ఇచ్చిందండి ఎక్స్ప్రెషన్? ఓ సిస్టర్ అన్నాను కదా, ఫీల్ అయ్యండి. హలో బ్రదర్, మన ట్రైన్ లో డిస్టిల్ వాటర్ ఏమన్నా ఉందా?
3: లేదు.
1: మరి నేషనల్ అలా చేస్తున్నారా? హోటల్ బద్దలయ్యేలా ఇచ్చాడు.
4: To get started in data analytics, you don't need previous experience.
1: Saline water. Flash! Saline water lo saline tisiste water. Mix ayipoddi. Yeah! Idekande saline pigettaro?
5: Nee jabbendi.
1: Kaalu velikindandi.
5: Par kaalu velinte saline pedithe neeretteyda?
1: Naagen telisindi daragar pettaru.
5: Par chinna doctor adidallo. Nee pedda doctor ne, naaku telusu. Aa glass lo anduga. అందుకని కాలు ఎందుకు పెడుకుంది?
1: సైకిల్ నుంచి పడిపోయినండి. సైకిల్ నుంచి పడిపోయినండి.
5: చిటుక్కుమన్నా
1: అందండి.
5: అంటే తగ్గదు, చిటుక్కుమనకూడదు. ఇక్కడ
1: కాదండి,
5: ఇక్కడ
1: కాదండి,
5: ఇక్కడ
1: కాదండి.
5: తగ్గిపోతా?
1: ఎలా తగ్గిపోతుంది? నిప్పు ఎక్కడ తెలియకుండానే.
5: నేను పెద్ద డాక్టర్ కదా, నాకు తెలుసు అనమాట. నేను బిగోటా ఇస్తాను వాడు.
1: బిగోటా ఏంటండి? లంగోటలాగా.
5: బిగోటా అంటే బిళ్ళా కొట్టడం టానిక్ అనమాట. ఉమాస వాడు.
1: మళ్ళీ ఉమాస ఏంటండి? సమోసాలాగా.
5: ఉమాస అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనమాట.
1: పచ్చివారు చేయాలండి.
5: పచ్చిమా కాలుతో అన్ని తినచ్చు, శుభ్రంగా తిను.
1: నాన్ వెజిటేరియన్ అండి?
5: నాన్ వెజిటేరియన్ అంటే ఏంటి?
1: మాంసం అండి.
5: నీ ఒంట్లో ఏంటి?
1: మాంసం అండి.
5: రెండు కలిపి బ్రహ్మాండంగా ఎలా మిక్స్ అయిపోతాయి? శుభ్రంగా తిను. ఇదో మటన్ వద్దు, హాట్ రాడ్లాగా అయిపోద్దు కాదు. చికెన్ కూడా బాగానే పవర్ హీట్ నలా మెల్ట్ అయిపోతాయి. ఇదిగా మనం అనుకుంటాం గానీ ఎగ్ ఫిష్ జిగురుగురుగా ఉంటాయి, మెత్తగా అయిపోద్దు కాదు. మానేసే, నాన్ వెజిటేరియన్ మానే. ఏ
1: మానేస్తారండి? కాయగూరలు ఏమైనా తినచ్చండి.
5: కాయగూరల? కాయగూరలు అవడం అంటారా? శుభ్రంగా తిను. వంకాయ తినద్దు. వాతం కాకరకాయ ఉందనుకో, ఒక్కరి కొక్కలు కింద ఉండదు కదా, వెండి అయిపోతా మాట. కాలు ఇలా తినద్దు. ఇలా మనం అనుకుంటాం గానీ బీరకాయ సొరకాయ ఇవన్నీ కూడా నీరు జలు చేసేస్తారు. కాలు చేయి. కూరగాయలు మానే.
1: పొట్లకాయ అండి?
5: పొట్లకాయ సాగిపోతుంది. వద్దు, కూరగాయలు మానేవయ్యా అన్న మాట ఏమో మానేవా?
1: మానేస్తారండి. ఆకుకూరలు తినచ్చండి.
5: ఆకుకూరల? ఆకుకూరలు పచ్చం అయ్యే తినాలి. గోంగూరద్దు, పులుపు. కాలు ఇలా పులిసిపోద్ది అనమాట. ఇదిగో నీకు సీక్రెట్ చెప్తాను, ఎవరికి చెప్పుకో. తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూరకు బ్రదర్స్. అయ్యొద్దు,
1: కొన్ని బట్టలు కూడా కనిచండి.
5: బట్టలు అడిపోతాయి. వద్దు, ఆకుర మానేసే. మళ్ళా
1: మానేస్తారండి. కొన్ని గడ్డి తినచ్చండి.
5: గడ్డి? మేట్లు మేట్లు, మోపులు మోపులు తినచ్చు. అంటూ పెద్ద పెద్ద వాళ్ళు ఎంతమంది తింటున్నారు, నువ్వు తింటాకేంటి? ఎలా అదే ఫిజీ
1: ఎంతండి?
5: సరిపోతా? ఎలా బీగోటా గడి.
0: ఆల్రైట్, అది సన్నివేశం అన్నారు కదా. ఇది ఈ సన్నివేశంలో నటించిన నటుడు ఎవరు, అలాగే ఈ సన్నివేశం ఏ సినిమాలో తెలిస్తే కాల్ ద స్టూడియో 972-636-1966. ఈ పాట వింటూ

వండర్ఫుల్ కాంపోజిషన్ బై విద్యాసాగర్, రుక్మిణి చిత్రం నుంచి విన్నాయి పాట. సో విద్యాసాగర్ ఇలాంటివి చాలా చాలా అద్భుతాలు ఉన్నాయి పాటలు కంపోజిషన్స్ లో. సో అవన్నీ కూడా ఒకసారి ఎప్పుడైనా ప్రత్యేకమైన కార్యక్రమం చేద్దాం విద్యాసాగర్ మీద. ఈవెన్ విద్యాసాగర్ కోటి రాజకోటి ఆ కోటి వీళ్ళ మీద కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం నేను ఎప్పుడు చెప్తున్నా కానీ మళ్ళీ చేయాలి, అదే దానికి టైం దొరకట్లేదు నాకు. బట్ డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు డూ సమ్ టైమ్. సో తర్వాత ఈ పాట వింటూ ఈ పాట ఈ సినిమా తెలిస్తే కాల్ ద స్టూడియో 972-636-1966.

0: ఒక నటుడిని ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనేది దర్శకులకు, కొంతమంది దర్శకులకు మాత్రమే తెలుసు. అలాగా ఒక రఫ్ ఇమేజ్ ఉన్న జగవత్ బాబుని, అంటే గాయం ఇలాంటి సినిమాల్లో నటించిన జగవత్ బాబుని, ఒక కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అండ్ లేడీ ఫ్యాన్స్ ని, ఎంతో మందిని, అశేషమైన మహిళ అభిమానుల్ని సంపాదించి పెట్టిన అతని పాత్రలు అనేకం ఉన్నాయి. ఇలాగ మావి చిగురు గాని, శుభలగ్నం గాని, ఈవెన్ ఫ్యామిలీ సర్కస్ గాని, ఇంకా వాటెవర్ ఇలాంటి సినిమాలు ఏం తీసుకున్నా కూడా ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్ లో పూర్తిగా ఒదిగిపోయాడు జగపతి బాబు. అండ్ ఈ మధ్యన చూస్తే మళ్లీ పాత్రలు చాలా భిన్నంగా విలనిజం వైపు, అంటే రకరకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ఆయన పోషించినట్టే తన ఆయన జీవితంలో. ఆల్ రైట్, సో శ్రోతలందరూ కూడా రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 డిటూర్ విత్ మీరా, మీరా అంటే మీతో రాజేశ్వరి కార్యక్రమాన్ని వింటున్నారు. 3 గంటల కార్యక్రమంలో మనకి గంటన్నర అయిపోయింది. అండ్ చక్కటి పాటలు అలాగే మంచి మంచి సన్నివేశాలు వింటూ మనం ముందుకు తీసుకెళ్తున్న కార్యక్రమాన్ని. ఐ నో యూఆర్ ఆల్ బిజీ విత్ ఈరోజు శ్రావణ శుక్రవారం అండ్ లక్ష్మీ పూజల్లోని ఇంటింట లక్ష్మి అన్నట్టుగా మీరందరూ కూడా దర్శనాలకి, ఆశీస్సులకి, ఆశీర్వాదాలకి వెళ్తున్నారు. ఆ లక్ష్మి కటాక్షం మీ అందరికీ ఉండాలని చెప్పి మేము రేడియో సర్వీ తరఫున మేమంతా కోరుకుంటున్నాం. అండ్ మనం కమర్షియల్ బ్రేక్లకు ఎంటర్ అవుతున్నాం ఇంకొక 20 సెకండ్స్. సో 20 సెకండ్స్ మీకు ఏమైనా పాటలు వినాలనుకుంటే కనుక ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో 9726361966 స్పీడల్లో పెట్టుకోండి, మీకు ఎప్పుడు అవసరం పడుతుంది. శ్రోతలందరికీ మళ్ళీ ఇంకొకసారి రేడియో సర్వీ యాప్ ను మాత్రం ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ రైట్, ఐల్ బి బ్యాక్, స్టే ట్యూన్.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Main nalugura eppudu restaurant kellalanukunna pedda challenge, endukante okalaki vegetarian kavali, okalaki non veg kavali, okalaki spicy kavali, okalaki chinese kavali. Ela one solution, all varieties in one place. Swadeshi restaurant, taste lo OG, quality lo OG, quantity lo kuda full mass OG. Years nunchi okate promise, mana swadeshi ruchi, mana swadeshi style. OG experience ni taste chandi. Swadeshi restaurant, Irving, Casanhill, Frisco, Flower Mound, South Lake and many more. Swadeshi, because originals never fail.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
8: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
9: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
8: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.

All right, welcome back to Radio Surabhi Detour with Meera. అంటే మీతో రాజశ్రీ గారికి బదులుగా ఈరోజు మీతో రవి. సరే, ఈరోజు కార్యక్రమంలో నేను మీకు సరదాగా ఒక చిన్న ఛాలెంజ్ విసురుదాం అనుకున్నా. అదేంటంటే, మీకు పాటలో మనకి స్వరాలు వస్తాయి కదా, సరిగా పదనే సాయి వీటితో కూడిన పాట మధ్యలో మొత్తం పాట లిరిక్స్ ఏ కాకుండా స్వరాలు కూడా వస్తుంటాయి. సో ఆ స్వరాలు మాత్రమే వినిపిస్తా ఒక పాట నుంచి వింటూ ఇది ఏ పాటో తెలిస్తే మీరు స్టూడియో కాల్ చేయాలి. యు గాట్ ఇట్ రైట్? సో ఈ పాట, ఈ స్వరాలు వినండి, ఈ స్వరాలు ఏ పాట?

ఆల్ రైట్. సో విన్నారు కదా, సో ఇది చాలా ఈజీగా పట్టేయచ్చు, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సో ఈ స్వరాలు ఏ పాటలోనివి? సో దట్ ఈస్ ద క్వశ్చన్. ఈ పాట వింటూ దానికి సరైన సమాధానం చెప్పండి. 972-636-1966. శ్రోతలందరూ కూడా రేడియో సురభి డిటూర్ విత్ మీరా కార్యక్రమాన్ని వింటున్నారు.

రైట్ డెవిల్ చిత్రం నుంచి వండర్ఫుల్ కంపోజిషన్, అసలు చాలా స్టైలిష్ కంపోజిషన్, పాట కూడా చాలా మంచి స్టైలిష్ గా చిత్రీకరించారు. ఓకే, సో ఇందాక వినిపించిన స్వరాలకి సరైన సమాధానం వచ్చింది నాకు ఆల్రెడీ. చక్రవర్తి గారు, పవన్ గారు సరైన సమాధానం చెప్పారు. సో అది ఏంటి అంటే,

అదనమాట. సో దట్ వాజ్ వండర్ఫుల్ ఆన్సర్ చక్రవర్తి గారు అండ్ పవన్ గారు, అండ్ ఆల్సో కపుల్ ఆఫ్ కాల్స్ వచ్చాయి. ఐ మిస్డ్ నాట్ ఐ మిస్డ్ నేను వేరే కాల్స్ మాట్లాడుతున్న వల్ల డ్రాప్ అయ్యి. సో ఏం పర్వాలేదు, క్వశ్చన్స్ ఇంకొక కష్టమైనది కూడా ఇస్తాను నేను, ఎందుకంటే మరీ ఇంత ఈజీగా ఇవ్వట్లేదు, ఎందుకంటే మీ డేటా బేస్ చాలా పెద్దదిగా అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు ఈ స్వరాలు వినండి, ఈ స్వరాలు వింటూ ఇది ఏ పాటో తెలిస్తే కాల్ ద స్టూడియో. హియర్ యు గో.

రైట్. విన్నారు కదా, ఇంకొకసారి వినాలని అనిపిస్తుందా? ఎందుకంటే ఇందాక నేను వినిపించిందే టక్కు సమాధానం వచ్చాయి, ఇప్పుడు నాకు అంతగా రాలేదు. అంటే ఇది కొంచెం కష్టమైనదే ఇచ్చాను నాకు అర్థమవుతుంది. సరే, అందుకే ఇంకొకసారి వినిపిస్తా. హియర్ యు గో.

అందుకే ఆ చిన్న ఆ మ్యూజిక్ బిట్ కూడా కావాలనే ఉంచా, ఎందుకంటే ఆ స్వరాల తర్వాత మేబీ ఆ మ్యూజిక్ బిట్ వినడం ద్వారానైనా కాస్త పాట గుర్తొస్తుందేమో అని చెప్పి పెట్టాను అది. బట్ యూ కెన్ ట్రై, ఐ థింక్ యూ విల్ గెట్ ఇట్. ఇట్స్ వెరీ ఈజీ, అంత పెద్ద కష్టం కూడా కాదు. అది కొంచెం ఆలోచిస్తే కొంచెం అంటే కొన్నిసార్లు స్ట్రైక్ అవడం కష్టం ఇమీడియట్ గా. అది ఆ పాట అంతా ఈ పల్లవి చరణం ఏంటి అదంతా పాడిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది మనకి చరణం గుర్తుంటే. ఓకే సరే, ఈ పాట వింటూ దిస్ వన్. సో ఈ పాట వింటూ ఎంజాయ్ చేయండి, అండ్ ఈలోపు ఇందాక వినిపించిన స్వరాలకు సంబంధించిన పాట ఏంటో ఆలోచిస్తూ

కర్ర చిత్రం నుంచి బ్యూటిఫుల్ కంపోజిషన్. ఇది కూడా మంచి స్టైలిష్ కంపోజిషన్. అండ్ ఎప్పుడైతే మనకి బేస్ గిటార్ అనేది బాగా ఉపయోగిస్తారు, అంటే ఈ రోజుల్లో ప్రతి పాటలోనే బేస్ గిటార్ లేకుండా ఉండదు అనుకోండి, కానీ బేస్ గిటార్ని ఇంట్రడ్యూస్ కాదు యాక్చువల్గా ఎక్కువగా వాడింది అటు, అంటే ఇటు దక్షిణ భారతంలో దక్షిణ చలనచిత్ర సంగీతంలో మొత్తం అంతా ఎక్కువగా వాడింది ఇళయరాజా. కానీ అది దాన్ని ప్రవేశపెట్టింది ఆర్డి బర్మన్. అటు బాలీవుడ్ లో అసలు మీరు పాత పాటలనే చూస్తే గనక బేస్ గిటార్ ని బాగా వాడిన తర్వాత బప్పి లహరి హీ యూజ్డ్ ఇట్ టు ది ఎక్స్ట్రీమ్స్. అసలు అంత మంచి డిస్కో పాటలకి వీటి కంపోజ్ చేసే కంపోజిషన్స్ లో మీకు బేస్ గిటార్ బ్రహ్మాండంగా కనపడుతుంది అసలు గిటార్ లో అన్ని కూడా. ఆల్ రైట్ ఆల్ రైట్. యా, ఇందాక వినిపించిన సన్నివేశానికి ఆ స్వరాలతో కూడిన ఆ పాటకి సరైన సమాధానం చెప్పారు చక్రవర్తి గారు, రమేష్ గారు, దుర్గా గారు. ఎస్, దట్ వాజ్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్లీ కంపోజిషన్ కదా అసలు.

బ్యూటిఫుల్ కంపోజిషన్ కదా. సో ఆలాపన చిత్రం నుంచి విన్నాయి పాట. అండ్ పాటలో కూడా బాలగారు పాడుతున్నప్పుడు మీకు మధ్యలో బాలగారు జలుబు చేసినప్పుడు పాడారేమో అన్నట్టుగా అనిపిస్తుంటుంది నాకు. మీరు వినండి, జాగ్రత్తగా వినండి, మీరు అది పసిగట్టగలరేమో చూడండి. ఆయన జలుబు చేసినప్పుడు పాడిన పాటలా ఉంటుంది ఇది. అండ్ ఆల్సో జరుల జతల నాట్యం, అర విరుల మరుల కావ్యం, అవన్నీ పాడుతున్నప్పుడు ఆ పట్టు విడుపు ఉన్నట్టుగా అలా ఆగి ఆగి ఆగి ఆ పాడడం ఏదైతే ఉందో అసలు, అంటే ఒక స్టైల్ ఆఫ్ కంపోజిషన్ కంపోజర్ చెప్తాడు ఇలా ఇలా ఇలా కావాలి అది ఇది, లైక్ రుక్కు రుక్కు రుక్కు మీనింగ్ లో కూడా మనం ఆయన పాడింది. సో దానికి కూడా కంపోజర్ ఎవరు, ఎస్ఆర్ రాజ్కుమార్ అని చెప్తారు. రుక్కు రుక్కు రుక్కుమిణి అని అనేది నువ్వు పట్టి పట్టి పట్టి విడుస్తూ పట్టి విడుస్తూ అలా అలా పాడాలి, ఆ పదాలని అలా పట్టి వదిలేటట్టుగా పలకాలి అని చెప్పి. సో మీకు అదే క్రమం ఇప్పుడు ఈ లైన్స్ లో కూడా కనపడుతుంది. అదే కొన్ని కొన్ని పాటలు మళ్ళీ ఇలాంటివి తెలుసుకున్నప్పుడు, కొంచెం విన్నప్పుడు మళ్ళీ తిరిగి వా అనిపిస్తుంది. అదొక అందం, అదొక ఆనందం. ఆల్ రైట్. సో ఇప్పటివరకు అడిగిన వాడికి టపి టపి సమాధానం చెప్తున్నారు మా శ్రోతలందరూ కూడా. దట్ ఇస్ సో గుడ్. అండ్ ఇప్పుడు ఈ పాట వినండి. ఈ పాట వింటూ దీనికి నో క్వశ్చన్స్ నథింగ్, జస్ట్ విని ఆనందించండి.

tinyurl.com/Suravi Lakshmi కి పంపించండి ఆర్ ఈమెయిల్ టు admin@radiosuravi.com. నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

All right, double engine. చిత్రం నుంచి ఇప్పుడు వినే పాట. అసలు ఈ పేరు ఎప్పుడు విన్నారా? డబుల్ ఇంజన్. ఎందుకంటే ఇలాంటి సినిమాలు అసలు ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు వెళ్ళిపోతున్నాయి అన్నది కూడా తెలియకుండా ఉన్నాయి. ఇలాంటి ఈ రోజుల్లో వచ్చే సినిమాలు అన్ని ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇట్స్ వెరీ హార్డ్ టు కీప్ ట్రాక్ ఆఫ్ ఎవ్రీథింగ్. బట్ డబుల్ ఇంజన్ పేరు కూడా వెరైటీగా ఉంది. ఓకే, ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి ఒక పాట విన్నా, అది సినిమా పేరు హిందీ పేరు, హిందీ కాదు ఐ థింక్ ఇంగ్లీష్ పేరు, సినిమా పేరు ఇంగ్లీష్ పేరు కానీ తెలుగు సినిమా, తెలుగు సినిమా ఇంగ్లీష్ టైటిల్, పాట అంతా హిందీలో ఉంటుంది. లైక్ ఏ మేరా జహా ఏ మేరా దునియా ఉంటుంది కదా పవన్ కళ్యాణ్ ఓ పాట. సో ఆ టైప్ లో ఈ సినిమాలో టైటిల్ ఇంగ్లీష్, పాట హిందీలో ఉంటుంది, సినిమా మాత్రం తెలుగు సినిమా. సో ఇన్ని రకాల వెరైటీలతో వస్తారన్నమాట, ఏం చేయాలో తెలియక. సరే, ఇదో వెరైటీ, విల్ టేక్ ఇట్. ఓకే, సో తర్వాత ఇంకొక స్వరాలతో కూడిన ఇంకొక పాట వినిపిస్తా. ఓకే, ఇందాక నుంచి ఇలాంటి రెండు వినిపించాను మీకు, అండ్ అన్నిటికీ సమాధానాలు, సరైన సమాధానాలు, చలాకీ సమాధానాలు వచ్చాయి. సరే, ఈసారి ఈ పాటకి ఈ స్వరాలకి సంబంధించిన ఆ సమాధానం ఎంత త్వరగా వస్తుందో చూద్దాం. హియర్ యు గో.

ఆల్ రైట్, అక్కడ దాకే మీకు. ఇంకా మిగతా లిరిక్స్ వినిపిస్తే పట్టేసే ప్రమాదం ఉంది కాబట్టి ఇది చెప్పలేకపోతే అది కూడా వినిపిస్తా. ఇంకా ఏం లేదు, అది కూడా లాస్ట్ కొంచెం చిన్న బిట్ ఉంటుంది అంతే. బట్ అది వినిపించాల్సిన అవసరం లేదు అంటే మీ మీద ఉన్న నమ్మకం అదనమాట. సో ఈ ఐ విల్ వెయిట్, సమాధానాలు వస్తాయేమో చూస్తాను, రాకపోతే మళ్ళీ వినిపిస్తా అది. సరే ఈ పాట వింటూ ఆనందించండి.

0: గంటకి 90 మైళ్ళ వేగంతో కొనుకొచ్చి వాలిపోయింది.
1: రైట్, మర్యాద రామన్ లో మర్యాద రామన్న చిత్రం నుంచి ఇప్పుడు విన్నాయి పాట. పాటలు కూడా కీరవాణి గారి పాటలు ఎస్పెషల్లీ మీరు చూడండి, ఏదో ఒక ఒక డిఫరెంట్ గా ఉంటాయి. అంటే ఆయన పాటలు ఒక థీమ్ నడుస్తూ ఉంటుంది ఏదో ఒకటి. నెక్స్ట్ ఈ పాటలు కూడా లిరిక్స్ కూడా తీసుకుంటే 80 మైళ్ళతోటి పరిగెడుతుంది, 70 మైళ్ళతో పరిగెడుతుంది, 90 మైళ్ళ దగ్గర పరిగెట్టేసరికి కునుకొచ్చి వాలిపోయింది అన్నట్టుగా. అంటే ఈ రకంగా డిఫరెంట్ గా ఉంటాయి లిరిక్స్ అన్ని కూడా. సాహిత్యం మీద మక్కువ, చాలా ఇష్టం ఆయనకి సాహిత్యం. అండ్ సాహిత్యాన్ని కూడా చాలా ఎప్పుడు ప్రతి పాటలో ప్రతి సినిమాలో వెరైటీగా ఉండాలని కోరుకుని దాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆయన సంగీతానికి రచయితల చేత చాలా జాగ్రత్తగా రాయించే సంగీత దర్శకుడు కీరవాణి. కేవలం అంటే సంగీత దర్శకుడు కదా అని చెప్పేసి సంగీతం మీద మాత్రమే దృష్టి పెడితే అది పొరపాటు అవుతుంది. ఎందుకంటే కీరవాణి లాంటి వాళ్ళు సంగీతం సాహిత్యం రెండు సమలంకృతి అన్నట్టుగా ఉంటాయి ఆయన పాటలు. ఓకే, హర్ష గారు, ఇంత మీరు నేను ప్లే చేసిన డబుల్ ఇంజన్ చిత్రం నుంచి నేను ప్లే చేసిన పాట నచ్చింది అన్నారు కదా. సో అలాంటిదని నేను చెప్పలేను కానీ, బట్ అది కొంచెం అది చాలా ఒక తాత్వికంగా ఒక ఒక ఏదో ఒక లిరిక్స్ బాగుంటాయి, అలాగే పాట కంపోజిషన్ కూడా ఏదో ఒక నది మీద అలాగా పడవ ప్రయాణం లాగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇది ఇప్పుడు నేను వినిపించేది దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. కానీ లిరిక్స్ మీద కూడా కొంచెం జాస్తి పెడితే పెట్టచ్చు మీరు. రైట్, ఒక జస్ట్ ఒక వెరైటీ అంతే. ఐఎమ్ జస్ట్ నాట్ సేయింగ్ దట్ యూ మైట్ లైక్ ఇట్, బట్ ఇది ఒక వెరైటీ అని చెప్తున్నాను అంతే. ఆల్ రైట్, హియర్ యూ గో.

All right, that was from Kida Kola. So ఇది కూడా డబుల్ ఇంజిన్ లాగా, ఇది కూడా డిఫరెంట్ వెరైటీ పేరు కీడా కోలా. సినిమా నేను చూడలేదు కానీ, బట్ పాటలు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఐ థింక్ విశాల్ జస్ట్ ది గిఫ్ట్, యా, హీస్ ది మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, సారీ, ఐ థింక్ జస్ ది గిఫ్ట్ ఈజ్ ది సింగర్, బట్ వివేక్ సాగర్ హీస్ ది మ్యూజిక్ డైరెక్టర్ కంపోజర్. ఓకే ఓకే, సో లెట్స్ సీ. ఇందాక నేను వినిపించిన పాటకి స్వరాలకి సరైన సమాధానం చెప్పారు, హర్ష గారు కాల్ చేశారు. సో అందుకే ఆయనకి బోనస్ గా ఇప్పుడు ఇంకో ఈ పాట వినిపించాను అనమాట. సో సరైన సమాధానం చెప్తే బోనస్లు ఉంటాయి, ఇలాగా బోనస్ కావాలంటే కాల్ చేయండి. సో తర్వాత మీకు ఐ థింక్ మనకి ఇంకా టైం ఇంకొక 10 నిమిషాలు ఉంది కాబట్టి ఇంకొక 2 సాంగ్స్ వినిపించేసి దెన్ విల్ గెట్ ఇన్ టు ది కమర్షియల్ బ్రేక్. ఆ తర్వాత వి విల్ రోల్ ఇన్ టు అవర్ ఫ్లో. తర్వాత ఇంకొన్ని సన్నివేశాలు వినిపిస్తా, దెన్ విల్ టాక్.

All right. So I got a couple of calls and yeah, a couple of requests also. So I'm going to line them up. And yeah, Irozu definitely manchi lineup of songs unnai. Also Swatantra kuda manchi manchi request korutunnaru paatalu toti. And inda cheppinattuga manaki inkok couple of minutes manu commercial break lo veltam kabatti. So ekkuva maatladukunda I will play another song. ఈ పాట నుండి ఈ పాట వింటూ మనం కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోదాం అండ్ వచ్చిన తర్వాత విల్ కంటిన్యూ అవర్ టాక్స్.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. ఓయ్ బిర్యానీ తింటావా?
5: మర్చిపోయావా? I'm on a diet. Salad.
6: సరే, బట్ ఐ వోంట్ షేర్ మై చికెన్ దమ్ బిర్యానీ అండ్ గోట్ బిర్యానీ. నో వే.
5: ఇంటి రెండు ఆర్డర్ చేస్తున్నావా?
6: అంత వరి అవకు. ఎంఎన్ఎం వాళ్ళ వీకెండ్ ఆఫర్ చికెన్ అండ్ గోట్ దమ్ బిర్యానీ $10 and $15 కి మాత్రమే ఆన్ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 7 PM to 11 PM. ప్లస్ వాళ్ళ స్పెషల్ లైవ్ హండీ బిర్యానీతో డబుల్ కమీటా ఫ్రీ.
5: షేరింగ్ ఈస్ కేరింగ్ తెలుసా?
6: ఎంఎన్ఎం 1900 మార్కెట్ ప్లేస్ బులివర్డ్ ఇర్వింగ్.
7: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
8: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
7: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
9: Oi, lunch ke kadkana veldama?
10: Sorry, ee roju grocery day. First veggies konali, tarvata mee inti vaipu velli pooja samanlu konali, then I have to get some fresh meat. I think veggies teeskuna chote snacks teeskunta, malli spices ki vere grocery store vellali.
11: Nu groceries kondaniki inni places ki veltunnava? Silly woman. Ippudu neeku anni reasonable prices lo India Cash and Carry lo dorukutayi kada. Farm fresh veggies to fresh halal meat, spices to snacks, everything under one roof.
0: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
12: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
13: చందు, మరి వండనా?
12: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
13: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
12: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: All right, welcome back to Radio Survey Detour with Ravi Chopraani. Rajasur gariki badulaga ee roju nenu 3 ganta karyakramamlo. And ఇందాక నేను వినిపించిన సన్నివేశాలన్నిటికీ కూడా సరైన సమాధానాలు, అలాగే స్వరాలతో కూడిన పాటలు వినిపించాను, వాటికి కూడా సమాధానాలు అడిగాను, సరైన సమాధానాలు చాలా. ఆల్ రైట్, లెట్స్ సీ, సమ్వన్ ఇస్ ట్రైయింగ్ టు కమ్ ఆన్ ఎయిర్. నమస్కారం అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడేది? ఆల్ రైట్, డిస్కనెక్టెడ్, డిస్కో కాల్ గార్డ్, డిస్కో. సో తర్వాత నేను ఇప్పుడు ఇంకొక సన్నివేశం వినిపిస్తా. ఈ సన్నివేశం వింటూ ఇందులో నటుల్ని మీరు ఎంతమందిని గుర్తుపట్టగలరో చూడండి.
1: ఇంతకీ మీరు ఇండియానా చైనీసా?
2: ఇండియా సార్, మా ఫేస్ చూస్తాను అనిపించలేదు మీకు?
1: బయట కామెడీ ఫీల్ అలా ఉన్నాడు. నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా. నేనేది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా.
2: పేరు చూసుకుల్లో డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటింటర్ హోటల్ అన్నాడు.
1: బాబే ఫీల్ అవుతున్నాడు.
2: అంతా మీ ఇష్టం అంటున్నాడు సార్.
1: ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం,
2: నెక్స్ట్
1: అక్కడ డిసైడ్ చేద్దాం. చాలా ఇబ్బంది పెడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినే బాబు. నేను జనరల్ గా చైనీస్ ప్రిఫర్ చేస్తాను, ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటది కదా. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింకా, బంకా, హెచ్పిసిఎల్?
2: హెచ్పిసిఎల్ ఇవన్నీ దేనికి సార్?
1: దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. ఏంటయ్యా డిస్కషన్స్?
2: మాకి చాయిస్ ఉంటే అనుకోలేదు. మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవుట్ కొంచెం టైం పడుతుంది. అదే అదే
3: కేసీ గారు టోబుల్ పెట్టుకుని జాబ్ అన్నారు.
2: వీటిలో టోబుల్ పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి?
1: అన్నింటిలోనే ఉంటాయి, హోటల్ లో కూడా ఉండాలి. వాచ్మెన్ ఉద్యోగం
2: కావాలి. ఎందుకంటే మీరనే జాబ్ లేండి సార్.
1: నేను చెప్పేది టోబుల్ పెట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టుకునే ఉద్యోగం.
2: అది టైల్ కట్టుకోవడం మాకు రాదు.
1: వాళ్ళు కడతారులే. ఎందుకే మీకు జిఎం కావాలనా, ఏజిఎం కావాలనా?
2: జిఎం అడిగితే ఎలా ఉంటుందంటావు? ఏజిఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది. ఏజిఎం ఇప్పించండి సార్.
1: అనుకున్నాను నువ్వు ఇది అడుగుతావని. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్.
2: కూర్చోండి, మాకు జిఎంఏ కావాలి. సరేగాని భగవాన్ జీ, ఈ ఉద్యోగాలకి టోబుల్ పెట్టుకుని వెళ్ళొచ్చా?
1: నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చా.
2: జింట్లో నా స్టీల్ ప్లేట్ నాకు బంకులో కన్ఫ్యూజ్ చేయగా అన్ని అందరికీ ఒక చోట ఇప్పించాను సార్. కలిసి పని చేసుకుంటాం. జీతం ఎంతండి?
1: 30,000 అంటే 40,000.
2: వడ్డీ ఎంత?
1: అప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం.
2: అంటే తిరిగి ఒక్కలేదా?
1: ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు.
2: అవునండి.
1: నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్, సిఎఫ్. నువ్వు యాక్ట్ చేస్తావు
2: భగవాన్ జీ? మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు?
1: ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. ఇలా చూడు, అందుకని ఉద్యోగానికి వల్ల కారం తీసుకుంటా.
2: మాకు ఎటబ్ల్యూసీ మీద అపార్థం చేసుకుంటా. మాకంత పొజిషన్ లేదండి బాబు. కొన్ని నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా?
1: మీ దరిద్రం నాకు అర్థమైంది. మీ నలుగురు కలిసి ఓ 100,000 రూపాయలు ఇవ్వండి చాలు.
4: నేను నమ్మనురా, డబ్బుల విషయంలో అసలు నమ్మను.
2: నాన్నగారు మీరు అలా అంటే భాగ్యం కాదు. ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శని గారు సాటర్డే శుక్రవారం దేశం మొదలైంది. ఉద్యోగం దానంతట అదే వెతుకుంటూ వచ్చింది. అందుకే నీకేం కావాలో చెప్పండి. స్టీల్ ప్లాంట్ లో జిఎం అని పెద్ద పోస్ట్ అమ్మా. జీతం 30,000, నెలల ప్రమోషన్లు, సిఎఫ్లు, డిఎఫ్లు, బిఎఫ్లు, బిఎఫ్లు,
4: ఇవన్నీ నువ్వు చదివి చదువుకే.
2: అబ్బాబే, దీనికి చదువుకి సంబంధం లేదండి. చెప్పాను కదా శుక్ర మహాదాస, అది దాని పవర్
0: అనుకోండి. సన్నివేశం ఉన్నారు కదా. సో సన్నివేశంలో మీరు నటీ నటులని ఎంతమంది గుర్తుపట్టగలరు చూడండి. దాట్స్ ది క్వశ్చన్. అండ్ తర్వాత ఈ పాట వింటూ ఎంజాయ్ దిస్.

0: All right. So that was from ఇందాక నేను సన్నివేశం వినిపించాను కదా, అది వెంకీ చిత్రం నుంచి శ్రీనివాస్ రెడ్డి చిత్రం సీన్, కృష్ణ భగవాన్, రవితేజ, తన గెలుపరణి, ఢిల్లీ రాజేశ్వరి వీళ్ళందరూ నటించారు. ఓకే, తర్వాత మనకి ఇంకా చాలా తక్కువ టైం ఉంది, స్టూడియోలో టైం అయితే పరిగెడుతుంది. సో ఇంకా క్విక్ గా సన్నివేశాలు పాటలు వేసుకుంటూ, అలాగే మీకేమనంటే ఇందాక హరిత గారు కాల్ చేశారు. హరిత గారు కాల్ చేసి ఆవిడ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అడిగారు. సో ఆ సాంగ్ ఈ సన్నివేశం తర్వాత వినిపిస్తా. ఈ సన్నివేశం వింటూ ఇందులో నటులు ఎవరో తెలిస్తే కాల్ స్టూడియో.
1: ఏమిరా బాలరాజు ఇట్లా వచ్చేవి?
2: ఏం లేదు సార్, ఏం చేస్తున్నారో చూసి పోదాం వచ్చా.
1: ఏమి చేస్తున్నానో చూసి పోరు. కుక్కర్, ఇప్పుడు భారతదేశంలో జనాభా 100 కోట్ల మంది ఉంటే అందులో 19 కోట్ల మంది ముసలి వాళ్ళు, రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉండి పూడ్చారు. వాళ్ల వల్ల దేశానికి ఎటువంటి ఉపయోగం లేదు. పోనా మిగిలింది 81 కోట్ల మంది.
3: 25 కోట్ల మంది స్కూళ్లు, కాలేజీలు, పిహెచ్డీలు చేస్తా ఉంటారు. పోనా 56 కోట్లు.
1: అదిలా 22 కోట్ల మంది స్టేట్ గవర్నమెంట్ లా, సెంట్రల్ గవర్నమెంట్ లా ఎంప్లాయీస్ గా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడుమే పని చెయ్యరు. పోనా మిగిలింది 34 కోట్లు.
3: అదిలే 4 కోట్ల మంది ఆర్మీలో జాయిన్ అయ్యి సంఖ్యలో తుపాకులు పెట్టుకుని బార్డర్ లో తిరుగుతా ఉంటారు.
1: పోనా 30 కోట్లు. అదిలా 20 కోట్ల మంది దొంగలుగా, దోపిడీలుగా, రౌడీలుగా, సోంబేరులుగా, కుంగుఫూ కరాటేలు ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు. వాళ్ళు రొంబ వేస్తూ దేశానికి ఉపయోగపడరు. అది పోనా మిగిలింది 10 కోట్లు.
3: అదిలే 8 కోట్ల మంది పని పాట లేకుండా తిరుగుతా ఉంటారు. పోనీ ఆమిత్యం 2 కోట్ల మంది అయినా దేశానికి ఉపయోగపడతారా అంటే,
1: అదిలా 1 కోటి 20 లక్షల మంది అడ్డమైన డబ్బులతో, రోగాలతో, రొచ్చులతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ లో ఉన్నారు. ఇక మిగిలింది మిచ్చం 80 లక్షల మంది.
3: ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారం 79,99,995 మంది రకరకాల నేరాలు చేసి జైల్లో ఇరుక్కున్నారు.
1: ఇక మిగిలింది 5 మంది. ప్రధానమంత్రి వాజ్పేయి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నాను, ఎన్ సన్ను, నీ. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వారి వారి పని వారు చేసుకుంటా ఉంటారు. నాను, ఎన్ సన్ను, మా పని మేము చేసుకుంటా ఉన్నాము. ఇక నీ మట్టుం మేము చెప్పే సొల్లు వింటా ఉన్నాము. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు.
0: అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం నుంచి ఎవరి గురించి సందేశం ఇది? ఏమిరా బాలరాజు, నీ వల్ల దేశానికి ఏమిరా ఉపయోగం? అది. సో తర్వాత హరిత గారు, హరిత మీరు కోరిన పాట, ఆఫ్ యూర్ స్టిల్ లిజనింగ్, దిస్ ఇస్ ఫర్ యూ, ఎంజాయ్ దిస్.

0: All right, Harigaru, hope you enjoyed listening to that song. And it was a beautiful composition. It's a master, beat master, Ilaraja composer. ఓకే మనం ఇంకా ఎక్కువ టైం లేదు, కార్యక్రమం చివరికి వచ్చేసాం. మనం 3 గంటల కార్యక్రమం ఎప్పుడు ఇదే పెద్ద ఛాలెంజ్ నాకే కాదు, ఎవరు చేసినా కూడా స్టూడియోలో 3 గంటలు అనుకుంటాం, 2 గంటలు అనుకుంటాం, చేసేవాడికి అసలు టైం తెలియకుండా పోతుంది. ఫైనల్లీ 5-10 నిమిషాలకు వచ్చేసరికి అక్కడ అంత ఫాస్ట్ గా అయింది అనుకుంటా. అండ్ యాజ్ ఆల్వేస్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది లిజనర్స్ హూ హ్యావ్ కాల్డ్ ఇన్ టుడే. అడిగిన ప్రశ్నలకి, సన్నివేశాలకి అండ్ స్వరాలకి సంబంధించిన పాటలు కొన్ని వేశాను, దానికి కూడా చాలా చాకి చక్కగా మీ మెమరీ డేటాబేస్ ని చక్కగా ఉపయోగించి సరైన సమాధానం చెప్పారు అందరూ కూడా. సో అండ్ ఆల్సో మళ్ళీ నేను మిమ్మల్ని అందరినీ తిరిగి రేపు కలుసుకుంటా, రేపు సిగ్నేచర్ కార్యక్రమంలో. అండ్ అప్పటిదాకా ఏముంటుందనేది కీప్ థింకింగ్. అండ్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, లైక్ ఆరోగ్యం మహాభాగ్యం అని. సో హెల్త్ ఈజ్ వెల్త్. కాకపోతే నేను మొన్న చేసిన ప్రాజెక్ట్ డబ్ల్యూ అంటే ప్రతి సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే వచ్చే కార్యక్రమాల్లో ప్రాజెక్ట్ డబ్ల్యూ అనేది ప్రత్యేక ఫైనాన్షియల్ సెగ్మెంట్. సో దాని గురించి మేము రకరకాల శ్రోతలు అడిగే రకరకాల ఫైనాన్షియల్ ప్రశ్నలన్నీ కూడా ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ని తీసుకొచ్చి ఆయన చేత మాట్లాడిస్తుంటాం. సో అనిల్ గ్రాంధీ హీ వాజ్ ది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. సో దాంట్లో నేను చెప్పినట్టుగా మామూలుగా యూజువల్ హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం కదా, కాకపోతే వెల్త్ ఈజ్ ఆల్సో హెల్త్. అది ఉంటే ఆరోగ్యం గుండె అన్ని కూడా సాఫీగా కొట్టుకుంటూ ఉంటాయి చాలా మందికి. సో ఆరోగ్యంగా కూడా తీసుకోవచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మెయింటైన్ యువర్ హెల్త్, దానికి కావాల్సిన what is all the measures, take all the measures that will retain your mental peace. So that is more important in a days like this. So mental peace untene mental strength untene manaki physical strength manasantham avutundi. So daniki avalsina jagratlanni kuda teeskondi, dani kosam ekkuva aalochinchukunda takshana marpulu evaina aalochistunte ganaka cheyali ani ekkuva aalochinchukunda bring them into your life. So you will స్టార్ట్ ఫీలింగ్ బెటర్. ఎందుకంటే మెంటల్లీ ఒకసారి మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీరు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. ఆల్రైట్, ఇంకా నేను ఈ పాటతోటి సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఖచ్చితంగా నా తెలిసి అష్టలక్ష్ములు అందరూ కూడా ఈరోజు అందరూ రోడ్డు మీద ఇక్కడికి అక్కడికి హడావుడి మొదలెట్టేసి ఉంటారు. అండ్ తర్వాత కార్యక్రమాన్ని నడిపించడానికి కూడా స్టూడియోలో లక్ష్మి సుష్మా తను వచ్చేసింది. అండ్ షీఈస్ గోయింగ్ టు డ్రైవ్ ది నెక్స్ట్ 2 hours ఆఫ్ ది ప్రోగ్రామ్. అండ్ సుష్మా టేక్ ఓవర్. అండ్ విత్ దిస్ సాంగ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. అండ్ అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.
1: You're listening to Show 1 and Team.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 PM. Only on 107.9 FM HD3.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. Isthilamma vayanam putchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
1: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com or write to support@mypursu.com.
0: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desha kalamana paristhitulu, prakruti dani padinche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Vallembari Farms, visit vvfagtech.com or call 848-244-0.